అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమన్లారా, ఇస్లామియా ప్రాథమిక అంశాల్లోని ఓ ముఖ్యాంశం జకాత్. అల్లాహ్ను విశ్వసించడం, నమాజ్ స్థాపించడం తర్వాత వచ్చే మూడవ ముఖ్యాంశమే జకాత్. ఇది నిర్ణీత ధనమున్న ముస్లింలందరిపై విధిగా చేయబడింది. అంటే ధనవంతుల ధనం నుండి అవసరంలోని ముస్లింల కోసం అల్లాహ్ నిర్ణయించిన భాగమే జకాత్. జకాత్ మానవుని సంబంధం దైవంతో పటిష్టం చేస్తుంది. ధన పూజకు బదులుగా దైవారాధనను పెంపొందిస్తుంది. దీనితో పాటు అది మనుషుల్లో తోటి మానవుల పట్ల సానుభూతి, త్యాగం, కనికరం, ప్రేమాభావాలను జనింపజేస్తుంది. దైవ ధర్మమైన ఇస్లాం అన్ని కాలాల్లోనూ ఆయా ప్రవక్తల సమాజాలపై జకాత్ మరియు నమాజ్లను విధిగా చేయడం జరిగింది. మనం దివ్య ఖురాన్ ను పరిశీలిస్తే సూరే అల్ అంబియా 73వ ఆయత్లో ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి ప్రస్తావిస్తూ ఈ విధంగా చెప్పబడింది. మా ఆజ్ఞానుసారం మార్గదర్శకత్వం నేర్పేవారిని మేము నాయకులుగా చేశాము. మేము వహీ ద్వారా సత్కార్యాలు చెయ్యండి, నమాజ్ స్థాపించండి అని, జకాత్ ఇవ్వండి అని వారిని బోధించాము. అదేవిధంగా దివ్య ఖురాన్ లో మరో చోట హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గురించి ప్రస్తావిస్తూ అతను తన ఇంటి వారిని నమాజు జకాత్లను పాటించండి అని ఆజ్ఞాపించేవాడు. తన ప్రభువునకు ప్రీతిపాత్రుడు. అదేవిధంగా హజరత్ మూసా అలైహిస్సలాం తన జాతి కోసం దువా చేస్తూ, దేవా మాకు ఇహపరలోకాల్లో మేళ్లను పరలోక మేళ్లను ప్రసాదించు అని వేడుకోగా అల్లాహ్ ఏమని సెలవిచ్చాడో తెలుసా? శిక్షను నేను కోరిన వారికి విధిస్తాను, కాని నా కారుణ్యం ప్రతి వస్తువును ఆవరించి ఉంది. నా పట్ల అవిధేయతకు దూరంగా ఉంటే వారి కొరకు, జకాదిచ్చే వారి కొరకు, నా ఆయతలను విశ్వసించే వారి కొరకు నేను దానిని వ్రాస్తాను. సూరే అల్ మాయిదా 12 ఆయతలో కూడా అల్లాహు తాలా ఇంకా వారితో ఇలా అన్నాడు, మీరు గనక నమాజ్ ను స్థాపిస్తే, జకాత్ ఇస్తే నేను మీలోని చెడులను మీ నుండి దూరం చేస్తాను. దీన్ని బట్టి ఆది నుండి ప్రతి దైవ ప్రవక్త కాలంలోనూ ఇస్లాం ధర్మం నమాజ్ మరియు జకాత్ అనే మూల స్తంభంపై నిలపడం జరిగిందని, ఏ ప్రవక్త కాలంలోనూ

0: ధర్మాన్ని విశ్వసించిన ఏ సమాజానికి ఈ రెండు విధుల నుండి మాఫీ లభించలేదన్నది సుస్పష్టమవుతుంది. ఈ విధంగా మొత్తం ఖురాన్లో దాదాపు 72 సార్లు జకాత్ ప్రస్తావన ఉంది. దీన్ని బట్టి ఇస్లాం ధర్మంలో జకాత్కున్న ప్రాధాన్యత ఎలాంటిదో తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం దివ్య ఖురాన్లోని కొన్ని ఆయతల ద్వారా దైవం జకాత్కు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు జకాత్ యొక్క భావం మరియు ఈ విధిని నిర్వర్తించడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. జకాత్ అంటే పరిశుద్ధపరచడం మరియు పెరుగుదల, అభివృద్ధి అనే అర్థాలు కూడా ఉన్నాయి. అంటే జకాత్ చెల్లించడం వలన మన ధనం తగ్గదు, దానివల్ల ధనంలో శుభాలు కలుగుతాయి, తద్వారా ధనం పెరుగుతుంది. ఉదాహరణకు మీరు ఒక అనాథను పోషించారనుకోండి, విద్యాబుద్ధులు చెప్పించి అతన్ని మీరు సమాజంలో సంపాదనాపరుడైన ఓ వ్యక్తిగా తీర్చిద్దారనుకోండి, అప్పుడు మీరు సమాజ సంపదకు బలం చేకూర్చారన్నమాట. అలా సమాజ ధనంలో వృద్ధి జరిగిందన్నమాట. ఈ విధంగా సమాజ సంపద పెరిగినప్పుడు మీరు కూడా అందులోని ఒక సభ్యులే కాబట్టి మీ వాటా తప్పకుండా లభిస్తుంది. అయితే ఈ లాభం ఫలానా అనాథ పోషించినందుకు మీకు లభించింది అనే ఎలాంటి లెక్కల ద్వారా తెలియకపోయినా సరే, మీరే గనక సంకుచిత స్వభావంతో స్వార్థపరంగా నేను ఈ అనాథను ఎందుకు పోషించాలి, అతనికి ఎందుకు సహకారం చేయాలి అని అంటే ఇతడు పోకిరిగా తిరుగుబోతుగా మారతాడు, ఓ పనికి మాలిన వానిగా తయారవుతాడు, తన కృషితో సమాజ సంపదను పెంచే సామర్థ్యం లేని వానిగా తయారవుతాడు. పైగా అతడు నేరస్తుడుగా మారినా ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఓ రోజు మీ ఇంటికే కన్నం వేయవచ్చు. అంటే మీరు సమాజంలోని ఓ వ్యక్తిని పోకిరివానిగా నేరస్తునిగా చేసి అతనికే కాదు మిమ్మల్ని మీరు నష్టానికి గురి చేసుకుంటున్నారన్నమాట. ఈ ఒక్క ఉదాహరణ దృష్టిలో ఉంచుకుని విశాల దృష్టితో గనుక చూస్తే ఎవరైతే స్వార్థరహితంగా సమాజ శ్రేయం కోసం డబ్బు ఖర్చు పెడతాడో అతని డబ్బు చూడ్డానికి జేబు నుండి బయటకు వస్తుంది, కాని అది బయటకు వెళ్లి 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది, చివరకు ఎనలేని లాభాలతో తిరిగి అతని జేబులోకే వచ్చేస్తుంది. మరెవరైతే స్వార్థం లోభత్వంతో డబ్బును తన వద్దే కూడగడుతూ ఉంటాడో, సమాజ శ్రేయం కోసం చిల్లిగవ్వ కూడా ఖర్చు పెట్టడో, చూడ్డానికి అతని డబ్బు సురక్షితంగా ఉంటుంది లేక వడ్డీ వ్యాపారం వల్ల పెరుగుతుంది, కాని యథార్థంగా ఆ వ్యక్తి తన అవివేకం వల్ల డబ్బును క్షీణింపజేస్తున్నాడన్నమాట. తన చేజేతులారా తన వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఈ రహస్యాన్ని అల్లాహుతాలా దివ్య ఖురాన్లో ఇలా సెలవిస్తున్నాడు, అల్లా వడ్డీని నశింపజేస్తాడు, దాన ధర్మం పెంచి అధికం చేస్తాడు. అదేవిధంగా దివ్య ఖురాన్ సూరే రూమ్ లో అల్లాహతాలకు ఈ విధంగా చెప్పడం జరిగింది, ప్రజల సంపదలో చేరి పెరగాలనే మీరు ఇచ్చే వడ్డీ అల్లాహ దృష్టిలో పెరగదు, అల్లా ప్రసన్నతను పొందే ఉద్దేశంతో మీరు ఇచ్చే జకాత్ దాన్ని ఇచ్చేవారే వాస్తవంగా తమ సంపదను వృద్ధి చేసుకుంటారు. సోదరులారా, ఇక జకాత్ చెల్లించుటకు అవసరమైన నిర్ణీత ధనం ఉన్నప్పటికీ జకాత్ చెల్లించని వారి పట్ల దివ్య ఖురాన్ లో గొప్ప అభిశాపం ఉంది. కావున దైవం యొక్క అభిశాపం నుండి మనల్ని మనం కాపాడుకుంటకు మనకున్న ధనంలో నుంచి పేదలకు జకాత్ చెల్లించే సద్బుద్ధిని దైవం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.
1: సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మీరింతవరకు జకాత్ ప్రాముఖ్యత గురించి జనాబ్ సయ్యద్ అష్రఫ్ అలీ గారి వ్యాఖ్యానం విన్నారు.

0: ఇవాళ్టి కార్యక్రమంలో పుచ్చ సాగులో యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయడానికి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: పుచ్చ పంటకు అనువైన నేలలు అంటే రకాలు అంటే హైబ్రిడ్స్ అలాంటి రకాలు, విత్తే సమయం గురించి, విత్తే పద్ధతి గురించి రైతు సోదరులకు ముందుగా తెలియజేయండి సార్.
1: మన ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రైతులు పుచ్చ పంట సాగు చేసే వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముఖ్యంగా రెండు కాలాల్లో మనం సాగు చేసుకోవచ్చు. అది శీతాకాల సమయం, అలాగే వేసవి సమయం. శీతాకాల సమయం ఏదైనా సరే మనకి నవంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు లోపు సాగు చేసుకున్నట్లయితే ఫిబ్రవరి చివరికల్లా మనకి పంట దిగుబడి వస్తుంది. ఎండాకాలం మనకి పూత లేదా పిండ రాలడం లేదా వడగాల్పుల్ని తట్టుకొని ముందే పంట అయిపోతుంది కాబట్టి మనకి అధిక దిగుబడులు రావడానికి అనేది అవకాశం ఉంటుంది కాబట్టి

ఈ కాలాన్ని కొంతమంది ఎంచుకుంటారు. అలాగే రెండవది వేసవ సమయం, జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు ఈ పుచ్చ వేసవి కింద సాగు చేసుకోవడానికి అనుకూలమైన సమయం ఈ కాలంలో. అలాగే నేలల విషయానికి వచ్చినట్లయితే పుచ్చ మనకి మధ్యస్థ అంటే కొద్దిగా ఇసుక లేదా బుసక నీటిపారుదల బాగా ఉండే నేలలు అయితే మనకి చాలా అనుకూలమైన నేలలు. అది కూడా పిహెచ్ 6.5 నుంచి 7.5 వరకు ఉన్నట్లయితే సరిపోతుంది. మన ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మనకి ఎర్ర నేలలు అలాగే కొద్దిగా బుసక నేలలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ నేలలు నీటిపారుదల ఉన్నవి, మనకి ఎంతో అనుకూలమైన నేలలు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే విత్తే రకాలు లేదా హైబ్రిడ్స్ మనకి మార్కెట్లో చూసుకున్నట్లయితే రైతు సోదరులు రెండు రకాలు మనకి తెల్లగా కాయ మీద ఆకుపచ్చని లేత ఆకుపచ్చ లేదా ముదురు ఆకుపచ్చ సారలు ఉండే కాయలు ఉంటాయి. వాటిలో అర్క మాణిక్, అర్క జ్యోతి, క్రిమ్సన్ స్వీట్, చార్ల్స్టన్ గ్రే ఇవి నాలుగు రకాలనేవి లేత ఆకుపచ్చ లేదా ముదురు ఆకుపచ్చ తెల్లని కాయ పైన పొక్కు ఉండి లోపల ఎర్రగా ఉండిద్ది. ఇది సాధారణంగా మనకు దొరికే పుచ్చకాయలు. ఈ నాలుగిట్లో ఏవైనా సరే మీకు చెప్పిన అర్క మాణిక్, అర్క జ్యోతి అనేవి కాయ వచ్చి 5 నుంచి 8 కేజీలు ఉంటుంది. మనకి టోటల్ సాల్యుబుల్ షుగర్స్ అంటే కొద్దిగా తీయదనం అనేది 12 నుంచి 15% వరకు ఉంటుంది. 85 రోజుల నుంచి 90 రోజుల కాల వ్యవధిలో ఈ హైబ్రిడ్స్ ఈ రకాలు అనేవి మనం పంటని కోత కోసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు చెప్పిన ఈ క్రిమ్సన్ స్వీట్ అలాగే చార్ల్స్టన్ గ్రే అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి కొద్దిగా మనకి 8 నుంచి 15 కేజీలు పై వరకు బరువు అనేది వచ్చింది. ఇవి కొద్దిగా ప్రీమియం మార్కెటింగ్ లాంగ్ డిస్టెన్స్ మార్కెట్లకి కొద్దిగా అనుకూలమైనవి. మీరు రైతు సోదరులు ఈ విత్తనం ఎక్కడ దొరికిద్ది ఇలాంటి దాన్ని బట్టి ఇవి చూసుకొని వేసుకోండి. ఇవి కూడా టోటల్ సాల్యుబుల్ షుగర్స్ అంటే మనకి తీయదనం అనేది 13 నుంచి 15% వరకు ఉంటుంది. మనకి పంట కాలం అనేది 75 నుంచి 90 రోజుల్లోపు పూర్తవుతుంది. అలాగే మార్కెట్లో మనం చూసేది రెండవ రకం ఏంటంటే నలుపు రంగు లేదా ముదురు ఆకుపచ్చ రంగు కాయలు ఉంటాయి. వీటిలో మరీ ముఖ్యంగా మీరు ఎప్పుడూ వినేది షుగర్ బాయ్, బేబీ షుగర్, కిరణ్, అలాగే ముస్కాన్ ప్లస్, బ్లాక్ డైమండ్, అలాగే బ్లాక్ బాబుబలి. ఈ హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అనుకూలమైన రకాలు. ముఖ్యంగా బ్లాక్ బాబుబలి ఏదైతే ఉందో ప్రీమియం మార్కెట్స్ అంటే మనకి బాగా కాస్ట్ ఎక్కువకి మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్న పుచ్చ హైబ్రిడ్స్. వీటిలో మనకి సరాసరి కాయ వచ్చి 5 నుంచి 10 కేజీల వరకు ఉంటాయి ఈ హైబ్రిడ్స్ అనేవి. టోటల్ సాల్యుబుల్ షుగర్స్ అంటే తీయదనం 11 నుంచి 14% వరకు ఉంటుంది. అలాగే ఈ రకాలు ముదురు ఆకుపచ్చ సారలతోటి తెల్లగా ఉన్న కాయలతో పోలిస్తే కొద్దిగా త్వరగా మనకి పంటకి కోతకనేవి వస్తాయి. ఇవి ముఖ్యంగా 65 రోజుల నుంచి 85 రోజుల మధ్యలో నలుపు లేదా ముదురు ఆకుపచ్చ పుచ్చ రకాలు అనేవి కోతలకు వస్తాయి కాబట్టి రైతులు కొద్దిగా మన లోకల్ మార్కెట్లో ఉండేదాన్ని బట్టి లేదా ఎక్స్పోర్ట్ను బట్టి దూరానికి పంపించేదాన్ని బట్టి ఈ రెండు రకాల్లో చూసి ఎంచుకోవాల్సింది. అలా ఎంచుకున్నట్లయితే అధిక లాభాలు సాధించడానికి కుదురుతుంది. అలాగే విత్తే పద్ధతి, మనకి ఈ పద్ధతి వచ్చేసరికి మనం ప్లాస్టిక్ మల్చ్ మనకి 25 నుంచి 30 మైక్రాన్లు ఉన్న ప్లాస్టిక్ మల్చ్ పైపాటుగా సిల్వర్ కలర్ లేదా తెల్ల రంగు సిల్వర్ కలర్లో ఉండేది కింద పక్క నలుపు ఉండేది ఎంచుకున్నట్లయితే మనకేం జరుగుతుందంటే ఈ పైపాటుగా ఎప్పుడైతే మనం పెట్టి సిల్వర్ కలర్ పెట్టి కింద పక్కకు నలుపు పెట్టాము పై పక్కది ఈ ఎండకి సూర్యరశ్మి వల్ల ఆ

0: వచ్చే కాంతి రిఫ్లెక్షన్ వల్ల మనకి రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా ఎఫిడ్స్ థ్రిప్స్, మనకి ఈ తామర పురుగులు ఇవి మొక్క దగ్గరికి రావు. అలాగే కింద పక్క నల్లగా ఉండడం వల్ల మనకు ఆ వేడి అనేది నేలలో ఉండి కలుపు పెరగకుండా ఆ ప్లాస్టిక్ షీట్ల కింద అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ పుచ్చ బెడ్లు అంటే పాదు మనకి ఈ ఇవి ఎంత ఉండాలంటే 1 మీటర్ నుంచి 1.5 మీటరు ఈ రైజ్డ్ బెడ్స్ ఎత్తుగా మనం ఈ దిబ్బలు చేసుకోవాలి. దిబ్బకి దిబ్బకి లేదా ఈ బెడ్కి బెడ్కి మధ్యలో 1.5 నుంచి 2 అడుగులు ఉండాలి. మొక్కకి నుంచి మొక్కకి 0.6 మీటర్ల నుంచి 0.8 మీటర్లు అంటే సరాసరి 2 నుంచి 3 అడుగులు దూరం అనేది ఉండాలి. ఇలా రైతులు విత్తే సమయం అలాగే విత్తే హైబ్రిడ్లు మనం లోకల్ మార్కెటా లేకపోతే ఎక్స్పోర్టా లేకపోతే దూర మార్కెట్లా రకాలను ఎంచుకొని అనువైన నేలల్లో ఈ పద్ధతి ద్వారా ప్లాస్టిక్ షీట్ మల్చింగ్ ద్వారా విత్తుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది.
1: దర్శి, కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి గారు పుచ్చ సాగులో యాజమాన్యం గురించి రైతు సోదరులకు అందించినందుకు ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45కి వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం శ్రీలే వింటారు.
3: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగనుంది. రాష్ట సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఈరోజు సదస్సులో మొత్తం 19 అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూపరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సీఎల్పీ సమావేశం హైదరాబాద్లో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమావేశాల్లో హాజరు సంపూర్ణంగా ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఐఐటీఓ వార్షిక సదస్సు నిన్న ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని కందుల దుర్గేష్ పేర్కొంటూ,
4: ఆల్ ఇజమ్స్ ఆర్ గాన్, ఓన్లీ టూరిజం ఇస్ ది థింగ్ విచ్ లివ్ లాంగ్ ఫర్ దిస్ వన్. సో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు జీ అండ్ అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ జీ, వీ హవ్ డెవలప్డ్ సో మెనీ యాక్టివిటీస్ ఫర్ ది పాస్ట్ 2.5 ఇయర్స్. ఇన్ ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఈస్ వెరీ మచ్ వైబ్రెంట్ ఇన్ టేకింగ్ అప్ సో మెనీ టూరిజం యాక్టివిటీస్. వీఆర్ ఫోకసింగ్ మచ్ ఆన్ పాలసీ అండ్ ప్రాసెస్, పార్ట్నర్షిప్స్, ప్రాజెక్ట్స్, ప్రమోషన్ అండ్ ప్రొడక్ట్స్.
3: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువు

0: ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసును ఫ్లై 91 సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీసు వారంలో 4 రోజుల పాటు నడవనుంది. తిరుపతి, విజయవాడ ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
1: తిరుపతికి, విజయవాడకి, తిరుపతి రాజమండ్రి, అలాగే తిరుపతి హైదరాబాద్ కు నేరుగా విమాన కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. తిరుపతి నుంచి విజయవాడకి వారానికి 4 సర్వీసులు, అలాగే రాజమండ్రికి వారానికి 3 సర్వీసులు, హైదరాబాద్ కి ప్రతిరోజు నేరుగా విమాన సర్వీసులని ప్రారంభం చేస్తున్నారు. దీంతో తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకి, ముఖ్యంగా మన విజయవాడ, రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క సౌకర్యం మరింత సులభతరంగా తిరుపతి రావడానికి అందుబాటులోకి వస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, సహజ వనరులను కాపాడుకోవాలంటే,
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: పారదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ బలమైన సాధనమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆర్టీఐ అమలులో కార్యాచరణ ఏకరూపత, సవాళ్లు, పరిష్కారాలు అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సును గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీఐ అమలులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, దాన్ని సకాలంలో సులభంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో చేపట్టిన వరికపుడిశిల ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, సంబంధితాధికారులతో వరికపుడిశిల ఎత్తిపోతల పథకంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో సుమారు 84,000 ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన 586 ఎకరాల భూమిని 63 కోట్ల రూపాయల వ్యయంతో భూసేకరణ చేసి 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బాల్యాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, విద్యార్థులతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకురాలు కె నాగరత్న తెలియజేస్తూ,
4: కొనసాగుతున్నటువంటి ఈ అల్పపీడనం ఏదైతే

0: ఏర్పడి దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9.4 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసి 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు కూడా సెంట్రల్ కోస్టల్ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
1: మరోవైపు తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ప్రసార విశేషాలు. ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:30కు ఉదయకణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు పట్టణం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. అనంతరం సినిమా పాటలు వింటారు. ఇక 7:40 నిమిషాలకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఈరోజు మరి యూత్ లవ్లీ సాంగ్ మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం.

ఈ కార్యక్రమం అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం శ్రీలే వింటారు. ఇక 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం ప్రసారం. 8:30 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతిథులు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈరోజు శబ్ద కాలుష్యం, వచ్చే నష్టాలు, అలాగే మట్టి గణపతి ప్రాముఖ్యత, ఈ అంశాలను గురించి మహిళా శ్రోతలు మీరు మా కేంద్రానికి ఫోన్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08596223393. ఇక 10:00 కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకుని వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణలో వెలువడుతుంది. ఈ ఉదయం 10:15 విద్యుత్ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. సాయంత్రం 4:50 సినిమా పాటలు వింటారు. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. ఇక 6:30

పరిమిషాలకు ఈరోజు సాయంత్రం రేపు ఉదయం ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. 6:30 ఆరోగ్య సలహాలు శీర్షికన మోకాళ్ల నొప్పులు పరిష్కార మార్గాల గురించి డాక్టర్ మోహన్ సాయికృష్ణ గారితో పరిచయం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి

ఈ రాత్రి 7:30 సినిమా పాటలు వింటారు. 7:30 దుబాయ్లో జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్లో భాగంగా పాకిస్తాన్ మరియు శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ప్రసారం ఢిల్లీ కేంద్రం చేయవింటారు. ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చేయవింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, తెలుసుకుందాం రండి మొదలైన అంశాలుంటాయి. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 పాటకు వేళాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని పాటలు వింటారు. రాత్రి 10:00 శ్రీ కాకర్ల సురేంద్రబాబు బృందం వారు పాడిన కులుకు భజన గీతాలు వింటారు. 10:30 ఆపాత మధురాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, అనంతరం క్రికెట్ మ్యాచ్ రిలే వింటారు. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సరిగ్గా 7:00. కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతం బృందగానం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ప్రతిపాదిత కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో జరిగిన సంప్రదింపుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విత్తన చట్టాన్ని 1966లో రూపొందించగా విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983లో అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నకిలీ నాసిరకం విత్తనాలు బాధ్యతలను నిర్ధారించడంలో ఉన్న లోపాలు, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోదని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రేపు దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి సిల్వాసాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సిల్వాసాలోని స్వామి వివేకానంద విద్యామందిర్, నమో వైద్య విద్య పరిశోధనా సంస్థ, డామన్లో ఇటీవల ప్రారంభించిన నమో ఆసుపత్రి వంటి కీలక సంస్థలను సందర్శిస్తారు. డామన్ నైట్ మార్కెట్, రామసేతు సీఫ్రంట్, నమోపత్ సీఫ్రంట్ వంటి ముఖ్యమైన పర్యాటక అభివృద్ది ప్రదేశాలను సిపి రాధాకృష్ణన్ సందర్శిస్తారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యంలో 100 బిలియన్ డాలర్లు, ఇరు దేశాల మధ్య పెట్టుబడులలో 50 బిలియన్ డాలర్ల మార్కును సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నిన్న న్యూఢిల్లీలో రష్యా పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఇన్నోప్రోమ్ ఇండియా 2026 సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాపారాల పనితీరును అంచనా వేస్తాయని అన్నారు. జలచర ఉత్పత్తులు, కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులతో రష్యాకు దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పీయూష్ గోయల్ అన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన అభివృద్ది చెందుతున్న దేశాలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సమావేశం జరగనుంది. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్

0: అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కాగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా న్యూఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా భారత్ బ్రెజిల్ మధ్య సుదీర్ఘమైన స్నేహ సంబంధాలున్నాయని, గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాలు ఉమ్మడి నిబద్దతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ప్రపంచ అభివృద్దికి భారత్ ఒక కీలక చోదక శక్తి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభివర్ణించింది. రెండవ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ది చెంది తమ అంచనాలను ఇతర పరిశీలకుల ఏకాభిప్రాయాన్ని అధిగమించిందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇంధన ధరల భారం పెరిగినప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సేవలు ఎగుమతులు తోడ్పడ్డాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ల విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ అన్నారు. భారతదేశ తాజా జీడీపీ విడుదలలో కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచిక శ్రేణిని చేర్చినట్లు కోజాక్ తెలిపారు. ఈ మార్పులు దేశ జీడీపీ అంచనాలను మెరుగుపరుస్తాయని కోజాక్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావాన్ని కూడా తాము పర్యవేక్షిస్తున్నామని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు, ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఉమ్మడిగా కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. తైమూర్ లెస్టేలోని ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో మంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ నాణ్యమైన సేవలను విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం వినూత్న సరళమైన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం టెలికన్సల్టేషన్లు, రిఫరల్స్, నిరంతర సంరక్షణను సులభతరం చేసేందుకు ఈ సంజీవని వంటి వేదికలను వినియోగిస్తోందని తెలిపారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించేందుకు భారత్ సాంకేతికతను వినియోగించుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ పౌరులు, రైతులు, ఆస్తి యజమానుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో డిఐఎల్ ఆర్ఎంపీ 3.0 ఒక నిర్ణయాత్మక ముందడుగు అని అభివర్ణించారు. ఇది పూర్తి వ్యవస్థ అనుసంధానం వైపు పయనిస్తుందని, రైతులు సులభంగా సంస్థాగత రుణాలను పొందవచ్చని, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
1: అబ్ సభీ భూమి కే రికార్డ్ డిజిటైజ్ కియే జా రహే హై ఔర్ అబ్ ఆన్లైన్ ఔర్ పారదర్శీ ప్రక్రియా సే కోయి భీ ఉన్కో ఆసానీ సే ప్రాప్త కర్ సక్తా హై. రిజిస్ట్రార్ జో ఆఫీస్ థే ఉన్కో భీ పాస్పోర్ట్ సేవా కేంద్ర కి తర్జ్ పర్ సేవా కేంద్ర కే రూప్ మే వికసిత్ కియా జా రహా హై, జహాన్ నాగరికో కో బైఠనే కా స్థాన్ హోగా, లైన్ నీ లగానీ పడేగీ, ఆసానీ సే పారదర్శీ ప్రక్రియా కే ద్వారా వో కహీ సే భీ అప్నే రికార్డ్స్ కో ప్రాప్త కర్ సకేంగే.
0: పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలనా రూపమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌస్లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025-26లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరుని కిరణ్ రిజిజు ప్రశంసించారు.

బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరుని కిరణ్ రిజిజు ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో

0: Al-Qaeda hijackings that forever changed the nation. On 11th of September 2001, four hijacked passenger planes were used as weapons. On to sports. In cricket, India produced a brilliant all-round performance to thrash Bangladesh by 40 runs in the first semi-final of the Women's Asia Cup 2026 in Dubai last night. India's victory secured their place in Women's Asia Cup 2026 final, with the second semi-final between Sri Lanka and Pakistan determining their opponents. In the second semi-final today, Pakistan will face Sri Lanka in Dubai. The match will start at 8 p.m. Indian Standard Time. The winner of that contest will meet India in the final on Sunday. India made a strong start at the World Parachuting Championship, bagging four medals including one gold, two silver and one bronze on the opening day of the event at Changwon in South Korea yesterday. The Indian women's team of Moona Agarwal, Avni Lekhara and Millie Shah clinched gold in the R2 10-meter air rifle standing SH1 team event. Moona Agarwal also won silver in the individual event, while Avni Lekhara got bronze. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
1: Thank you, Shagun. The Asian Age headlines: PM backs safe space for benefits for all humanity at Paris summit, lauds ISRO and scientists, invites world to join India's space research, the paper adds. Indian space station by 2035, moon landing by 2040, says Modi. India turns diplomatic hotspot as BRICS leaders to share stage is a front page headline in the Tribune. The paper adds the national capital is set to become the center of global diplomacy. And finally, the Pioneer informs an ensemble of over 100 artists drawn from India and other member countries of BRICS is set to perform at a gala dinner that Prime Minister Narendra Modi will host for various world leaders on the opening day of the group's summit. And with that, it's back to you, Shagun.
0: Thank you, Sarabjit. And now before we end the bulletin, the headlines once again. 18th BRICS summit to begin at Bharat Mandapam in New Delhi tomorrow. Russian President Vladimir Putin arrives in New Delhi to attend the summit. IMF describes India as a key engine of global growth after the country's economy expanded 7.8% in first quarter of current fiscal. Trump administration proposes scrapping 60-day grace period for laid-off H-1B workers in U.S. National Testing Agency releases provisional answer keys for retest of English, Commerce and Sociology papers of UGC NET June 2026. And in cricket, India beat Bangladesh by 40 runs in first semi-final of Women's Asia Cup 2026 in Dubai. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani.
3: ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఘన వ్యర్థాల నిర్వహణ సమాజానికి, ఆరోగ్యానికి, పర్యావరణానికి చాలా ముఖ్యం. వ్యర్థాలను సరిగా తొలగించకపోతే కలరా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ప్లాస్టిక్, రసాయనాలు భూమిలో కలవడం వల్ల నేల నిస్సారమవుతుంది. వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. వ్యర్థాల నుండి వెలువడే హానికర ద్రవాలు భూగర్భ జలాల్లోకి, నదులు, చెరువుల్లోకి చేరి నీటిని కలుషితం చేస్తాయి. భారతదేశంలో వ్యర్థాల సమస్య పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాలుగా మారింది. వనరులను పునర్వినియోగం, పునరుత్పాదన చేయడం ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీకి అవసరమయ్యే సహజ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు. వ్యర్థాలను కాలువలు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థల్లో పడేయడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి వర్షాకాలంలో వరదలు సంభవిస్తాయి. క్రమబద్దమైన వ్యర్థాల నిర్వహణ వల్ల నివాస ప్రాంతాలు, నగరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణను కేవలం ఒక పారిశుద్ధ్య కార్యక్రమంగా కాకుండా పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వనరుల సృష్టిగా భావిస్తూ అనేక చర్యలు చేపట్టింది. నగరాలన్నింటినీ వ్యర్థాల రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛభారత్ 2.0 ప్రారంభించింది. 2014లో దేశంలో 18% ఉన్న వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని 75% పైగా పెంచారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నారు. నగరాలు, పట్టణాల మధ్య పరిశుభ్రతపై ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తూ ఉత్తమ నగరాలకు స్టార్ రేటింగులు ఇస్తున్నారు. వ్యర్థాల సేకరణ, రవాణాను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించి వ్యర్థాల రవాణా సమర్థవంతంగా జరగడానికి జియో ట్యాగింగ్, ఆన్లైన్ పోర్టళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం

0: ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అమల్లో ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 స్థానంలో మరింత కఠినమైన సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026 ప్రవేశపెట్టింది. ఇవి ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఇల్లు, కార్యాలయాలు, తదితర ప్రాంతాలలో వ్యర్థాలు ఉత్పత్తయ్యే చోటే తడిపొడి పారిశుద్ధ్య ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలుగా వేరు చేయడం, డంపింగ్ యార్డులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పేరుకుపోయిన వ్యర్థాలను తగ్గించి శాస్త్రీయ పునరుత్పాదన పెంచడం, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, ఆన్లైన్ పోర్టల్స్, జీపీఎస్, కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణను తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. కొత్త నియమాల్లో గ్రామీణ స్థానిక సంస్థలు కూడా ఘన వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను రూపొందించి పర్యావరణ పరిరక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే పొడి వ్యర్థాలను సమీప పట్టణ స్థానిక సంస్థలతో అనుసంధానించి క్లస్టర్ స్థాయిలో సేకరిస్తారు. చెత్త సేకరణ లేదా పారిశుద్ధ్య సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి మొబైల్ యాప్లను అందుబాటులోకి తెచ్చారు. 2026 నిబంధనలు వ్యర్థాల నిర్వహణ విధులను గ్రామీణ స్థానిక సంస్థలకు కూడా విస్తరించాయి. కాలుష్యకారుడే చెల్లించాలి అనే సూత్రం ప్రకారం నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉంది. హోటళ్లు, పెద్ద అపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలపై ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నారు. రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు తడి వ్యర్థాలను స్థానికంగానే శుద్ది చేయాల్సి ఉంటుంది. నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ నియమాలు తెలుపుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర అమలు కమిటీని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. ప్రజలకు కూడా జవాబుదారీతనం అలవడితేనే వ్యర్థాల నిర్వహణ విజయవంతమవుతుంది. ఈ నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు జాతీయ పర్యావరణ లక్ష్యాలతో పాటు రాష్ట్ర స్థానిక స్వేచ్ఛను సమతుల్యం చేసి స్థానిక ప్రవర్తన, భౌగోళిక పరిస్థితులు, సంస్థల ఆధారంగా స్థానిక పరిష్కారాలకు మద్దతు ఇస్తాయి అనడంలో సందేహం లేదు. అలాగే వార్డు స్థాయి జవాబుదారీతనం గ్రామ సభల ప్రమేయం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్ కాలుష్యం, బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం, పేలవమైన వ్యర్థాల ప్రాసెసింగ్ వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని ఆశిద్దాం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. మరి శ్రోతలకు విజ్ఞప్తి ఏంటంటే, కనీసం ఒక వారం పాటైనా సమయం ఇచ్చి మీరు ఫోన్ చేయండి, కొత్త శ్రోతలకు అవకాశం ఇవ్వండి. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మి గారా? ఎలా ఉన్నారు లక్ష్మి గారు? వెరీ గుడ్, చెప్పండి, కార్యక్రమాలు వింటూ ఉన్నారా? విన్నారా? వెరీ గుడ్ అండి, గుడ్ ఫాలో అయ్యారు మాకు మీరు. సో అలాగే చక్కగా నవ్వుతూ మాట్లాడుతుండండి. చెప్పండి, ఏ మూవీ నుంచి సాంగ్ కావాలి ఈరోజు మీకు? పాడతారా మీరు ఆ సాంగ్ ఏమన్నా? వెరీ గుడ్ వెరీ గుడ్, పాడతారా ఏమన్నా మీరు? మరి ఎందుకని పాడండి, మంచి వాయిస్ కదా మీది. లక్ష్మి గారు పాడండి, చక్కగా పాడతారు మీరు. ఎక్సలెంట్ లక్ష్మి గారు, చక్కటి వాయిస్, చక్కగా పడారు, చాలా చాలా బాగా పడారు. సో మరి ఈరోజు మహిళా భారతి కార్యక్రమంలో అంశం తెలుసు కదా మీకు, ఏం చెప్పండి? వెరీ గుడ్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. సో ఈ కార్యక్రమము

ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ జీవన్ గారు ఓన్లీ మహిళల కోసమే కేటాయించారు మహిళా భర్తీ కార్యక్రమాన్ని. ఓకేనా? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి, కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. లక్ష్మి గారు మీరు కూడా పాడొస్తుంది వినండి మరి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మీ మనసు కోరుకునే మాట, మీ మూడు మార్చే మ్యూజిక్, మీ ముఖంపై చిరునవ్వు తెచ్చే సరదా సరదా కబుర్లు అన్ని కలగలిపి మీ ముందుకొచ్చేసింది మీ అలో ఎఫ్ఎం. ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఒక్కసారి మీ పని పక్కన పెట్టండి, వాల్యూమ్ కాస్త పెంచండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్కి ఫుల్ ఛార్జ్ మీదే. మీతో మాట్లాడడానికి, మీ మాట వినటానికి, మీతో కలిసి నవ్వడానికి నేనున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యమం? కార్యక్రమంలో తర్వాత తీరు చూద్దాము. మరి హలో హలో, గుడ్ మార్నింగ్ అండి.
5: హలో,
4: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
5: బాలాజీ సార్.
4: బాలాజీ గారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఏంటి డల్గా ఉన్నారు? మార్నింగ్ యాక్టివ్ ఉన్నారా? వెరీ గుడ్, చాలా ఎనర్జీగా మాట్లాడి. వెరీ గుడ్ అండి. ఈ రోజు ఏం ఊరించి సాంగ్ కావాలి మీకు? దొంగలుడు.
5: సుమాంది దొంగల్లుడు.
4: అదే చూస్తున్నాను మీకోసము.

0: దొంగల్లుడు. కార్యక్రమాలన్నీ వింటున్నారండి? సారీ అండి, మరి మూవీ లేదు ఈరోజు మా దగ్గర అందుబాటులో. లేదండి. దొంగల్లుడు అంటే 1993లో వచ్చింది ఆ సినిమా. ఓకే, అందులో ఏ పాట వేయమంటారు? స్టార్టింగ్ చెప్పండి మీరు.
1: అదే చింతల పొడి చికెనే మొక్క అనే సాంగ్ ఉంది.
0: ఓకేనండి, ఖచ్చితంగా మీకోసం ప్రసారం చేస్తాను. నా పేరు జిఎల్ నరసింహరావు అండి. బాలాజీ గారు
1: బాగుంటారా సార్?
0: బాగున్నామండి. సో మరి మీకోసం ఈ పాట ప్లే చేస్తున్నా, వింటారా మరి?
1: వింటాను సార్.
0: థ్యాంక్ యూ అండి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా, హలో ఎఫ్ఎం లో శ్రోతల ఫోన్ ద్వారా కొడుతున్న సినిమా పాటలు. సో మరి హలో ఎఫ్ఎం కార్యక్రమం ఎలా మారింది అంటే, మీకు ఒక ఫ్రెండ్లా, మీ ఫ్యామిలీ మెంబర్లా, మీ పక్కన కూర్చొని కబుర్లు చెప్పేలా మారింది. చాలామంది శ్రోతల అభిప్రాయం కూడా ఇదే. మరి వినండి, నవ్వండి, పాడండి, మనసారా ఎంజాయ్ చేయండి. ఇది మీ హలో ఎఫ్ఎం కార్యక్రమంలో శ్రోత ఎవరో చూద్దాం. మరి హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: మేము ఖమ్మం నుంచి ఫోన్ చేస్తున్నాం సార్.
0: చెప్పండి, ఏం పేరండి మీ పేరు?
1: పులారెడ్డి సార్.
0: పులారెడ్డి గారు, ఏం చేస్తుంటారు మీరు?
1: మేము టైలర్ చేస్తున్నాం.
0: టైలర్ చేస్తున్నారా? ఓకే, చెప్పండి, ఈరోజు చేసిన వాళ్ళ నుంచి పాట కావాలి.
1: మేము పాట కావాలండి. సార్ సిగ్నల్ సరిగా రావటం లేదు సార్. ఒక్కొక్కసారి పూర్తి కట్ అయిపోతుంది.
0: అవునండి, అవునండి, కరెక్టే, మీరు చెప్పింది వాస్తవం. అవునండి, మీరే
1: అందుకే సార్ చెప్దామని
0: అలాగే అలాగే అండి. థ్యాంక్ యూ అండి మీ సూచన.
1: ఒక్కోసారి అసలు ఉండటమే లేదు సార్.
0: అవునండి, అంటే సెల్ ఫోన్ లో
1: ఇంటికి పెట్టా
0: సార్. అవునవును అవును, అంటే సెల్ ఫోన్ లో సిగ్నల్స్ ఉండట్లేదు. ఓకే, చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు మీకు? భక్త ప్రహ్లాద. సో ఎలా ఉంది మీ ప్రొఫెషన్ ఈరోజు? మీ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది ఈరోజు? వద్దులేండి, పేర్లు వద్దులేండి, కానీ పర్లేదు పర్లేదు, మనం చెప్పాము. ఇందులో ఏ పాట వేయమంటారు భక్త ప్రహ్లాదులో? పర్లేదు పర్లేదండి, మేము చెప్పాము ఇందాక సూచన, వాళ్ళు కూడా పాటిస్తారు, ఇబ్బంది లేదు. ఇందులో మంచి పాట వేయమంటారా మరి? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి.

సదువు నారాయణుడే, యోగము యాగము నారాయణుడే, ముక్తియు దాతయు నారాయణుడే.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
1: విన్నారు కదా మరి ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో శబ్ద కాలుష్యము, నష్టాలు, మరి మట్టి గణపతి ప్రాముఖ్యత ఈ అంశాల గురించి మీ అభిప్రాయాలను లైవ్ లో తెలియజేయవచ్చు. ఓన్లీ మహిళా శ్రోతలకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని కేటాయించడం జరిగింది. మా ఫోన్ నెంబర్ 08596223393. సో మరి కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దామా. హలో,
2: హలో,
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? దివ్య. ఏం చేస్తున్నానా? ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్ అవుతున్నావా? సో ఈరోజు మార్నింగ్ ఎన్నింటికి లేచావు? మార్నింగ్ ఎన్నింటికి లేచావు ఈరోజు? ఏడింటికి లేచావా? ఈరోజు స్కూల్ లేదా? బస్సు ఉందా? వచ్చిందా బస్సు? బస్సు వెళ్ళిపోయిందా? సో ఐదు రోజు ఇంట్లోనే ఎంజాయ్. ఎక్కువగా మీ ఇంట్లో నీతో మాట్లాడేది ఎవరు బాగా? నీతో ఎక్కువ ఎవరు మాట్లాడతారు బాగా? అందరు కాదు నాన్న, మమ్మీనా, డాడీనా, ఎవరు మాట్లాడతారు ఎక్కువగా బాగా? మమ్మీ మాట్లాడుతుందా? ఓకే, మమ్మీ పక్కనుందా? ఒకసారి ఇవ్వు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? పోలమ్మ గారు. సో మీతో పాటు మీ అమ్మాయిని కూడా ఆకాశవాణికి శ్రోతగా పరిచయం చేస్తున్నారు. చాలా చాలా చాలా థ్యాంక్స్. ఓకేనా? సో మరి మీరు క్విజ్ టైం కార్యక్రమాన్ని కూడా అమ్మాయితో ఫోన్ చేయించండి. పోలమ్మ గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? ఇవ్వండి. హలో, చెప్పినాను, ఏ పాట కావాలి మీకు? ఏంటమ్మా? నాకు అర్థం కావట్లేదమ్మా, ఇంకొకసారి చెప్పవా? డమాకానా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇందులో ఏ పాట వేయమంటావు? అవునా? ఇప్పుడు ఈ సినిమా చూసావా? అందులో ఏ పాట నచ్చింది నీకు బాగా? ఇప్పుడు చెప్పింది. పల్సర్ బైకా? ఏది నానా, డమాకాల్లో లేదమ్మా. మరి చూస్తున్నాగనమ్మా, నీకోసం అడిగావు కదా, నీకోసం చూస్తూ ఉన్నా నేను. కార్యక్రమాలు వింటూ ఉంటామా నువ్వు కూడా? వెరీ గుడ్ అమ్మా.

0: పల్సర్ బైక్ సాంగ్ వేయాలా? పల్సర్ బైక్ అంటే స్టార్టింగ్. ఓకేమ్మా, రైట్ నానా. సో మరి ఇంటూ ఎంజాయ్ చేస్తావా? ఓకేనా, వెరీ గుడ్ నానా.
1: పుట్ యువర్ షూస్ ఆన్, రైజ్ ద వాల్యూమ్, లెట్స్ డాన్స్ ఆన్ సమ్ మాస్టర్స్. రే, ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండి.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్.
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: రవికుమార్, శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు నుంచి మాట్లాడుతున్నాం సార్.
0: వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం జిల్లా. రవికుమార్ గారు, ఏం చేస్తుంటారు మీరు?
1: మాకు సెక్యూరిటీ డ్యూటీ చేస్తాం సార్.
0: వెరీ గుడ్. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: మాకు చాణిక్య చంద్రగుప్త చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాట కావాలి సార్.
0: చాణిక్య చంద్రగుప్త. మరి చిన్న క్వశ్చన్ అండి, ఒక్కరోజు మీకు సెలవు వస్తే ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు మీరు? మీకు ఒక్కరోజు సెలవు వచ్చింది అనుకోండి, ఎక్కడికి పోవాలనుకుంటారు మీరు? అదే, ఎక్కడికి ఆ ప్లేస్? ఎక్కడికి? పొలం చేస్తుంటారా? వెరీ గుడ్. ఏం వేస్తున్నారు పొలంలో? వరి వేశారా? ఓకే అండి, బాగుంది. ఆ వరి అవునండి, అవునండి. మీకు నాగావళి వంశధార నదులు ఉన్నాయి కదా? రాదు, అది
1: రాట్లేదు.
0: ఆహా, ఓకే ఓకే. ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేవు అసలు. ఓకే రవికుమార్ గారు, మంచి పాట వేస్తున్నాం వినండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.

0: హలో, గుడ్
1: హలో,
0: మార్నింగ్.
1: నమస్తే నరసింహారావు గారు.
0: నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: నా గారు విన్నా, నా పేరు వాదయ్య.
0: చెప్పండి బాబాయ్ గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
1: నాకు ఈరోజు ఎదురీతలో ఎదురీత సత్యవంత పాట రామారావుని ఎదురీత.
0: ఎదురీత అందులో ఏ పాట అండి మీరు అడిగింది?
1: ఎదురీతకు పట్టుబంధమైన పాత్ర స్వామి.
0: అంటే మీరు స్టార్టింగ్ చెప్తే నేను ఖచ్చితంగా ప్లే చేస్తానండి. అవునవును, అదే అండి, కరెక్ట్ మీరు చెప్పింది, చూశాను అదే సినిమా. సరే అండి, ఓకే అండి,
1: సరే స్వామి.
0: ఓకే.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: గుడ్ మార్నింగ్ అండి.
6: బాగున్నావు
0: అండి? ఎవరు మాట్లాడుతున్నారు?
6: మౌనం
0: చిన్నప్ప గారు, చెప్పండి. పెళ్లి పందిర్లో మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ కదా. ఖచ్చితంగా అండి. మీ అందరికి మీ లైఫ్ లో ఒక మంచి స్నేహితుడి గురించి చెప్పండి. మంచి సాంగ్ అడిగారు కాబట్టి ఇప్పుడు పెళ్లి పందిర్లో దోస్త్ మేరా దోస్త్ పాట అడిగారు కదా. మీ లైఫ్ లో మీకు అత్యంత ఇష్టమైన ఒక మంచి ఫ్రెండ్ చెప్పండి. పోలయ్య మీకు మంచి ఫ్రెండ్.
6: ప్రాణ స్నేహితుడు సార్. మేము 18 సంవత్సరాలు సార్ విడిపోయి రేడియో ద్వారానే కలిసాం సార్.
0: అవునా? రేడియో మిమ్మల్ని కలిపింది. సో మీ ఇద్దరికి మధ్య ఒక వారధి లాగా ఆకాశవాణి. సో మరి ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటారు మార్కప్ రేడియోను? వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మంచి విషయం చెప్పారు.

0: హలో ఫేమ్ కార్యక్రమంలో ఒక మంచి లవ్లీ ఫ్రెండ్లీ సాంగ్ విన్నాం కదా. సో మరి ఈ పాట వింటుంటే ఖచ్చితంగా మనకు ఆత్మీయులైన ఒక మంచి ఫ్రెండ్ ప్రతి ఒక్కరు గుర్తొస్తారు అనుకుంటా. కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దాం మరి. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అవునండి, చెప్పండి. శ్రీనివాసరెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నారండి, చాలా చాలా సంతోషం మీతో చాలా తర్వాత మాట్లాడుతున్నందుకు.
1: చాలా సంతోషం సార్ మీతో మాట్లాడటం.
0: చెప్పండి.
1: ఈరోజు బందిపోటు చిత్రం ఉంది సార్.
0: బందిపోటు ఓ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సాంగ్ కదా అది. ఎవర్ గ్రీన్ సాంగ్ అది. ఎప్పుడు వినాలన్నా ఈ పాట వినటానికి చాలా చాలా చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్ గా ఉంటుంది, బోర్ కొట్టదు. అంతే కదా, ఇది ఎవర్ గ్రీన్ సాంగ్ అండి. ఇది ఆ తరాలు ఈ తరాలు భవిష్యత్ తరాల వారు కూడా ఈ పాటను ఎంజాయ్ చేస్తుంటారు. వింటూ ఉంటారా? వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి శ్రీనివాసరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అభిమానానికి, మీ అభిమానాన్ని మేము ఎప్పుడు మర్చిపోం కూడా.
1: సో
0: అవునవును, సో అవునండి, ఇలాగే మీరు మా కార్యక్రమాలు వింటూ ఉండాలి. అలాగే మన ఇప్పుడు జీవన్ గారు అండి. జీవన్ గారు అవునండి, అవునండి. వింటున్నారుగా కార్యక్రమాలు వింటున్నారు కదా. వెరీ గుడ్ అండి, అందరికి ఆ ప్రోగ్రామ్ చాలా నచ్చింది. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మీ థ్యాంక్స్ మా సార్కి చెప్తామండి మేము ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి మరి. థ్యాంక్ యూ.

0: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం కార్యక్రమం. ఈ ఉదయం 9:30 ప్రసారమయ్యే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో శబ్ద కాలుష్యము నష్టాలు మట్టి గణపతి ప్రాముఖ్యత. మీరు మీ అభిప్రాయాన్ని లైవ్లో తెలియజేయచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393. కార్యక్రమంలో తర్వాత కాల్ ఎవరు చూద్దాం మరి. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి వెంకటేశ్వర గారు. ఏ సినిమా నుంచి పాట కావాలి? పెళ్లి నాటి ప్రమాణాలు. వెన్నెలలోనేనా అండి? ఓకే అండి, అలాగే అండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: ఓకే అండి.

0: హలో ఫేమ్ కార్యక్రమంలో తర్వాత శ్రోతే చూద్దాం మరి. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి యాదవ్ గారు, ఎలా ఉన్నారు? అడవి రాముడు, కొత్త అడవి రాముడా? చూస్తున్నా అండి మీకోసము. ఎన్టీ రామారావు గారితో కదండి మీరు అడిగింది? ఎన్టీ రామారావు గారిదా? ప్రభాస్ గారిది. ప్రభాస్ గారిది. ఇందులో ఏ పాట అడిగారు మీరు? ఓకేనండి, మీకోసం ప్రసారం చేస్తున్నామండి ఈశ్వర యాదవ్ గారు. థ్యాంక్ యూ అండి, మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.

0: ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే మహిళా భారతి స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతోంది. మరి మహిళలు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు. ఈనాటి అంశం శబ్ద కాలుష్యము, నష్టాలు, మరి మట్టి గణపతి ప్రాముఖ్యత, వీటిపై చెప్పొచ్చు. ఎందుకంటే మరి మనము వచ్చే వారం వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నాం. చాలామంది కూడా మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడటం వల్ల వాతావరణ కాలుష్యము, నీటి కాలుష్యం జరుగుతోంది. దీన్ని నివారించేందుకు మరి పర్యావరణ ప్రేమికులు, మేధావులు, ఆలోచనాపరులు అందరూ కూడా వినాయక చవితి పండుగను మట్టి వినాయకునితో చేసుకొని పూజిద్దాం, తద్వారా ప్రకృతిని కాపాడిన వారమవుతామని పిలుపునిస్తున్నారు. సహజ మట్టితో తయారవడం వల్ల పర్యావరణంపై ప్రభావం తక్కువగా ఉంటుంది. మరి అలాగే నిమజ్జనం చేసినప్పుడు కూడా మట్టి సహజంగా నీటిలో కలిసిపోతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన రంగులతో పోలిస్తే మట్టి విగ్రహాల వల్ల నీటి కాలుష్యం కూడా తక్కువగా ఉంటుంది. సో మరి ఇలాంటి చాలా చాలా చాలా మంచి ఉపయోగాలు ఉన్నందువల్ల ఈ అంశాలపై మహిళలు మీ అభిప్రాయం తెలియజేయవచ్చు. సో మరి మనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, చూద్దాం మరి ఎవరు. హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: ధనలక్ష్మి మోరపాకుల సార్.
0: ధనలక్ష్మి గారు ఈనాటి ఫస్ట్ కాలర్ మీరే మహిళా భారతికి, అవునా? సో మరి నాకు కూడా హ్యాపీగా ఉంది ధనలక్ష్మి గారితో మాట్లాడటం, అంతే కదండి? అవునా, చెప్పండి. చిన్నప్పుడు వినాయక చవితి పండుగను ఎలా చేసేవాళ్ళు మీరు?
1: మట్టి వినాయకుడు.
0: ఎక్కడ మీరు మీరు వెళ్ళి కొనుక్కొచ్చేవారా, మీ పేరెంట్స్ తెచ్చేవాళ్ళ? వెరీ గుడ్, వెరీ గుడ్. సో అలా ఎన్ని రోజులు పూజిస్తారు ఇంట్లో పెట్టి మీరు వినాయకుడిని? ఒక రోజా లేకపోతే మూడు రోజులా, ఐదు రోజులా?
1: మూడు రోజులు.
0: ఓకే, పూజిస్తారా, తర్వాత నిమజ్జనం చేస్తారు? ఓకే, దానివల్ల ఏంటి చెప్పండి, మీరు తెలుసుకున్న అంశాలు. ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, చక్కగా చెప్పారు. వెరీ గుడ్ అండి, చక్కగా చెప్పారు, చక్కగా ఎనలైజ్ చేశారు. మీ వారికి మా తరఫున థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే మీకు చాలా చక్కని విషయాలు చెప్పారు. సో మనం ఇంకొక అంశం అంటున్నాం, శబ్ద కాలుష్యం తెలుసా? ఎందుకంటే ఈ గణేష్ మండపాల దగ్గర డీజేలు, మైకులు పెడుతూ ఉంటారు. సో ఈసారి ప్రభుత్వము అన్ని వినాయక చవితి మండపాల్లో డీజేలు నిషేధించారు కదా, ఎందుకంటే మన చెవులు ఒక స్థాయి వరకు, అంటే శబ్దాన్ని మనం డెసిబుల్స్ తో మనము క్యాల్కులేట్ చేస్తాం మనం. సో ఒక స్థాయి వరకే మన చెవులు శబ్దాన్ని గ్రహించగలవు, అది దాటితే మనకు చెవుడు వచ్చే ప్రమాదం ఉంటుంది కదా, అది కాబట్టి మండపాల దగ్గర సౌండ్ పొల్యూషన్ లేకుండా కూడా చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. సో చక్కగా చెప్పారు ధనలక్ష్మి గారు. సో మరి మీలాగా ఎంతమంది స్పందిస్తారో చూద్దాం మరి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. సో మరి మనతో మాట్లాడేందుకు శ్రోత రెడీగా ఉన్నారు, చూద్దాం మరి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. అంత చక్కగా, అంత నవ్వుతూ, హ్యాపీ హ్యాపీగా మాట్లాడేది ఎవరు చెప్పండి? వెరీ గుడ్, వెరీ గుడ్. మంజుల గారంటే నవ్వుకు చిరునామా, అంతే కదా? అవును, చక్కగా నవ్వుతూ మాట్లాడితే అందరికీ హ్యాపీగా ఉంటుంది, అందరు కూడా అందరి పెదాలు పెదవులపై కూడా చిరునవ్వు వచ్చేస్తుంది మంజుల గారు.

0: మాట్లాడుతున్నారంటే. అవునండి అవునండి, హ్యావ్ ఏ నైస్ డే అంటారు ఇంగ్లీష్ లో.
1: మనము బయటికి మన ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్లే వాళ్ళతో అట్లా నవ్వుతూ మాట్లాడుతూ నవ్వుతూ ఎదురు వచ్చినా అట్లా వాళ్ళకి మంచిది, మనకి ఇంట్లో ఆ రోజంతా సంతోషంగా గడిచిపోద్ది.
0: అవును, మన మన నవ్వుతో శత్రువును కూడా జయించవచ్చు అంటారు. ఎదుటి వ్యక్తి మన మీద కోపంగా ఉన్నా మనం నవ్వుతూ మాట్లాడితే ఆటోమేటిక్ గా కూల్ అయిపోతారు.
1: అవును సార్, నవ్వుతో ఎన్నైనా మనం సాధించవచ్చు.
0: వెరీ గుడ్, దట్ ఈస్ మంజుల గారు.
1: అవును సార్,
0: చెప్పండి.
1: మట్టి గణపయ్యను పూజించడం వలన మనము పాత సంప్రదాయాలను కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం సార్. ఫస్ట్ నుంచి మనకు పెద్దలు ఇచ్చిన సంప్రదాయమే కదా సార్ మట్టి గణపయ్యను.
0: అవును అవునండి అవునండి అవును.
1: అట్లా కాకుండా ఈ రెడీమేడ్ గా ప్లాస్టిక్ ని వాడి చేసి అట్లా కాలుష్యాన్ని పాడు చేసిన వాళ్ళం అవుతున్నాం. మన రాబోయే తరానికి కూడా మనము ఈ సంప్రదాయాన్ని వదిలేసినట్టు చేస్తున్నాం సార్.
0: అవునండి అవునండి.
1: అందువల్ల మనం మట్టి గణపయ్యనే పూజించాలి, మన నెక్స్ట్ తరానికి కూడా చెప్పాలి సార్.
0: అవునండి, ఒక్క అవును
1: చేసే ఉపయోగాలు వచ్చి అన్ని చెప్పాలి సార్.
0: ఈ తరం పిల్లలకు చెప్పాలి.
1: అవును అవును సార, చెప్పాలి. మట్టి గణపయ్య అంటేనే మనకి ఎంతో ముఖ్యము, మట్టి వలన ఇంత కాలుష్యం లేకుండా అంత ఆరోగ్యం బాగుంటదని మనం వాళ్ళకి తెలియజేయాలి.
0: అవునండి,
1: మనం భక్తితో పూజించి మన ఆయన తగ్గ శ్లోకాలు చదివి అట్లా చేసేసాము సార్. మనం డీజేలు డాన్సులు పెట్టేసి మనం అంతా రంగులు పెట్టుకుని ఆ చెంచంతా మన ఒంట్లో చేసుకోవాల్సిన అవసరం లేదు.
0: అవునండి, ఈ మధ్య కాలంలో డీజే సంస్కృతి పెరిగిపోయింది, దాని వల్ల కాస్త గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు డీజే సౌండ్ తోటి.
1: అవును సార్, చాలా అసలు పిల్లలు అయితే ఎంత ఇబ్బంది
0: పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆటో రిక్షా బయట వెళ్తుందంటే 70 నుంచి 85 డెసిబుల్ శబ్దం వస్తుంది. బస్ అయితే 75 నుంచి 85, సో రైలు అయితే 100 డెసిబుల్ శబ్దం వస్తుంది. ఈ డీజే పెడితే 220 దాకా శబ్దం వస్తుంది. దీనివల్ల కర్ణబేరిలో సున్నితమైన నరాలు దెబ్బతిని చెవుడు వచ్చే ప్రమాదం ఉంటుంది. అవును, అంతే ఆయన గరికను పూజించినా ఆయన సంతృప్తి పడతాడు గణనాథుడు. సో మన ప్రకృతిలో
1: మనము
0: చెప్పండి,
1: మనము 3 రోజులు గాని 5 రోజులు గాని ఇంట్లో పూజించుకోవడం వలన ఆయన పెట్టిన ఆయన కాడ పెట్టిన పత్రి అవన్నీ ఉంటాయి కదా సార్, వాటి వలన మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లంతా వ్యాపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీని మనము కొంచెమైనా నివారించుకోగలుగుతాం.
0: వెరీ గుడ్ అండి. చిన్నప్పుడు వినాయక చవితి సందర్భంగా మీకు గుర్తున్న సంఘటన చెప్పండి ఒకటి, మర్చిపోలేని సంఘటన చిన్నప్పుడు మీ ఊర్లో.
1: నేను గడ్డి అవన్నీ వద్దు అవి ఇవన్నీ చేస్తాను సార్. ఎందుకు వచ్చి మామూలుగా రోజు పూజించుకున్నట్టు ఆ స్వామి కాడ పెట్టినట్టు ఊరికి పూలు పెట్టి మనం చేద్దాము. ఈ గడ్డి ఇవన్నీ చెత్త చెత్తగా ఉన్నాయి, వద్దని తీసేసేదాన్ని సార్ నాకు తెలియక. అట్లాంటప్పుడు మా అమ్మ మా నాన్న ఇట్లా తెలియజేసేవాళ్ళు, ఇట్లా అది గడ్డి అది అనుకోకూడదు, మనము మన ప్రకృతి అదే, ఆయనకు మనం పెట్టి పూజించడం వలన మన ఇంట్లో అంతా మంచి జరుగుతుంది,
0: శుభాలు కలుగుతాయి.
1: ఆ శుభాలు కలుగుతాయి, దేనికైనా మంచి కలుగుతుంది, ఆయనకి ఇష్టమైన పెట్టి చెయ్యాలి ఎప్పటికైనా అని వాళ్ళు నాకు తెలియజేసేవాళ్ళు.
0: సో అది మీకు మర్చిపోలేని సంఘటన.
1: అవును సార్.
0: సో అప్పటి నుంచి మీరు అన్ని రకాల ఆకులు పూలు గరిక గడ్డి వీటితో పూజ చేస్తుంటారు.
1: మొత్తం పెట్టి ఇంకా పూజ చేస్తుంటాం సార్, లేకుంటే నాకు ఎంత చెత్త తీసేయన్న
0: ఓకే ఓకే ఓకే.
1: మా నాన్న మా అమ్మ నాకు తెలియజేశారు సార్.
0: వెరీ గుడ్ అండి మంజుల గారు, మీ చిన్ననాటి సంఘటనని గుర్తు చేసుకుని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి మంజుల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.

0: సో నెక్స్ట్ మన కాల్ ఎవరో చూద్దాం మరి. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? త్రిప్రాంతకి నుంచి మీరాంబి గారు. నమస్తే, మా చక్కగా మాట్లాడతారు మీరు ఫోన్ చేస్తే. సో ఈ రోజు మార్నింగ్ ఎలా గడిచిపోయింది మీకు ఇప్పటిదాకా? రేడియో విన్నారు కదా, బాగున్నాయి కార్యక్రమాలన్నీ?

0: అవునా? ఎందుకంటే మీరు మాకు చాలా చాలా చాలా సీనియర్ శ్రోత, చక్కగా ప్రోగ్రామ్స్ గురించి అనలైజ్ చేస్తుంటారు. సో మీకు అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు అంబి గారు. అవునండి అవునండి. సో మళ్ళీ ఆ కార్యక్రమము ఈరోజు సాయంత్రం వస్తుంది, వినండి. 6:30 ఆరు గంటల 30 నిమిషాలకు వస్తుంది, వినండి. చెప్పండి, మరి విన్నారా ఈరోజు కార్యక్రమాన్ని? మీ ఈరోజు చెప్పాల్సిన అంశాలు చెప్పండి. ఓ, మీ చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేశారు ఈరోజు, మీరు గుర్తు చేసుకున్నారు కూడా. ఇంకా చెప్పండి. అవునండి, తంగేడాకు, జిల్లెడాకు, సజ్జకంకులు. అవునవునవును అవునండి. వెరీ గుడ్ అండి, చాలా చాలా చాలా బాగా జరుపుకున్నారు చిన్నప్పుడు. మరి ఇప్పుడు ఎట్లా జరుపుకుంటున్నారు? ఏమైనా అవకాశం ఉందా? అవునవునవును. వెరీ గుడ్ వెరీ గుడ్ అండి, చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలండి మీరు అంబి గారు. సో ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మీరు. అవునా? థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు ధన్యవాదాలు అండి. మరొక్కసారి మా ఆకాశం తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గోదారి గట్టు మీద రామ సలకావే. సో మరి మనకు కాల్స్ నాన్ స్టాప్ గా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ శ్రోత ఎవరో చూద్దాం మరి. గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు ఆ మంచి వాయిస్ తోటి? ఓ, ఎక్కడ గుంతకల్లు, ఎక్కడ మార్కాపుర సుకన్య గారు? నీకు ముందుగా వెరీ గుడ్ వెరీ గుడ్ అండి. సో యాప్ ద్వారా వింటున్నారు, చాలా చాలా చాలా ధన్యవాదాలు మీకు. అవునా? వెరీ గుడ్ అండి.
1: అంతవరకు వింటాను సార్, 9:30 వరకు, 10 వరకు వింటాను మార్కాపురము.
0: ముందు మీ అమ్మా నాన్నలకు థ్యాంక్స్ చెప్పాలండి, ఎంత మంచి పేరు పెట్టారండి మీకు సుకన్య గారని. చెప్పండి, కార్యక్రమం విన్నారా? మీరు అభిప్రాయం చెప్తారా? అలాగే శబ్ద కాలుష్యం కూడా అనుకున్నాం మనము. అవునండి అవునండి. సో ఈసారి రాష్ట్ర ప్రభుత్వము అన్ని వినాయక మండపాలు డీజే నిషేధించారు. అవునండి అవునండి. మా ప్రకాశం జిల్లాలో అయితే ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు, లోకల్ ఎస్ఐస్ డిఎస్పీలు కూడా డీజిల్ పెడితే ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్పారు. సో ఈసారి అయితే ఎందుకంటే కాబట్టి డీజిల్ ఉండే అవకాశం లేదు ఈసారి. అవునవునవును.

0: అవునండి, ఈసారి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు నాకు తెలిసి. సో మీరు కూడా చెప్పేయండి నిర్వాహకులతోటి. సో డీజే పెట్టడం వల్ల శబ్ద కాలుష్యం వస్తుంది, ముందు యూత్ లోనే మార్పు రావాలి. లేదు వింటారండి, అర్థం చేసుకుంటారు, ఖచ్చితంగా ప్రాబ్లం ఏమి ఉండదు. చెప్పండి, చాలా చక్కటి అభిప్రాయాలు చెప్పారు సుకన్య గారు. మీరు చెప్పండి చెప్పండి. అవునండి,
1: తడి మట్టితో అచ్చు వేసుకుని జాగ్రత్త, కొంచెం కదిలినా కూడా పోతుందేమో అనే ఫీలింగ్ ఉండేది. అంత బాగా మట్టి వినాయకుని తెచ్చి దానికి ఇప్పుడైనా పొందడానికి చెంచి వేస్తున్నారు మధ్య మధ్యలో అక్కడ వేసేదానికని.
0: కానీ
1: అప్పట్లో ఏమి ఉండేది కదా, ప్రతిసారి మేము మట్టి వినాయకుని తెచ్చుకుని అన్ని పత్రి పెట్టి పూజ చేసి చాలా అన్ని ఒక 5-6 చూడాలి. ఒక రోజు ఫస్ట్ రోజు అనే చిన్న మండపాల దగ్గరికి వెళ్ళి చూద్దాము, లేకపోతే పక్కన ఇల్లు అక్కడ ఉంటారు కదా వాళ్ళకి కూడా 5 చూడాలని ఒక చెప్పేవాళ్ళు.
0: మన వినాయకుడు బాగున్నాడా, పక్క వినాయకుడు బాగున్నాడని చూసేవాళ్ళం మనం వెళ్ళేసి.
1: అయ్యా బాగున్నాడని వేస్తారు అది, అట్లా 5 చూస్తే మంచిది అంటారు తెలియదు నాకు. 5 వినాయకులను చూడాలి, ఏ ఎక్కువైనా చూడొచ్చు. అప్పటి ఇప్పట్లో మాదిరి సత్సంబంధాలు ఎక్కువ ఉండేవి అనమాట, ఇప్పట్లో మాదిరి కాదు. కూడా అత్త మామ బాబాయ్ పిన్ని వర్షాలతో పెంచుకోవడము చూడటం ఇవన్నీ తిరిగి కూడా ప్రతి ఇంటికి అట్లా మన దగ్గర దగ్గర ఇళ్ళకి పోవడం చూద్దాం ఆనందపడ్డం మాట్లాడుకోవడం ఇదంతా ఉండేది, చాలా బాగుండేది. మళ్ళీ ఇప్పుడంటే కొంచెం రంగులు పూసిన కానీ మట్టిగా తెచ్చేవాళ్ళు, ప్లాస్టర్ ప్యారిస్ కాదు అట్లా తెచ్చుకొని తింటే. కానీ పోయిన సంవత్సరము మట్టిదే ఇక్కడెక్కడ దగ్గర లభిస్తుందని చూసి అప్పటికప్పుడు మట్టిదే తీసుకొని వచ్చాను నేనైతేనా.
0: వెరీ గుడ్,
1: చాలా బాగా చేసుకుంటాము. మేమైతే 2 చేస్తాం సార్, మధ్యలో శుక్రవారం వచ్చిందంటే 3 చేస్తాం.
0: అవునండి అవునండి, శుక్రవారం మంగళవారం నిమజ్జనం చేయరు.
1: అక్కడ ప్రొద్దుటూరులో ఉండేవాళ్ళం అనమాట మేము
0: చిన్నప్పుడు
1: అంతా చాలా ఏళ్ళ వరకు. ఈ రోజు వినాయకుడు పూజ చేసిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే కదిలించేసి దీపారం చేసిన తర్వాత సాయంత్రం అందరము ఏరుంది పెన్నా నది ఉంది.
0: అవునండి అవునండి అవును,
1: అక్కడికి వెళ్ళి అన్ని ఏమన్నా తీసుకోబోయి చిత్రాన్నమంట పెరుగన్నమంట స్వీట్లు అంట ఇవన్నీ తీసుకోబోయి దేవుని ముందు పూజించేసి నీళ్ళల్లో నిమజ్జనం చేసేసి తర్వాత ఇవన్నీ మాట్లాడుకోవడం చేసుకోవడం తినడం హ్యాపీ ఎంజాయ్ చేసేవాళ్ళం.
0: ఆనాటి రోజులన్నీ గుర్తు చేసుకున్నారు ఈ రోజు మీరు.
1: అయితే నేను ఒక డేమంటే చాలా అయిన తర్వాత నేను రాత్రి సాయంత్రం పూజ చేసిన తర్వాత రాత్రి వార్తలు వచ్చాయి లోకల్ ఛానల్ లో, అందులో నేను నిమజ్జనం చేసిన వినాయకుని రంగు చూపించారనమాట.
0: ఓ వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింటారు మీరు.
1: చాలా ఇప్పుడు కూడా ఆనందంగానే ఉంది చెప్తుంటే నాకు.
0: సో పాత రోజులన్నీ గోల్డెన్ డేస్ అని గుర్తు తెచ్చుకున్నారు.
1: అంత మార్కాపురం ఆకాశవాణి మహిమ సార్ నరసింహారావు గారు.
0: ఏం లేదండి ఇదంతా మా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ జీవన్ గారు అన్నమాట మొత్తం సార్. ఈ ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసి మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం పెట్టాలి, వారిలో ఉన్న సృజనాత్మకతను వారిలో ఉన్న భావాలను మనం తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సుకన్య గారు. సో మళ్ళీ మనం ఇంకోసారి కార్యక్రమంలో కలుద్దాం మనం.
1: Okay, thank you sir.
0: Thank you, Andy.

మీరు వింటున్నారు అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. శబ్ద కాలుష్యము, నష్టాలు, మట్టి గణపతి ప్రాముఖ్యత, ఈ అంశంపై మహిళలు తమ అభిప్రాయాన్ని 08596 22 33 నెంబర్కు ఫోన్ చేసి చెప్పొచ్చు.

0: శబ్ద కాలుష్యం నానాటికి పెరిగిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, అధిక శబ్దాన్ని ఎక్కువసేపు వినడం వల్ల వినికిడి సమస్యలు, ఒత్తిడి, నిద్రలేమి, తలనొప్పి, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని మరి డాక్టర్లు సూచిస్తున్నారు. మామూలుగా స్కూటర్ అయితే 60 నుంచి 70 డెసిబుల్స్, ఆటోరిక్షా అయితే 70 నుంచి 85 డెసిబుల్స్, బస్సు అయితే 75 నుంచి 85 డెసిబుల్స్, ఇక రైలు అయితే 80 నుంచి 100 డెసిబుల్స్. అలా కాకుండా ఒక రకమైన హారన్ కొడితే 110 డెసిబుల్స్ వరకు వస్తుంది. ఇది చాలా ఇరిటేషన్ కూడా కలుగజేస్తుంది. కాబట్టి శబ్ద కాలుష్యం విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. నెక్స్ట్ శ్రోత ఎవరు చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మల్లీశ్వర్ గారు. ఎందుకు లేటుగా కాల్ చేస్తున్నారు ఈరోజు? మీరు పూజ చేశారు, అయిపోయిందా? ఓకే, ఏమని మొక్కున్నారు చెప్పండి మా కోసము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదా? చెప్పండి, విన్నారుగా ఒపీనియన్స్ చెప్పండి. నేను ఏంటబ్బా ఇంకా మల్లీశ్వర్ గారు కాల్ చేయలేదా అనుకుంటున్నా నేను. మాట్లాడలేకపోతానేమో, ఈరోజు ఇంకా 5 మినిట్స్ ఉంది, చేస్తారు అనుకుంటున్నా నేను. దొరణాల చుట్టుపక్కల పత్రి బాగా దొరుకుతుంది, ఎడవలి, గంటమానపల్లి, కొత్తూరు కదా, బొమ్మలాపురము, చిన్న దొరణాల. అవునండి, వినాయకుని అష్టోత్తరాలు కూడా ఒక్కొక్క పత్రి ఒక్కొక్క ఆకు పేరు దాన్ని విశిస్తుంటుంది, తెలుసా మీకు? అవును, ఓకే. అవునవును, ఇప్పుడు సింహ గణపతి, తర్వాత ఏనుగు గణపతి, నవరత్న గణపతి, నెమలి గణపతి కదా,
1: అవన్నీ తల్లిదండ్రులతో ఉండేది, వాహనాలతో ఉండేది, అన్ని ఉంటాయి.
0: అవునండి, అవునండి,
1: అన్ని చూస్తుంటాం సార్.
0: సో ఈ వినాయక చవితి పండుగను ఎలా చేయాలనుకుంటున్నారు? పర్యావరణ కాలుష్యం లేకుండా మీరేం ప్రయత్నం చేస్తున్నారు?
1: ఎప్పుడు అలాగే చేసుకుంటారు సార్, ప్రత్యేకంగా అని ఏం లేదు. కలర్స్ అవి వాడకుండా, కెమికల్స్ అవి కలగకుండా, బొమ్మలు

అవును అవునండి చక్కగా చెప్పారు మల్లీశ్వర్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. వెల్కమ్ అండి. చాలా యాక్టివ్ ఉండాలి మీరు. ఓకేనండి, థ్యాంక్ యూ.

0: ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అయితే సమయం మించిపోతుంది. మీరు ఇంతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం చిలే వింటారు.
1: ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్న వారు రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ప్రాంతీయ వార్తా విభాగం సమర్పిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మన ఇళ్లల్లో, కార్యాలయాలలో, మార్కెట్లలో, హోటళ్లలో ఇలా ప్రతి ప్రదేశం నుంచి ప్రతిరోజు పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఈ వ్యర్థాలను సక్రమంగా వేరుచేసి, సేకరించి, రవాణా చేసి శాస్త్రీయ పద్ధతులలో ప్రాసెస్ చేయడం, పర్యావరణ పరిరక్షణతో పాటు

0: ప్రజా ఆరోగ్యానికి కూడా ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు మనతో ఉన్నారు శ్రీ వైవో నందన్ గారు, కమిషనర్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. సరత మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, దీనిని సాధారణంగా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు?
1: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఘన వ్యర్థాల నిర్వహణ అన్నది మన ఇళ్ల నుండి మరియు మన పరిసర ప్రాంతాల నుండి, వాణిజ్య సముదాయాల నుండి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేటువంటి చెత్త చెదారాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో సేకరించడం, సేకరించినటువంటి దాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడము, అదేవిధంగా అది ఎటువంటి హానికర వ్యర్థాలు, అదేవిధంగా హానికర వాయువులు వాతావరణంలోకి విడుదల కాకుండా ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించడమే ఘన వ్యర్థాల నిర్వహణ.
0: సార్, మన రోజువారీ జీవితంలో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం ఎందుకు ముఖ్యమైన దశలు?
1: అంటే మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది ఆరోగ్యం. మనందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. సో మన ఆరోగ్యం బాగుండాలంటే మన పరిసర ప్రాంతాలు బాగుండాలి. ముఖ్యంగా మన పరిసర ప్రాంతాలలో మన ఇళ్ల నుండి కాని, వాణిజ్య సముదాయాల నుండి వచ్చేటువంటి చెత్తను ఎక్కడ అంటే అక్కడ వేయడం వల్ల కానివ్వండి, లేదా సరైన పద్ధతిలో వాటిని సేకరించడం వల్ల కానివ్వండి, దాని వలన దోమలు, ఈగలు పెరిగి వీటి వల్ల అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా దోమలు పెరగడం వలన డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు. కొన్నిసార్లు ఈ వ్యర్థాలు నీటితోనూ మరియు భూమితోనూ కంటామినేట్ కావడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది, అదేవిధంగా భూమి కాలుష్యం కూడా ఏర్పడి అది భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులను తగ్గిస్తుంది. అదేవిధంగా చెత్తను మనం సరైన విధానంలో నిర్వహించకపోయినట్లయితే డంపింగ్ యార్డుల్లో చెత్త టన్నుల కొద్దీ పేరుకుపోయి లెగసీ వేస్ట్ నుండి విషపూరిత వాయువులు వాతావరణంలోకి విడుదల కావడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అదేవిధంగా మన దైనందిన జీవితంలో వచ్చేటువంటి చెత్తలో ప్లాస్టిక్, కాగితం, గాజు వంటి వస్తువులను రీసైక్లింగ్ చేయడం ద్వారా కొత్త ముడి సరుకులను మనం తయారు చేసి కొత్త ముడి సరుకుల వాడకాన్ని తగ్గించవచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి సరుకులను తిరిగి పునర్వినియోగం చేయవచ్చు.
0: సార్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ కొత్త నిబంధనల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటారు?
1: మనకి భారతదేశ ప్రభుత్వం ఎప్పటి నుండో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వివిధ చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ లేటెస్ట్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మారుతున్న కాలానికి మరియు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున, ఇంకా ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ అనేటువంటి ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నిటినీ నిర్వహించాలనంటే, అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని మన సహజ వనరులను కాపాడుకోవాలంటే, ముఖ్యంగా నీటి వనరులను కాపాడుకోవాలంటే, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ను కూడా ఇంకా బలీయపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది.
0: సార్, గతంలో ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ తో పోలిస్తే 2026 లో వచ్చిన ఈ రూల్స్ లో ప్రధాన మార్పులు ఏంటంటారు?
1: ప్రధాన మార్పులు చూసుకుంటే గతంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆ సంబంధిత స్థానిక సంస్థల నిర్వహణాధికారి, అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మున్సిపల్ కమిషనర్స్, లోకల్ బాడీస్ లో అయితే పంచాయత్ సెక్రటరీ లేదా ఆ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి వారు. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి ఈ ఎన్ఫోర్స్మెంట్ ని చేసేటువంటి బాధ్యతను అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ 2026 నిబంధనలు వచ్చిన ప్రధాన మార్పులు సోర్స్ సెగ్రిగేషన్ ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అదే ప్రదేశంలో

0: దాన్ని వేరు చేయడం. ఆ వేరు చేయడాన్ని కఠినతరం కూడా చేశారు, మాండేటరీగా సోర్స్ సెగ్రిగేషన్ చేయాలని చెప్పి. అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్, ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు ఒకరోజు 100 టన్స్ అంతకంటే ఎక్కువగా ఎవరైతే ఈ చెత్తను ఎక్కువ ఉత్పత్తి చేస్తారో వారందరూ కూడా వారే జవాబుదారితనంగా తీసుకొని వారు చెత్తను వారు నిర్వహించే విధంగా చేయడం. అదేవిధంగా డిజిటల్ ట్రాకింగ్ మరియు ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ ని తప్పనిసరి చేయడం. కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి. అంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, అంటే ఎవరైతే కాలుష్యానికి కారకుడు అవుతున్నాడో అతనే మూల్యం చెల్లించాలి. అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో SWM 2026 ని తీసుకురావడం జరిగింది.
1: సార్, కొత్త నిబంధనల్లో చెప్పిన మాండేటరీ ఫోర్ స్ట్రీమ్ సెగ్రిగేషన్ అట్ సోర్స్ అంటే ఏమిటి? ప్రజలు ఇంటి వద్దే వ్యర్థాలను ఎలా వేరు చేయాలి?
0: అంటే మనకు ఇంటి దగ్గర వదిలేటువంటి చెత్తను 4 రకాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి వెట్ వేస్ట్, తడి చెత్త. తడి చెత్త అంటే భూమిలో కుళ్ళిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటివి. అవి వంట వ్యర్థాలు కావచ్చు, కూరగాయల తొక్కులు, ఆహార పదార్థాలు, ఏవైతే భూమిలో వేసినప్పుడు తమంతట తాముగా కుళ్ళిపోయే స్వభావం ఉంటుందో వాటిని తడి వ్యర్థాలు అంటాం. అదేవిధంగా డ్రై వేస్ట్, పొడి చెత్త, కాగితం, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, గాజు, లోహాలు, ఇటువంటివి భూమిలో పడినప్పుడు తమంతట తాముగా కుళ్ళిపోయినటువంటివి. అవి రీసైకిల్ చేసుకునేందుకు అనుగుణంగా ఉండేటువంటివి. అంతేకాకుండా డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్, గృహ సంబంధిత ప్రమాదకర వ్యర్థాలు. అంటే మన గృహాలలో ఉపయోగించేటువంటి గృహోపకరణాలను ఉపయోగించేటువంటి బ్యాటరీలు కావచ్చు, అదేవిధంగా ఎక్స్పైర్ అయినటువంటి మందులు కావచ్చు, క్రిమి సంహారక సీసాలు కావచ్చు, బల్బులు కావచ్చు, వీటన్నింటినీ డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ గా వర్గీకరించడం జరిగింది. అది 4వది శానిటరీ వేస్ట్, శానిటరీ వ్యర్థాలు అనగా డైపర్లు, శానిటరీ ప్యాడ్లు, బ్యాండేజ్లు. ఈ విధంగా మనకు ప్రతి నిత్యం మన గృహాలలోనూ వాణిజ్య సముదాయాల్లో వచ్చేటువంటి చెత్తను 4 రకాలుగా విభజించడం జరిగింది.
1: సార్, వ్యర్థాలను ఉత్పత్తి అయిన చోటే వేరు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటారు?
0: చెత్తను రీసైక్లింగ్ కేంద్రాలకు లేదా కంపోస్టింగ్ యార్డులకు నేరుగా తరలించడం సులభం అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడే దాన్ని సెగ్రిగేట్ చేయడం వలన తడి చెత్తను అక్కడే మనం హోమ్ కంపోస్ట్ పద్ధతి ద్వారా కావచ్చు, అక్కడే మనం లోకల్ గా ఉండేటువంటి ప్లాంటేషన్ యాక్టివిటీకి వాడుకోవచ్చు, అదేవిధంగా కిచెన్ గార్డెనింగ్ కి వాడుకోవచ్చు. దాని వలన కంపోస్ట్లకి తరలించేటువంటి చెత్త క్వాంటిటీ తగ్గుతుంది. అదేవిధంగా రెండవది, ఏదైతే రీసైకిల్ రీయూజ్ చేయగలమో దాన్ని కూడా వేరు చేసి వాటిని ఖచ్చితంగా రీసైకిల్ రీయూజ్ అండ్ రిడ్యూస్ సెంటర్స్ కి పంపడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, బల్క్ వేస్ట్ జనరేటర్ అంటే ఏంటి? కొత్త నిబంధనల ప్రకారం బల్క్ వేస్ట్ జనరేటర్స్ పై ఉన్న ముఖ్యమైన బాధ్యతలు ఏంటి?
0: రోజుకి 100 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను, 200 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి హోటళ్లు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, వీటన్నింటినీ కూడా మన బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటారు. వీరి యొక్క బాధ్యత వారి ప్రాంగణంలో వచ్చేటువంటి చెత్తలో తడి చెత్తను వారు ఎక్కడే కంపోస్ట్ చేసుకోవాలి, అధికృత లేదా అధికృత ఏజెన్సీలకి, గుర్తింపు పొందిన ఏజెన్సీ తరలించాలి, అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లర్స్ కి ఇవ్వాలి. దాని వలన ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ వారు వారి దగ్గర ఉత్పత్తి అయ్యే చెత్తకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
1: సార్, అపార్ట్మెంట్స్, హోటల్స్, ఇలా పెద్ద స్థాయిలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రాంతాలు ఈ నిబంధనలను ఎలా అమలు చేయాలి?
0: అంటే ఈ అపార్ట్మెంట్లు, హోటళ్లు, మార్కెట్ లాంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాణిజ్య సంస్థలు ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి వారు ప్రతి అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో వ్యర్థాలు వేరు చేయడానికి ప్రత్యేక రంగంలో డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలి. తడి చెత్త నిర్వహణ కోసం వారు ఆన్ సైట్ కంపోస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లింగ్ సెంటర్లకి పంపించేటువంటి ఏర్పాటు చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన అక్కడ సోర్స్ సెగ్రిగేషన్ అండ్ సోర్స్ గార్బేజ్ ప్రాసెసింగ్ అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిబంధనల ఉల్లంఘన జరగకుండా అక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సొసైటీస్, అడ్మినిస్ట్రేటర్స్ అనేటువంటి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
1: సార్, ప్రజల నుంచి చెత్త సేకరణ, దాన్ని వేరు చేయడం, రవాణా చేయడం విషయంలో అర్బన్ లోకల్ బాడీస్ బాధ్యతలు ఏమిటంటారు?
0: చెత్త నిర్వహణలో అర్బన్ లోకల్ బాడీస్ యొక్క ప్రాథమిక విధుల్లో చెత్త నిర్వహణ అనేటువంటిది ఒకటి. వీరు సేకరించినటువంటి వ్యర్థాలను ఎటువంటి కలగలుపులు లేకుండా, అంటే తడి చెత్తను పొడి చెత్తను మిక్స్ చేయకుండా దానికి సంబంధించిన ప్రాసెసింగ్ కేంద్రాలకు రవాణా

0: చేయడం, అలా రవాణా చేయడం ద్వారా తడి చెత్తను కంపోస్ట్ కి తరలించి ఎరువును తయారు చేయడం, పొడి చెత్తలో రీసైక్లబుల్ మెటీరియల్ ను వేరుచేయడం, ఆ విధంగా చేయడం ద్వారా, అదేవిధంగా పౌరుల నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, నిబంధనలు పాటించని వారిపైన జరిమానాలు విధించడం ద్వారా, మొత్తంగా ఆ స్థానిక సంస్థలలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు అనేటువంటివి పకడ్బందీగా అమలయ్యేందుకు చర్యలు తీసుకుంటారు.
1: సార్, గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయత్స్ మరియు ఇతర రూరల్ లోకల్ బాడీస్ కు కొత్త రూల్స్ లో ఎలాంటి బాధ్యతలు అప్పగించారు?
0: ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి అర్బన్ లోకల్ బాడీస్ లో మున్సిపల్ కమిషనర్స్ ఏ విధంగా పనిచేస్తారు, రూరల్ లోకల్ బాడీస్ లో అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అనేటువంటి వారు కూడా అక్కడ కూడా తది మరియు పరిచెత్త సేకరణ కోసం ప్రత్యేక రిక్షాలను మరియు ఆటోలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి పంచాయతీ పరిధిలో గ్రీన్ ఆఫీస్ లేదా రికవరీ క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాలి, సేకరించిన వాటిని రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించాలి. ఆ విధంగా చెత్త కుప్పలు లేని గ్రామాలుగా తీర్చిదిద్ది దానికి అవసరమైనటువంటి పారిశుద్ధ్య కార్మికులను మరియు పారిశుద్ధ్య నిర్వహణ సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసుకోవాలి.
1: సార్, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ MRF అంటే ఏమిటి? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో MRF ల పాత్ర ఏమిటి?
0: మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అంటే మనకు మనం వాడేటువంటి నిత్యం దైనందిన జీవితంలో వాడేటువంటి కొన్ని పదార్థాలను తిరిగి ఉపయోగించగలిగినవి ఉంటాయి. కొన్నింటిని తిరిగి ఉపయోగించుకోవడము అని అంటే, ఉదాహరణకు ప్లాస్టిక్, పేపర్, మెటల్స్ లాంటి వాటిని రీసైకిల్ చేసి వాటిని మళ్ళీ తిరిగి పునర్ ఉపయోగించుకోవచ్చు. అందుకే వాటిని వేరు చేసి గ్రేడింగ్ చేసి రీసైక్లింగ్ యూనిట్లకు పంపి వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ సాగేటువంటి ప్రదేశాలని మనం MRF మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్స్ అని అంటారు. దీనివల్ల ఈ చెడు వ్యర్థాలను ఎక్కువగా డంప్ చేసేటువంటి భారం అనేటువంటి తగ్గుతుంది.
1: సార్, సేకరించిన వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయడానికంటే ముందు సార్టింగ్ మరియు రికవరీ చేస్తారు కదా సార్, సో ఇది ఎందుకు అవసరం అంటారు?
0: అంటే మనకి వచ్చినటువంటి చెత్తను యథావిధిగా డంపింగ్ కేంద్రాలకు పంపించకుండా చెత్తను మనం వేరు చేయడం ద్వారా, అంటే విలువైన వస్తువులను వేరు చేయడం వలన, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, స్టీల్, మెటల్, అదేవిధంగా రీసైకిల్ చేయగలిగినటువంటి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా, అంటే ప్లాస్టిక్, పేపర్, కార్డు, వీటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు. దీని వలన మనకి సహజ వనరుల పైన అవసరం తగ్గుతుంది, ముడి సరుకుల పైన భారం తగ్గుతుంది, సహజ వనరులు అనేటువంటివి పరిరక్షించబడి వాతావరణం అనేటువంటిది అసమతుల్యం కాకుండా మన వాతావరణాన్ని పర్యావరణాన్ని మనం కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.
1: సార్, కొత్త నిబంధనల్లో పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ గురించి చెబుతూ ఉన్నారు కదా, సో దీని అర్థం ఏంటంటారు సార్?
0: ఎవరైతే పర్యావరణాన్ని కలుషితం చేస్తారో లేదా నిబంధనలు ఉల్లంఘిస్తారో వారే దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకోవాలి. ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించి చెత్తను ఇష్టానుసారంగా పారవేస్తారో వారే ఆ కాలుష్యాన్ని శుభ్రం చేయడానికి లేదా పునరుద్ధరించడానికి అయ్యే ఆర్థిక వ్యయాన్ని భరించాలనేటువంటి సూత్రమే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ గా నిర్వచించవచ్చు.
1: సార్, నిబంధనలను పాటించని వ్యక్తులు లేదా సంస్థలపై ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ ఎలా వర్తిస్తుంది? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
0: ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్, నేను చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ లేదా మెజిస్ట్రేట్స్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్స్ లేదా మన పంచాయత్ సెక్రటరీస్, వారు నిబంధనలు ఉల్లంఘించే వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు లేదా వ్యక్తులపై విధించే ఆర్థిక జరిమానానే ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అంటారు. చెత్త నిర్వహణ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా కఠినమైన నిరోధక శక్తిని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.
1: సార్, చెత్తను కేవలం ల్యాండ్ఫిల్ చేయకుండా దానిని ప్రాసెసింగ్, రీసైక్లింగ్ మరియు రికవరీ వైపు తీసుకెళ్లడానికి కొత్త రూల్స్ లో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు?
0: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం గతంలో మనం చెత్తను వేరు చేయకుండా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లి ఊరి బయట కుప్పలు కుప్పలుగా ఫిల్ చేసేటువంటి వారం. అయితే SWM రూల్స్ 2026
2: హాయ్ చందన, ఎలా ఉన్నారు? జోరుగా హుషారుగా అడ్డింది. ఇక హరివిల్లులో మన వాళ్ళ ముఖ చిత్రాలు ఎలా మారుతాయో వెయిటింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు అప్పలరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హాయ్ మేడం జీ, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీరు చెప్పే మాటలు వింటున్నాను, నాకు మా ఇంట్లోనే పూల మొక్కలు, క్రోటన్ మొక్కలు వీటిని చూస్తూ మీ సాంగ్స్ వింటూ డే స్టార్ట్ చేశాను, చాలా బాగుంది, అందుకే ఈ ఫోన్ పక్కన పెట్టేస్తున్నాను అని అన్నారు. టైలర్ సుజాత శ్రీనివాస్ గారు తొడదేవర్ పాడి నుంచి, అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కల్ని కూడా పంపించేశారు నాకైతే. నిజంగా అంటే మనకి రిలాక్సేషన్ రావాలి అని అంటే మీరు చక్కగా, మీకు ఇంట్లోనే ఉంది కాబట్టి నేచర్, మీరు ఆ పూల మొక్కల్ని, ఆ పువ్వుల్ని, ఆ ఆకుల ప్యాటర్న్స్ ని వీటన్నిటిని చూస్తూ కూర్చోండి మీకు స్ట్రెస్ ఉన్నప్పుడైతే. వెరీ నైస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్.

అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారో చూద్దాం. ప్రకృతి విందుల చందన గారికి శుభోదయం. మీకు కూడా శుభోదయం. వందనాలో చందన కురిపించింది భక్తి గీతామృతమే కాదు అమ్మవారి లీలామృతం అంటూ పంపించారు.

ఆగాపోగా ఈనాటి కార్యక్రమం సమస్తం సంజన చందనమ్మ జ్ఞాన నేత్రమంట, రచించిన మంచి శాస్త్రమంట. ఓ చాలా బాగుందండి. చనమండ నుంచి వాసు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు? ప్రకృతి ప్రేమికురాలైన చందన గారికి ప్రకృతి సాక్షిగా నమస్సుమాంజలి అంట. 11 నుంచి విజయలక్ష్మి గారు, ఇంతకు ఏమైనా తిన్నారా లేక నేచర్ రిలాక్సేషన్ తోనే కడుపు నింపేసుకున్నారా అని అడుగుతున్నారు. నేచర్ మనకి ఎంత రిలాక్సేషన్ ఇచ్చినా, ఎంత ఆనందాన్ని ఇచ్చినా, ఆ నేచర్ లో ఉన్నదాన్ని ఏదో ఒకటి మనం తినందే. మన బాడీ నేచర్ మార్పు రాదు కదా, కానీ తినాలి, తినేయాలి. మీరు కూడా తినండి, అదే సంగతి. అండ్ హరివిల్లో ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ విజయలక్ష్మి గారు. అండ్ నెక్స్ట్ ఇంకా నరేష్ గారు, మెర్సీ విజయ బాగున్నారా అంటూ అడుగుతున్నారు. ఫైన్ అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ బాలోజు గోపాల కృష్ణమాచారి గారు పంపించారు దమ్మపేట నుంచి అట. ఓకే, నెక్స్ట్ ఇంకా కలమందల్పాడు నుంచి కసిం గారు, ముత్తుజావలి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి ఆన్సర్ చేశారు, గోళ్లు వెంట్రుకలు అంటూ కాదండి, ఇంకా ఇంకా ఉన్నాయి మన శరీర భాగాలు, ఆలోచించండి. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ నమస్తే అంటున్నారు మంగళగిరి నుంచి పద్మస్థానరావు గారు, చిన్నమస్తానరావు గారు మీకు కూడా వెల్కమ్. అండ్ అలాగే హర్వెలుకు వెల్కమ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ ని పంపు చేశారు చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. అండ్ అలాగే ఎరమిలి సీతామహాలక్ష్మి గారు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు చెన్నై నుంచి. అండ్ అలాగే భాస్కర్ గారు బడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్, వెరీ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేచర్ గురించి చాలా బాగుంది ప్రోగ్రామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు అంబికా గారు భవానీపురం నుంచి. ఫైన్ అండి. అండ్ అలాగే గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అంటూ భాస్కర్ గారు అడుగుతున్నారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్ తో. ఫైన్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ వేటుపల్లి నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారనమాట, జోరుగా హుషారుగా ప్రకృతి గురించి శ్రోతలకు చాలా బాగా చెప్పారు, మీరు చెప్పినవన్నీ 90% కరెక్ట్, శ్రోతలు కూడా తప్పనిసరి ప్రకృతి నియమాలు అంటే కాలుష్య కారకాలు ప్లాస్టిక్ వస్తువులు మాని కాటన్ సంచులు ఇవన్నీ బయటకు వెళ్లేటప్పుడు దగ్గర తీసుకుని వెళ్తారని ఆశిస్తున్నాను అంటూ కరెక్ట్ ఆన్సర్ ని పంపించేసి ఒక అందమైన పక్షిని కూడా నాకు షేర్ చేశారు వాళ్ళ ఇంటి దగ్గర. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇలా మన నేచర్ ని అనగానే అందరూ కరెక్ట్ అయిపోతారు, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి మనిషి కూడా ఒక నేచర్ లవరే అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన, గుడ్ మార్నింగ్, బాగున్నారా అంటూ ప్రకృతి అందాలను చక్కగా తెలియజేశారు, థ్యాంక్ యూ అంటున్నారు. హరవిల్లుకు వెల్కమ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ ఏం లేదు, ఓకే పంపించారు. రాజే ఎవరు అని కింద ఉంది, కరెక్ట్ ఆన్సర్ పంపించారు రఘువీర్ సింగ్ సునాభాయ్ గారు ఏలూరు నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి పంపించారు, చంద్ర గారు మచిలీపట్నంలో మాత్రం వరుణ్ సూర్య పవన్ పోటీ పడుతున్నారు, రావాలా వద్దా అని అంటున్నారు. ఇక్కడ అంతేనండి, ఎవరొస్తారా అని చెప్పి మేము కూడా వెయిట్ చేస్తున్నాం, విజయవాడలో కూడా అదే పరిస్థితి. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ చందన అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ అలాగే రాజశేఖర్ గారు పంపించారు ఆధోని నుంచి గుడ్ మార్నింగ్ అంటున్నారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ కుస్మ గారు అంబటి నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు శ్రావ్యశ్రీ గారు, పండు అరుణ అండ్ ఫ్యామిలీ అంతా విజయవాడ నుంచి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు అమణిగఢ్ నుంచి చంద్ర గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్, రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్, తులసిదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎముకల్లో కాదు నరేష్ గారు, మెర్సీ విజయ్ గారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు, నేను ఫస్ట్ క్వశ్చన్ వినలేదు అంటున్నారు. ఓకే, ఒక 3 మెసేజెస్ ఉన్నాయి, వెయిట్ చేయండి, ఆన్సర్ రివీల్ చేసేస్తాను. అండ్ అందమైన చెట్లని నా కోసం ఫోటో తీసి పంపించారు, వేప బెరడు మామిడి చెట్లు ఉన్నాయంట. మా ఇంటి ముందు పందిరి వేశాయి, నిజమే అలానే ఉందండి మీరు పెట్టిన పిక్ అయితే. నిజంగా ఆ పందిరి కింద అలా కూర్చోండి హ్యాపీగా. దేవసేన గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు చేశారు, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ నందికొట్కూరు నుంచి భాషా గారు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ మీకు కూడా. మరింతకి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి చెప్పబోయే ముందు ఇంకో ఇద్దరు మెసేజెస్ అయితే పంపించేశారు, చూద్దాం. ఉట్కూరు నుంచి పంపించారు లివర్ అంట అరుణ గారు, మోహన్ గారు కాదండి. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ పెదగాకాని నుంచి పద్మ గారు, శేఖర్ గారు మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ రాఘవమ్మ గారు, రేఖా సాయి గారు మెసేజ్ చేశారు. అండ్ అలాగే పద్మ గారు మెదడు అనుకుంటున్నారట, మెదడుకి రక్తం వెళ్తుంది, రక్తనాళాలు మెదడులో మనకి కనపడతాయి. అండ్ నెక్స్ట్ మరి మన శరీరంలో ఏ భాగంలో రక్తనాళాలు ఉండవు అనంటే మన కంటి లోపల ఉండే కార్నియా అనమాట. ఎందుకు అనంటే ఆ కార్నియా అనేది పారదర్శకంగా ఉండాలి, అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. కాబట్టి దానికి అవసరమైన ఆక్సిజన్ ప్రధానంగా కన్నీటి రూపంలో గాలి నుంచి తీసుకుంటుంది, అందువల్ల దానికి బ్లడ్ తో సంబంధం లేదన్నమాట, అది సంగతి.
మరి ఇంకొక క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లో ఒక పొడవైన నది ఉంది,

ఏంటి తెలిస్తే నాకు ఆన్సర్ చేసేయండి. 0866248814 కి మన ఆంధ్రప్రదేశ్ లో ఒక పొడవైన నది ఉంది, అది ఏ నది? మీకు తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్ అది సంగతి. మరి మన హర్వీలో నేనైతే ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఆంధ్రప్రదేశ్ లో పొడవైన నది ఏది అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే చాలా ఈజీగా పంపించేశారు అందరు కూడా. సో అందరికీ తెలిసిన నది, అందరికీ ఇష్టమైన నది. మరి ఇందాకటి నుంచి మనం చాలా మాట్లాడుకున్నాం నది గురించి అయితే తెలుసుకోవాలి కదా. మరి ఈ నది ఏ నది తెలుసుకుందాం. ముందుగా ఆన్సర్స్ అయితే చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది. హాయ్ మేడం, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ తో. ఈ ఆన్సర్ వల్ల కొన్ని ఉన్నాయి ఏంటంటే, ఈ ఊరు పేరు చాలా మందికి ఉండే ఉంటుంది అది విషయం. సో మొత్తానికి విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా కృష్ణా నది అనుకుంటున్నారు నరేష్ గారు, మెర్సీ విజయ గారు కాదు ఇంకో నది ఉంది. అండ్ అలాగే నైలు నది అనుకుంటున్నారు మోహన్ రావు గారు, హేమప్రియ గారు కప్పల్ తోటి నుంచి. కాదండి, మన ఆంధ్రప్రదేశ్ లో మన ఏపీలో ఉన్న నది గురించి అడిగాను. అండ్ అలాగే నాగమణి గారు, రాములు గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వాసు గారు చనమండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ చందనమ్మ, ఎలా ఉన్నారు బాగున్నారా అంటూ నరసింహారెడ్డి టుడే లేట్ ప్రజెంట్ అంటున్నారు కరెక్ట్ ఆన్సర్ తో.

ఓకే, లేట్ కమర్ లిస్ట్ లోకి జాయిన్ చేసేద్దాం అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా విజయలక్ష్మి గారు పదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అది ఎన్ని కిలోమీటర్లు అనేది కూడా పంపించేశారు, వెరీ నైస్. అండ్ కలమందరపాడు నుంచి కాసిం గారు, ముత్తుజావలి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. నందికొట్కూర్ నుంచి మజూమ్ వలి గారు కృష్ణ అంటూ పంపించారు, కృష్ణా నది అనుకుంటున్నారా, ఓకే, కానీ అది ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ ఇమ్రాన్ గారు పంపించారు, సీమ ఇద్దరు కూడా విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రెండో ప్రశ్నకు సమాధానం అంటూ వేటపాల్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. పుష్కరాలు కూడా వస్తాయి అంట, ఓకే ఓకే ఓకే, ఇలా క్లూలు ఇచ్చేస్తే ఎట్లా మరి. నెక్స్ట్ ఇంకా చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు బడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మన ఏపీలో ఉన్న అతి పొడవైన నది అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు సచి భార్గవి గారు తాడిపత్ర నుంచి. అండ్ అలాగే రెడ్డన్న గారు కడప నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఖుదూస్ బాషా గారు పంపించారు. అదే కదా మీ పేరు, బాషానే కదా, ఓకే, నందికొట్కూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ దుర్గారావు గారు పంపించారు, మన రేడియో స్టేషన్ పక్కనే ఉందంట, అవునా, ఓకే ఓకే, కానీ అది ఆన్సర్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అందిస్తున్నాం, విఘ్నరాజా నీకు వందనం అంటూ పంపించారు. త్వరగా రావయ్యా, బుల్లి వాహనంపై మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళయ్యా అంటున్నారు రఘువీర్ సింగ్ సుగుణభాయ్ గారు. ఎస్ ఎస్, మన గణేష్ ఈస్ కమింగ్, హీజ్ ఆన్ ద వే. సో నేను కూడా చిట్టి వినాయకుడి కోసం వెయిట్ చేస్తున్నాను యాక్చువల్ గా, అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ రఘువీర్ సింగ్ గారు. అండ్ అలాగే మంచి సాంగ్ వినిపించారు నేనున్నాను మూవీ నుంచి అంటూ మధుసూదన్ గారు పాపనే పాలన నుంచి పంపించారు. యాక్చువల్లీ ఈరోజు యాక్ట్రెస్ శ్రేయ బర్త్డే అనమాట, అందుకని తనకి డెడికేట్ చేసేసాను ఈ సాంగ్ అయితే. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జ్యోతుల రాజారావు గారు చీమల్పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అరుణ గారు జ్యోత్స్న గారు అండ్ ఫ్యామిలీ అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ నరేష్ గారు, మర్సి విజయ గారు. అండ్ అలాగే చిన్నారావు గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ బాగున్నారా అంటూ అనుష గారు, డానియల్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఫైన్ అండి. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, హాయ్ చందన అంటూ పంపించారు ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ అలాగే తులసిదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి భార్గవి గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. సీను గారు ఐరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నర్సాపురం నుంచి పాపారావు గారు నైలు నది అనుకుంటున్నారట, కానీ ఆన్సర్ అది కాదండి. అండ్ అలాగే చెల్లపాండి మరి మోన్షా ఇద్దరు కూడా పంపించారు మధురై నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ అలాగే నవాబ్ గారు పంపించారు నర్సరావుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగార్జున గారు లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మా స్థానానికి మా జిల్లా పేరు కూడా అదే చందన అంటున్నారు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, అందుకే నేను మీ ఊరు పేరు చెప్పట్లేదు. అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మస్తాన్ గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరసింహ గారు, పద్మభాయి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే మార్కాపూర్ నుంచి హరిబాబు గారు అండ్ ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్. మరింతకీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అతి పొడవైన నది ఏది అని చెప్పబోయే ముందు సుజాత శ్రీనివాస్ గారు కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. నేనైతే చెప్పను గాని పాట వినిపించేస్తున్నాను, మరి వినేసేయండి ఆన్సర్ అదే. మరి ఇంత అందమైన పాటని చిత్రరూపేణ మనకు అందించారు, మరి ఈ మూవీలో మనకి ఆ పాట అయితే ఉంది కదా, మరి ఆ పాటను వినిపించేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ ఈ పాట వినేసేయండి. మనకి రకరకాల లోహాలు ఉంటాయి అంటే మెటల్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఏ లోహం రూమ్ టెంపరేచర్ దగ్గర ద్రవ రూపంలో ఉంటుంది, అంటే 25 డిగ్రీస్ ఆ టెంపరేచర్ లో మనకి ఒక మెటల్ లిక్విడ్ గా మారుతుందన్నమాట, అంటే లిక్విడ్ రూపంలో ఉంటుంది, అది ఏంటది, ఆ లోహం పేరేంటి, ఏ లోహం రూమ్ టెంపరేచర్ వద్ద ద్రవ రూపంలో ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది, తెలిస్తే ఆన్సర్ చేయండి 08662488114కి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మళ్ళీ సార్ నుంచి సాంగ్ అయితే వినేశారు. మనం అయితే హర్వీలులో ఉన్నాం కదా, మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏ లోహం రూమ్ టెంపరేచర్ దగ్గర ద్రవ రూపంలో ఉంటుంది అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి మనీ. మరి చూసేద్దాం ఎవరెవరికి ఏమేమి ఆన్సర్స్ పంపించేశారో. మరి ఇందాక అలా అలా అలా పాట అయితే వినేశారు కదా, గోదావరి, అది ఆన్సర్ అయితే. మరి నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి ఏమేమి ఆన్సర్స్ వచ్చాయి, అసలు ఎవరు ఏం పంపించారు చూసేద్దాం. గోదావరి అంటూ ఇందాక క్వశ్చన్ కి పంపించారనమాట రాజశేఖర్ గారు, బీవీ నగర్ నుంచి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఓకే కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు, కనకారావు గారు పడ నుంచి పంపించారు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి నాగేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎవరు పంపించారు, నర్సాపూర్ నుంచి పాపారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శృతలోహం అట, ఓకే ఎవరు, మూసపేట నుంచి నరేష్ గారు, మసిజియా గారు, కానీ ఇది కాదండి. అండ్ అలాగే ఎర్రమిళి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చెలపాండిమర్ మోనిషా తమిళనాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గోపాలకృష్ణ గారు నాయుడుపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు విజయ్ కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్, అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి పంపించారు, సో ఇదైతే కాదు, ఈ లోహం అయితే కాదు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు శిరీష గారట. ఓకే నెక్స్ట్ ఇంకెవరు చేశారు, మెర్క్యూరీ అంటున్నారు సత్యభార్గవి గారు తాడిపత్రం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కలమందలపాడు నుంచి ఖాసిం గారు, ముద్దవాలి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి, ప్రస్తుతం ఏపీలో కృష్ణానది అంటున్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అండ్ ఎన్జిఓ నుంచి కడప నుంచి పంపించారు అనమాట రెడ్డన్న గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు చేశారు, సాయి శిరీష గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనుష గారు పంపించారు, డానియల్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమాదేవి గారు, రత్న గారు, ఎర్రమ్మ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు కోనంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి పంపించారు విజయలక్ష్మి గారు. నీరు అనుకుంటున్నారట, నీరే లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, యాక్చువల్లీ నీరు మెటల్ కాదు, అది మీరు ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ చందన అంటున్నారు బై ఎనీ ఛాన్స్ అంటూ అర్జున్ గారు అడుగుతున్నారు. అర్జున్ గారు గుడ్ మార్నింగ్ మీకు, అండ్ కరెక్ట్ ఆన్సర్, యాక్చువల్లీ మీరు పంపించింది ఎనీ ఛాన్స్ కాదు, అదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రఘుబీర్ సింగ్ సుగ్నాభాయ్ గారు ఏలూరు నుంచి పంపించారు, మరలా మీ దర్శనం ఎప్పుడు అంటూ. నేనా, వస్తా గణేష్ ని కాసేపు అలా పలకరించి గణేష్ తో టైం స్పెండ్ చేసి అప్పుడు వస్తా, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ చెప్పేశారు కాబట్టి మా జిల్లా పేరు చెప్పేసేయండి అంటూ పంపించారు. ఎవరు త్రిమూర్తులు గుప్తా గారు, ఇదేంటిది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంట, సో అది విషయం. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ రాఘవ గారు పంపించారు. అండ్ అలాగే రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. శ్రీవాణి, ఆదిత్య, సీత రావట్లేదు అంటారా, చెప్దాం వాళ్ళ ముగ్గురిని అలా పిలిచి ఎందుకు మీరు రావట్లేదు అని అడుగుతా నేనైతే ఈరోజు. నిఖిల్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా లక్ష్మీ, లావణ్య అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ శ్రావ్యశ్రీ, తులసి అండ్ ఫ్యామిలీ పంపించారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆదినారాయణ గారు బుచ్చయ్య కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్.

మనం రూమ్ టెంపరేచర్ లో ద్రవ రూపంలో చూడొచ్చు అని అంటే పాదరసాన్ని అన్నమాట. అండ్ దీనికి రీజన్ ఏంటి అని అంటే, సాధారణంగా ఉండే రూమ్ టెంపరేచర్లు ఇది మనకి లిక్విడ్ ఫార్మాట్ లో ఉంటుందన్నమాట. దానికి రీజన్ ఇందులో ఉండే లెవెల్, ద్రవీభవన లెవెల్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల అనమాట. సో అది విషయం. అండ్ ఈ రోజు అయితే మన హర్వీలు ఇంకా కంటిన్యూ చేసేస్తున్నాను, మరి అది విషయం. అండ్ ఇది కొత్త అప్డేట్ అయితే మరి ఇంతకి నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. మనకి భూమి మీద రకరకాల జంతువులు ఉన్నాయి మనకు తెలిసిందే, కానీ వాటిల్లో ఒక జంతువు మటుకు తన నాలుకను బయటికి పెట్టలేదన్నమాట, అంటే బయటికి తీయలేదు. అది ఏ జంతువు? అంటే అదొక ప్రాణి అనుకోండి, అది జంతువు అని నేను అనను, అదొక ప్రాణి. సో ఏ ప్రాణి తన నాలుకను బయటికి తీయలేదు? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. ఏ ప్రాణి తన నాలుకను బయటికి తీయలేదు, చూపించలేదు? మీకు తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఈలోపు ఒక మంచి సాంగ్ వినేయండి, వింటూ స్టే ట్యూన్డ్.

అర్జున్ మూవీ నుంచి సాంగ్ వినేశారు హరవీలలో మనం ఉన్నాం. మరి ఫైనల్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరెవరు ఏం పంపించారో చూద్దాం. ఏ జంతువు తన నాలుకను బయటికి పెట్టలేదు, బయటికి చూపిలేదు, బయటకు తీయలేదు, ఏదైనా అనుకోండి. మరి ఆన్సర్స్ అయితే జంతువు అని కాదులే కానీ ప్రాణం తీసుకోండి. మళ్ళీ దీన్ని జంతువుని చేసేస్తే అందరూ నన్నే అంటారు ఇప్పటిదాకా నేచర్ గురించి మాట్లాడింది చందన అని. సో ఒక అందమైన అందమైన కాదులే, ఒక మంచి మంచి కూడా కాదులే, ఒక ప్రాణి. సో అది విషయం, మరి చెప్పేద్దాం ఆన్సర్స్ ఎవరెవరు ఏం పంపించారనేది. ప్రసాద్ గారు హిందూపురా హరినాథపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ నిఖిల్ గారు చేశారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇది ఏంటండి, దేవసేన గారు ఏదో ఆన్సర్ చేశారు, నాకేం అర్థం కాల. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి పంపించారు విజయలక్ష్మి గారు, చాప కాని కోడి అంట ఇలాంటిది ఒకటి ఉందని నాకు ఇప్పటిదాకా తెలియదు, కరెక్ట్ ఆన్సర్ కాదో కూడా చెప్పలేను నేను. అండ్ నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి నాగేష్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి పంపించారు వెలగలేరు నుంచి ఎవరు, శిరీష గారు. శిరీష గారు మీ పేరు మర్చిపోయారు, మీరు ఊరు పేరు మాత్రం పెట్టారు. నెక్స్ట్ ఇంకా విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చిలుక అనుకుంటున్నారు. నరేష్ గారు మెర్సి విజయ గారు కానీ కాదండి, మూసపేట నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా చక్కని స్వరంతో మైమర్పిస్తున్న మీ కార్యక్రమానికి అభినందనలు అంటున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్ చీమకోడి అంటూ పంపించారు, ఇది కూడా కాదండి. రాజశేఖర్ గారు బీవీ నగర్ నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎన్జీఓ కాలనీ నుంచి రెడ్డన్న గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ. కర్నూలు నుంచి నజరీన్ గారు, నజీర్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎలక అనుకుంటున్నారు సాయి శిరీష గారు, కాదండి. అండ్ చెల్లపాండిమార్ గారు మోనిషా మధురై నుంచి పాంగోలిన్ అంటున్నారు, సో అది కూడా కాదు. బీడుపల్లి నుంచి బాబాజాన్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయ వేదాంతం జానకి గారు అన్ని మంచి ప్రశ్నలు వేశారు అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి గణ్ పంపించారు కుండల మార్కెట్ అట, సో ఎలుక అనుకుంటున్నారు, కాదండి. అండ్ చిన్నారావు గారు పంపించారు దేవినగర్ నుంచి తాబేలు అంటూ, కాదండి. కానీ క్లూ అదే, అంటే తాబేలు లాగా ఇది కూడా అలా రెప్టైల్ అన్నమాట, అది విషయం.

అండ్ అలాగే ఆన్సర్ చేశారు వినాయకుడి కోసం స్వరం సిద్ధం అంటున్నారు. సర్వం సిద్ధమా? సారీ సారీ, ఎవరు? దీప అలాగే శివకుమార్, రీతు అందరూ కూడా కర్నూలు నుంచి. ఓకే, యాక్చువల్లీ మా ఇంటి ఏరియాలో కూడా అక్కడ ఆల్రెడీ పందిళ్ళు అన్ని సిద్ధంగా ఉన్నాయన్నమాట. అండ్ ఏదన్నా అదొక మంచి ఫెస్టివల్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఎవరు? నర్సాపూర్ నుంచి పాపారావు గారు కరెక్ట్ ఆన్సర్తో. సో మీరు మీ పేరుని కూడా పంపించండి ఈసారి. అండ్ అలాగే ఉమాదేవి గారు, రత్న గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కోనంపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కాస్త ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు బంగారుదలి అంటున్నారు. తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి త్రిమూర్తులు గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హాయ్ చందన, మీ క్వశ్చన్స్ కష్టంగానే అనిపించింది. సరే, ఒక రాయి విసురుదామనా? ఓకే ఓకే, ఒక రాయి విసురుదాం అనుకుని ఆన్సర్ పడుతున్నాను. మా ఇంట్లో కోడి వచ్చింది, దాని నాలుక బయట పెట్టలేదు. మరి కప్ప, అదే ఫ్రాగ్, దానికి నాలుక చూడలేదు, వాటి నాలుక ఉంది నాకు కనిపించట్లేదు, ఏమో మరి అంటున్నారు. మొత్తానికి కప్ప కోడి అనమాట. ఈ రెండు కూడా కాదండి ఆన్సర్స్. మీ రాయి అలా పక్కకి వెళ్లి నదిలో పడింది, అది సంగతి. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు? కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ స్వాగతిస్తూ అరుణ అండ్ నరీష్, శ్రీనివాస్, జ్యోత్స్న అందరూ కూడా పంపించారు అయ్యప్ప నగర్ నుంచి. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి మస్తాన్ గారు ఫ్యామిలీ పంపించారు. ఎలిఫెంటా కాదు, దాని పక్కన నుంచి మీరు పంపించిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. అండ్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ సముద్రంలో నివసించే జంతువు అంటున్నారు. యాక్చువల్లీ ఇది నీళ్ళలోనూ ఉంటుంది, బయట కూడా ఉండగలదు కదా. అనుష గారు అండ్ డానియల్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ అక్తర్, వల్లి భాష, ఇమాంబి అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఆదర్ని నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తారంటూ అడుగుతున్నారు. చెప్పాగా, గణేష్ ని పలకరించి అప్పుడు మీ అందరినీ పలకరిస్తా, అది సంగతి. నెక్స్ట్ ఇంకా ముసపేట నుంచి నరేష్ గారు ఫ్యామిలీ పంపించారు. చిరుతపులి కాదండి. అండ్ తిరుపతి నుంచి దేవసేన గారు కుందేలు అనుకుంటున్నారా? సో కుందేలు కాదండి, అది విషయం. నెక్స్ట్ ఇంకా బీవీ నగర్ నుంచి రాజశేఖర్ గారు నత్త అనుకుంటున్నారు. నత్త కూడా కాదండి, నత్త అని చెప్పి అడుగుతున్నారు సాయి శిరీష గారు. కప్ప గాని నత్త గాని అంట, ఇవి కూడా కాదు. నెక్స్ట్ ఇంకా గరీబ్ టైలర్ నవాజ్ గారు పంపించారనమాట నత్త అంటూ, నర్సరావుపేట నుంచి కాదండి. అండ్ ఆదినారాయణ గారు బుచ్చయ్య గారు బుచ్చయ్య కాలనీ నుంచి పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చెలపాండిమర్ నుంచి మోన్ష గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మీ ఆన్సర్ నేను చదివేశానండి ఆల్రెడీ, బాగుందని. మీ ఆన్సర్ కరెక్ట్ అని కూడా చెప్పేశాను, విషెస్ చెప్పేశాను త్రిమూర్తులు గారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఆవు అనుకుంటున్నారు ఎవరు అని అంటే నరేష్ గారు. సో కాదండి, అండ్ ఇప్పుడే తెలిసింది ఆన్సర్ అంటూ దేవసేన గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఏ జంతువు తన నాలికను బయటపట్టలేదు అని అంటే, ఇది జంతువు కింద తీసుకోవడం కన్నా ఒక రెప్టైల్ కింద తీసుకోవడం బెటర్, ఎందుకంటే అది ఇలా పాక్కుంటూ వెళ్తూ ఉంటుంది కాబట్టి. మొసలి అనమాట. ఎందుకు అని అంటే దాని నోటికి అన్నా దాని నాలిక చాలా చిన్నగా ఉండి అది దాని కింద దవడి భాగంలో కలిసిపోయి ఉంటుంది కాబట్టి అందువల్ల అది బయటపట్టలేదు. సో ఇది మన ప్రోగ్రామ్ ఇవాళ హర్వీలు. అండ్ మీ అందరినీ త్వరలోనే మళ్ళీ కలుస్తాను. సో అంతవరకు వింటూ ఉండండి భారతి ఎఫ్ఎం. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

దాని కింద దవడి భాగంలో కలిసిపోయి ఉంటుంది కాబట్టి అందువల్ల అది బయటపడలేదు. సో ఇది మన ప్రోగ్రామ్ ఇవాళ హర్వీలు, అండ్ మీ అందరినీ త్వరలోనే మళ్ళీ కలుస్తాను. సో అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి FM. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

బ్యూటిఫుల్ సాంగ్ మిరపకాయ సినిమా నుంచి వినేశారు కదా. అండ్ ఈ రోజు ఇద్దరు హీరోయిన్స్ పుట్టినరోజులు కూడా. సో హీరోయిన్ శ్రియా చరణ్ పుట్టినరోజు, అలాగే మన హీరోయిన్ అంజలి గారు. సో ఈ ఇద్దరు సినిమాలతో ఎన్ని సూపర్ హిట్స్ కొట్టారో ఇప్పటికీ మనల్ని అందరినీ ఎంతగా అలరిస్తున్నారు. శ్రియా గారు ఎప్పటి నుంచి ఉన్నారండి, ఇష్టం సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేసి, అండ్ రీసెంట్ గా మిరాయ్ సినిమాలో తన క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా, చాలా బాగుంది కదా. అండ్ ఇంకా అప్కమింగ్ ఫిలిమ్స్ చాలానే ఉన్నాయి తనవి. సో వాళ్ళిద్దరికీ కూడా తన వాళ్ళ కెరీర్ లో ఇలానే ఎప్పుడు బిజీగా ఉంటూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ శివాజీ ఫిలిం నుంచి, అలాగే సీతమ్మ మార్కెట్ లో సినిమాల చెట్టు నుంచి కూడా ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టూ వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో వాన చినుకులు ఇట్టా తడిపితే అంటున్నారు కదా, సో సాంగ్ అయితే వినిజం. ఆ ఏదో వాన చినుకులు మన విజయవాడని కూడా తడిపిస్తే ఎంత బాగుంటాయండి. సో నిన్న ఈవినింగ్ అయితే చాలా సడన్ గా మంచిగా వర్షం అయితే పడిపోయింది. మరి ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి బాగా కూల్ కూల్ గా ఉంది క్లైమేట్. మరి ఎనీ టైం మన వరుణుడు అలా కులుస్తాడేమో విజయవాడలో చూడాలి. ఓకే, మీరు మాత్రం బయటకు వచ్చే వాళ్ళు మీ పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసుకోండి అండ్ కేర్ఫుల్ గా ఉండండి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా. సో ఇక ఓజీ గురించి మాట్లాడుకుందామా? సో ఎందుకంటే ఓజీ వచ్చేసిన తర్వాత ఓజీ యూనివర్స్, సో నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు రాబోతుంది ఏంటి అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మన పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా. మరి సుజీత్ డైరెక్షన్ లో ఓజీ యూనివర్స్ కి సంబంధించి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ ఓజీ ఫిలిం లో అయితే మాత్రం మ్యూజిక్ అదరగొట్టేశారు కదా. ఇంతకి మెయిన్ గా మన పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ అయితే ఉంటుందండి ఆ మ్యూజిక్ కానివ్వండి, ఓజీ సాంగ్ సూపర్ కదా. మరి తర్వాత వచ్చే ఈ ఓజీ యూనివర్స్ కి సంబంధించి ఒక చిన్న ఒరిజినల్ సౌండ్ ట్రాక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది కాసేపట్లోనే అలా రిలీజ్ చేశారో లేదో వెంటనే అది ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది తెలుసా. మరి ఫ్యాన్స్ అందరూ కూడా సూపర్ గా ఉందని చెప్పేసి కామెంట్స్ కూడా చేసేస్తున్నారు. ఇక చూడాలి ఇంకా మన తమన్ గారు ఇంకా ఎలాంటి సర్ప్రైజ్లు ఇస్తారు, మ్యూజిక్ ఇంకా ఎలా ఉండబోతోంది, ఈ ఫిలిం కి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఏంటి అనేది మాత్రం తెలియాలంటే ఇంకొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఓజీ యూనివర్స్ త్వరగానే మనం రిలీజ్ అయిపోవాలని కూడా కోరుకుంటూ మీ అందరి కోసం ఓజీ నుంచి టైటిల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నారు. వింటూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: TFM 101.3
1: వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే.
2: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాగాలేదు.
1: ఏంటత్తయ్య, పాట బాగాలేదా?
2: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
1: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
2: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతేమో గాని నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
1: అవునా అత్తయ్య?
2: ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుందనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో
3: సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

థండేల్ ఫిలిం నుంచి సాంగ్ వినేశారు కదా. మరి మీరు ఏంటి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. 11:42 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి నాగ చైతన్య గారు నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం అంటే వృషకర్మ ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకుంది షూటింగ్ అంతా కూడా. ఇక డిసెంబర్ 4 ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారనమాట. సో కొత్తగా వచ్చిన రిలీజ్ డేట్ ఇది. ఇది వరకు అయితే డిసెంబర్ 3 అట్లా అనుకున్నారు, కానీ అదే డేట్ లో ప్రభాస్ గారు నటించిన ఫౌజీ రిలీజ్ కాబోతోంది. కాబట్టి కాస్త ఇంకా కొంచెం సస్పెన్స్ లోనే ఉంది. ఈ నెక్స్ట్ డేనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారా లేకపోతే ఇంకా ఏమన్నా పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఈ వృషకర్మని అనేది మాత్రం చూడాలన్నమాట. సో మొత్తానికి ఒక చిన్న చేంజ్ అయితే చెప్పేశారనమాట. మొత్తానికి 4 డిసెంబర్ అయితే చేస్తున్నాం అని మాత్రం చెప్పారు. తెలుగు, తమిళ్, హిందీ అండ్ మలయాళం, కన్నడ లాంగ్వేజెస్ లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. అదే విషయం. మరి ఇంకా మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం తర్వాత తొందరలో. మరి మీ ఇంటి చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: జబర్దస్త్ ఫిల్మ్ నుంచి జబర్దస్త్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనమున్నాం, నేను మీ ఆర్జే తేజు. హీరో సూర్య గారు వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీ బిజీగా ఉంటున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా అలా వచ్చింది, వెంటనే సూపర్ హిట్ కొట్టేసింది. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ కి రిలీజ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు తెలుసా. అది కూడా ఎంతో దూరంలో లేదు, నవంబర్ 6 తన నెక్స్ట్ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు హీరో సూర్య. అయితే ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే, సినిమా పేరు సీన్. మరి ఆయన ఇందులో ఒక డీఎస్పీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, కానీ ఆల్రెడీ మనకు తెలుసు పోలీస్ క్యారెక్టర్ మనకి సింగం సినిమాలో ఆల్రెడీ చూపించేశారు. ఎంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి అందరినీ మెప్పించేశారు కదా. అయితే సింగం సినిమాలో కనిపించినంతగా స్ట్రిక్ట్ గా ఉండరు, కానీ ఇందులో ఒక డిఫరెంట్ సైకో తరహా పోలీస్ పాత్ర అనమాట ఇది. అండ్ అంత నెగ్లెక్టెడ్ గా, రూడ్ బిహేవియర్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా మనకి సీన్ సినిమాలో హీరో సూర్య కనిపించబోతున్నారు. మరి ఎలా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అనేది చూడాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే. నవంబర్ 6 వరకు థియేటర్స్ కి వెళ్లి హాయిగా సినిమా చూసేయచ్చు. మరి ఆవేశం మూవీ డైరెక్టర్ జీతు మాధవన్ గారు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారనమాట. మరి సూర్య గారికి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్లి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదే.

0: ఉందండి.
1: అబ్బో సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. ఈ గవర్నెన్స్ ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూ పరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో విద్యుత్ పరిస్థితిపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమీక్షలో ప్రస్తుతం రాష్టంలో విద్యుత్ వినియోగం వేసవిని తలపించే స్థాయిలోనే కొనసాగుతుందని అధికారులు మంత్రికి వివరించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఈ రోజు పట్టాలు అదుపుతప్పడంతో పునరుద్దరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైలు నెంబర్ 67285 రాజమండ్రి విశాఖపట్నం ప్యాసింజర్ మరియు రైలు నెంబర్ 67286 విశాఖపట్నం రాజమండ్రి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే తెలిపింది. రేపు జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతోందని అనంతపురం జిల్లా ప్రిన్సిపల్ జడ్జ్ ఈ భీమారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో రాజీ పడదగ్గ కేసులను నిర్దారించి వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణా ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల రద్దీని నియంత్రించేందుకు తిరుపతి నగరంలో 7 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను సిద్దం చేస్తున్నారు. భక్తులు ఏ మార్గాల్లో తిరుపతికి చేరుకుంటారో పరిశీలించి వాటికి అనుగుణంగా వాహనాలను పార్కింగ్ కేంద్రాలకు మళ్లించనున్నారు. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణులను కాపాడటం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న అటవీ అమరవీరుల సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. వివిధ భారతీయ ఫెమినిస్ట్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఆర్తి ఎఫ్ఎం 101.3. లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 12 o'clock దాటి 8 minutes అయిపోయింది. క్లాక్ లో టైం చూస్తే మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్న మనం, నేను మీ ఆర్జే తేజ. మరి ఇక మనమైతే విజువల్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా, మరి ఈ రోజు మన మీకు తెలుసాలో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే అందమైన గోదావరి గురించి మాట్లాడుకుందాం. అసలే క్లైమేట్ చాలా చల్లగా బాగుంది కదా, మరి అక్కడక్కడ వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. సో ఇక ఈ క్లైమేట్ లో చక్కగా గోదావరి నది గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది. మరి గోదావరి నదిని మన దేశంలో తెలుసు కదా, గంగా, సింధు నదుల తర్వాత అతి పొడవైన నదిగా చెప్తారు. మరి మహారాష్టలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకేశ్వరంలో అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో జన్మించింది గోదావరి. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందుకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుందన్నమాట. ఇక తర్వాత ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం, ములుగు ఈ జిల్లాల నుంచి ప్రవహిస్తూ అలా భద్రాచలం వరకు చేరుకుంటుంది. సో భద్రాచలం చేరుకుని ఏపీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక ఏపీలో చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాల నుంచి ప్రవహిస్తూ అంతర్వేది వద్ద బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది మన అందమైన గోదావరి నది. ఇక తర్వాత మరిన్ని విషయాలు గోదావరి గురించి మాట్లాడుకుందామండి. అసలు ఈ నది పొడవు మొత్తం ఎంత ఉంది, అసలు ఈ చరిత్ర, గోదావరి నది చరిత్ర గురించి కూడా కొన్ని విశేషాలు ఈ రోజు మనం మీకు తెలుసాలో తెలుసుకుందాం. మరి దానికంటే ముందు మన తెలుగు సినిమా

పాటల్లో అసలు గోదావరి పేరుతో వచ్చే పాటలు ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నో అద్భుతమైన పాటలు. మరి అవన్నీ కూడా ఈ రోజు మనం విందాం. ఫస్ట్ అయితే గోదావరి నుంచి టైటిల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, బాలు గారి వాయిస్ లో వస్తుంది, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్ వింటూ ఉండే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజ్. 12:21 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి అందమైన గోదావరి నది గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక గోదావరి నది మొత్తం పొడవు 14.65 కిలోమీటర్లు. ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి, ఎన్నో పట్టణాలున్నాయి, ఇంకా ఎన్నో ఉపనదులు కూడా ఉన్నాయి. అంటే ధవళేశ్వరం దగ్గర గోదావరి నది 7 పాయలుగా చీలుతుంది. మరి వాటిని సప్త ఋషుల పేర్లతో పిలుస్తారు. గోదావరి నదిని దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్, తెలివాహి, తర్వాత కవుల నది అనే పదాలతో కూడా, ఇన్ని రకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు తెలుసా. మరి ఈ గోదావరి నది యొక్క దృశ్యం ప్రతి ఒక్కరిలో కావ్యభావం కలిగిస్తుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే చాలా మంది కవులు, రచయితలు గోదావరి నది మీద పాటలు రచించారు, మనం కూడా చాలా విన్నాం కదా. ఇక సినిమా డైరెక్టర్లు బాపు గారి దగ్గర నుంచి ఎంతో మంది గోదావరి అందాలను వెండి తెరకెక్కించారు. ఇక చల్లని ప్రశాంత వెన్నెల రాత్రిలో గోదావరి నదిలో బోట్ షికారు మధురానుభూతినిస్తుంది కదా. ప్రకృతి పరిచిన పచ్చని తివాచీపై కూర్చుని ప్రవహిస్తున్న ఆ గోదావరిని చూస్తూ చల్లని గాలిని ఆస్వాదించడం ఒక అనుభూతి. మరి ఇంకా గోదావరి అందాలను చూడాలి అంటే ఖచ్చితంగా పాపికొండలు ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. రాజమండ్రికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి పాపికొండలు. ఇక బోట్ రైడ్ చేస్తూ వెళ్తూ ఉంటే అసలు మరొక ప్రపంచంలోకి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. సో మీరు కూడా మీ లైఫ్ లో ఒక్కసారైనా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ట్రిప్ అని చెప్పాలి పాపికొండల ట్రిప్. మరి ఖచ్చితంగా మరిన్ని విషయాలు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం, అంటే ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలతో సహా రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్తో చర్చలు జరుపుతారు. అధ్యకుడు పెజేష్కియాన్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలతో సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా సమావేశమవుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు మానవాళిలో దాదాపు సగం మందికి, ప్రపంచ జీడీపీలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ వాటా ఇప్పుడు 4వ వంతు ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ ఒక మూల స్తంభంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. స్వదేశీ తయారీ ఎగుమతులలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయని తెలిపారు. ముడి పదార్థాలు, క్రిటికల్ మినరల్స్ సహా ఒక దేశం ఉత్పత్తుల కోసం మరో దేశం తమ మార్కెట్లను తెరిచి ఉంచాలని బ్రిక్స్ దేశాలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
2: ఇండియా ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. వి సీ బ్రిక్స్ యాజ్ అన్ ఇంపార్టెంట్ మార్కెట్ ఫర్ దీస్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ దట్ ఇండియా సీక్స్ టు టేక్ టు ద వరల్డ్ యాజ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్.
1: 1893 సెప్టెంబర్ 11 చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ఆయన సందేశం మన దేశ నాగరికత, విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందని అన్నారు. వివేకానంద స్ఫూర్తిదాయక మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే

0: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యకురాలు జెస్సికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ భాగస్వాములుగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు దృఢంగా కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. భారత్, ఉగాండాలు బలమైన స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటున్నాయని, ద్వైపాక్షిక, బహుపాక్షిక రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా నైజీరియా విదేశాంగ మంత్రి బియాంకా ఒడుమెగ్వు ఒజుక్వు, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ సంరక్షకులు, రేంజర్లు సభ్యులకు ఈరోజు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. సుస్థిర భవిష్యత్తుకై తమ ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. దేశంలోని విస్తృత జీవ వైవిధ్యాన్ని అటవీ అధికారుల బృందం అంకితభావంతో కాపాడుతోందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. దేశ సహజ సంపద రక్షణలో కార్చిచ్చులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన అధికారులను స్మరించుకుంటూ చెట్లు, నదులు సహజ వనరులు మాత్రమే కాదని మానవాళికి జీవనాధార వ్యవస్థగా ఉన్నాయని భూపేందర్ యాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. HPV సంక్రమణ, HPV సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి మరో ముందడుగు ఇదని పేర్కొంది. ప్రతి టీకా దేశంలోని బాలికలను ఆరోగ్యకరమైన క్యాన్సర్ రహిత భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 7వ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్లు, సాంకేతిక కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు తదితర ప్రపంచ భాగస్వాములు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు ఈరోజు జీఎఫ్ఎఫ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ రోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం వైవిధ్యమైన వనరులు, మార్కెట్లు, సామర్థ్యాలు, అనుభవం కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోటుకు చేర్చుతుందని అన్నారు. ఈ కూటమి విధానాలను పోల్చుకునేందుకు కీలకమైన ఏర్పాట్ల బలోపేతానికి సభ్య దేశాల ఎంపికలను విస్తృతం చేసేందుకు ఒక వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత సహకారంలోకి ప్రవేశించి బ్రిక్స్ కూటమి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది బ్రిక్స్ కు ఒక మైలురాయి అని పీయూష్ గోయల్ అన్నారు.
1: In its membership, agenda, and mechanisms of cooperation. India's chairship has sought to carry this evolution forward through the theme of building for resilience, innovation, cooperation, and sustainability.
0: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజులలో తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్

స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడులలో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ఖైదా హైజాకర్లు 4 ప్యాసింజర్ విమానాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. హార్ము జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత ఉపరితల వాహనాన్ని తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని ఐఆర్జీసీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటివరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 12:41 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మరి మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి నేను మీ ఆర్జే తేజు. గోదావరి నది గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి గోదావరి నది చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే, ఒకప్పుడు దేశంలో కరువు నిండిపోయి తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు ఆ ఋషులేమనుకున్నారు, తమకు లేని తపోశక్తులు గౌతముడికి ఉన్నాయి అని చెప్పేసి ఈర్ష్యపడ్డారు. ఆ ఈర్ష్యతో ఒక మాయా గోవును పంపించి గౌతముడి పాడి పంటలు నాశనం చేయించారన్నమాట. అప్పుడు గౌతముడు ఏం చేశారు, ఒక దర్భతో ఆ గోవును కొట్టారన్నమాట. కొట్టగా అది కాస్త మరణించింది. ఇక ఆయనకి చాలా బాధ కలిగింది. గోహత్య నివృత్తి కోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి గౌతముడు ఏం చేశారంటే, శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు. ఇప్పుడు ఆ గంగనే గోదావరి నది లేదా గౌతమ నది అని పిలవడం మొదలెట్టారు. ఇక ఆ నదిని చనిపోయిన గోవు మీద నుండి ప్రవహించేలాగా చేసి ఆయన పాపాన్ని విముక్తి చేసుకున్నాడు. ఆ స్థలాన్నే గోష్పాద క్షేత్రంగా చెప్తూ ఉంటారు. మరి ఈ క్షేత్రమే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం అన్నమాట. సో ఇది దీని చరిత్ర. ఇక మరిన్ని విషయాలు తెలుసుకుందాం మన గోదావరి గురించి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

తరాలు మారినా అస్సలు బోర్ అనేది కొట్టని లిరిక్స్ ఏమైనా ఉన్నాయి తెలుగు పాటలకి అంటే, గోదావరి గట్టు మీద ఆ చిన్న పిట్ట, లేదంటే గోదావరి గట్టు మీద రామచిలక. సో ఇది ఎన్నో పాటలు ఎన్నో పాటలు ఉన్నాయి కదా. మరి జమున గారి సాంగ్ మనకి బాగా గుర్తు, గోదావరి గట్టు మీద, ఐ మీన్ గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది. సో అక్కడి నుంచి చూసుకుంటే తర్వాత నుంచి బోల్డ్ అని పాటలండి, గోదావరి గట్టు మీద రామచిలకవే అంటూ సంక్రాంతికి వస్తున్న మూవీలో మనం విన్నాం. సో ఈ లిరిక్స్ మాత్రం మనకు వినగానే భలే ఎక్కేస్తాయి మన బ్రెయిన్ కి, అంటే మన నేటివిటీకి దగ్గరలో. సో మన నది గురించి చెప్పిన పాటే కదా అన్నట్టుగా చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇంకా ముందు ముందు రాబోయే పాటల్లో కూడా ఈ గోదావరి గట్టుని ఖచ్చితంగా యాడ్ చేస్తారు. ముందు జనరేషన్ వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది కూడా. సో అంతటి బ్యూటిఫుల్ లిరిక్స్ అనమాట. మరి నిజంగా మన ప్రతి దేశంలోని, అంటే మన దేశంలోని ప్రతి జీవ నదికి పుష్కరం ఎలా అయితే ఉంటుందో, మన గోదావరి నదికి కూడా పుష్కరం అయితే ఉంటుంది కదా. మరి పంచాంగం ప్రకారం చూసుకుంటే గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరం అయితే వస్తుంది. సో లాస్ట్ గా పుష్కరాలు ఎప్పుడు జరిగాయి గుర్తుందా? 2015 జూలైలో అనమాట. ఇక నెక్స్ట్ రాబోయేది మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత, అంటే రాబోయే సంవత్సరం మన 2027 లోనే జూన్ లో ఈ పుష్కరాలు అయితే రాబోతున్నాయి. సో చాలా త్వరగానే వచ్చేసాయి, అంటే 12 ఇయర్స్ అప్లై కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక గోదావరి నది మీద ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కదా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని, శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్ట్, ఇంకా సర్ ఆర్థన్ కాటన్ ఆనకట్ట. మరి ఇవన్నీ ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఏం జరుగుతోంది, ఈ గోదావరి నది మనకు తాగునీరు, సాగునీరు అందిస్తోంది. అండ్ ఇంకా చెప్పుకోవాలి అంటే ఎంతో మంది మహాకవులు కూడా ఉన్నారండి. సో ఏనుగు లక్ష్మణ కవి, కూచిమంచి జగ్గ కవి, తిమ్మకవి, ఇలా ఎంతో మంది తెలుగు కవులు గోదావరి ప్రాంతపు కవులుగా బాగా ఫేమస్ అయిపోయారు. అలాగే మన సినీ గేయ రచయిత ఆరుద్ర గారు గోదావరి నది మీద చేసిన వ్యాఖ్యలు కూడా మీకు గుర్తున్నాయా? వేదంలో గోదావరి ప్రవహిస్తుంటే చెల్లి వెన్నెల వలె కృష్ణవేణి విహరిస్తుంది తల్లి అని అన్నారు. మరి గోదావరి మీద మాటలు కాని, పాటలు కాని, రచనలు కాని, కావ్యాలు కాని, అసలు ఏవైనా సరే తగ్గేదే లేదన్నట్టుగా ఉంటాయి. మరి ఇక ముందు రాబోయే కవులు కూడా అలానే గోదావరి నది మీద పాటలు, మాటలు ఎన్నో అందిస్తారు. సో అందమైన గోదావరి గురించి మనం ఈ రోజు మన షోలో మాట్లాడుకున్నాం కదా. సో ఇది ఇవాళ మన గోదావరి కబుర్లు అనమాట. ఇక నెక్స్ట్ మీకోసం గుండెల్లో గోదావరి ఫిల్మ్ నుంచి ఇళయరాజా గారి వాయిస్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నేను మీ RJ తేజు.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగుతుంది. రాష్టంలో శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్దికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎన్టీఆర్ జిల్లా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో మొత్తం 45 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు సేవల గురించి సమాచారం అందించడానికి దక్షిణ కోస్తా రైల్వే హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేసింది. సంప్రదించవలసిన నెంబర్లు రాజమండ్రి 8125 98681 01, ఏలూరు 08662571244, విజయవాడ 7815909463 లో సంప్రదించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన స్టూడెంట్ కిట్ల నాణ్యత చాలా బాగుందని, ఈ మార్పు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పథకం ఎన్ఎంఎంఎస్ పరీక్షకు అక్టోబర్ 12 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో వసతి సదుపాయం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కక్షిదారులు నేరుగా లేదా న్యాయవాదుల ద్వారా సంబంధిత కోర్టులను సంప్రదించి కేసులను పరిష్కరించుకోవాలని, లోక్ అదాలత్ ద్వారా సమయం డబ్బు ఆదా అవుతాయని పేర్కొన్నారు. రష్యా అధ్యకుడు పుతిన్ భారత్ పర్యటనకు విచ్చేశారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. రక్షణ, ఎనర్జీ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొంటారు. బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం కేంద్రీకృతమవడంతో ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత స్పష్టం చేశారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ధీరా ప్రోగ్రామ్ లో మనమున్నాం. 1:08 అయితే క్లాక్ లో టైం చూస్తే, మరి ఈ రోజు టాపిక్ ఏంటి? ఆకాశాన్ని చూసి మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం కదా, ఈ నక్షత్రాలు ఎలా వచ్చాయి, చందమామ ఎలా ఏర్పడింది, నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి, అసలు ఏంటి ఈ ఆకాశం, దాని మీద ఉన్న రహస్యాలు ఏంటి అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే కొంతమంది మాత్రమే పరిశోధనలు చేస్తూ వాటి గురించి అన్ని వివరాలు తెలియజేస్తారు. మరి ఆకాశాన్ని చూసి ఆశ్చర్యపడడం మాత్రమే కాదు, ఆ ఆకాశం వెనుక దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి పరిశోధన అయితే ఖచ్చితంగా చేయాల్సిందే కదా. మరి ఏదైనా సరే మనకు తెలుస్తోంది ఇంత ఈజీగా అంటే, పరిశోధనలతో మనల్ని ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని గురించి తెలియజేస్తున్న ఎంతో మంది ఆస్ట్రోనాట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆస్ట్రోఫిజిసిస్ట్ అని పిలుస్తారు కొంతమందిని, సో వాళ్ళవ్వచ్చు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిశోధన వల్లే మన ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అన్ని తెలుస్తూ ఉంటాయి. మరి ఇలాంటి పరిశోధనతో భారత ఖగోళ శాస్త్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఒక ప్రముఖ శాస్త్రవేత్త గురించి, ఒక ప్రొఫెసర్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. మరి ఆవిడే డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. మరి అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి చాలా విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం మన ధీర ప్రోగ్రాంలో. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నీ మనసు నాకు తెలుసు సినిమా నుంచి సాంగ్ విన్నారు కదా, మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీర ప్రోగ్రామ్ ని. మనమైతే మాట్లాడుకుంటున్నాం ఖగోళ శాస్త్రవేత్త గురించి, మరి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి. మరి ఆవిడ నక్షత్ర సమూహాలు అంటే స్టార్ క్లస్టర్స్ అని చెప్పి పిలుస్తాం కదా, సో నక్షత్ర సమూహాలు, నక్షత్రాల నిర్మాణం, విశ్వ పరిణామంపై ఆమె చాలా పరిశోధనలు అయితే చేశారనమాట. అవన్నీ ఎంతో విశిష్టమైనవిగా చెప్తారు. సో దీనికి గాను ఆవిడ కెరీర్ లో ఎన్నో ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ సాధించారు, అండ్ విజ్ఞాన్శ్రీ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇక రీసెంట్ గా మన 2026 లోనే రీసెంట్ గా కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ ని కూడా అందుకున్నారు. మరి ఈ మెడల్ అందుకున్న తొలి భారతీయ మహిళగా ఆవిడ రికార్డు అయితే సృష్టించారనమాట. ఇక అన్నపూర్ణి గారు మాట్లాడుకుంటే పాలక్కడ్ లోని విక్టోరియా కాలేజ్ లో సైన్స్ విభాగంలో పాఠశాల విద్యను పూర్తి చేయడం జరిగింది. ఇక 1996 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి నక్షత్ర సమూహాల అధ్యయనాలు, నక్షత్ర పరిణామం అనే ఒక అంశంపై పీహెచ్డీ కూడా కంప్లీట్ చేశారు. ఇక ఆవిడ వయోలిన్ కూడా నేర్చుకున్నారు తెలుసా, సో వయోలిన్ కూడా వాయిస్తారనమాట. ఇక స్టార్టింగ్ లో 1990 నుంచి 1996 వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ లో రీసెర్చ్ ఫెలోగా పనిచేయడం జరిగింది. తర్వాత 1998 లో ఇన్స్టిట్యూట్ లో ప్రెసెంట్ గా, సో అక్కడే వర్క్ చేస్తూ ప్రెసెంట్ అయితే ప్రొఫెసర్ గా, డైరెక్టర్ గా కూడా వర్క్ చేస్తున్నారనమాట. సో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం సుబ్రహ్మణ్యం గారి గురించి. మరి తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకలను ఈరోజు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల స్మారక స్థూపాన్ని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక మైలురాయన్నారు. భవిష్యత్తులోనూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో 5 దశాబ్దాలుగా విశ్వవిద్యాలయం అందిస్తున్న సేవలను ప్రశంసనీయమని గవర్నర్ పేర్కొంటూ,
1: ఆన్ దిస్ హిస్టారిక్ మైల్ స్టోన్ అచీవ్డ్ బై ద యూనివర్సిటీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 50 ఇయర్స్ ఆఫ్ డెడికేటెడ్ సర్వీస్ టు ద సొసైటీ, ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ టు పార్టిసిపేట్ in the golden jubilee celebrations of Acharya Nagarjuna University, one of the premier institutions of higher education in Andhra Pradesh, which has provided 5 decades of distinguished service in the fields of higher education, research and societal development.
0: సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగుతోంది. సమావేశంలో ఈరోజు సూపర్ 6 పథకాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ విధానాలు ఉండాలని అన్నారు. పరిపాలనా విధానాలలో సాంకేతికత వినియోగం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ గోయింగ్ ఫర్ డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. డీప్ టెక్నాలజీ మనం వాడితే ఐ వాంట్ టు గో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. మనం గాని కరెక్ట్ గా చేయగలిగితే 15-20% మినిమం గ్రోత్ రేట్, రెవెన్యూ కూడా 20% ప్లస్. ఇది చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్ని అవుతాయి, అందుకే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ వస్తుంది. అల్టిమేట్ గా మన అందరి ఎయిమ్ ఏంటంటే వెల్త్ క్రియేట్ చేయడం, రెవెన్యూ పెంచడం, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వడం.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో

0: కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 1070 లేదా 1800-425-0101 నంబర్లను సంప్రదించాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని కోరారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులు, శాఖ సూచనలను మత్స్యకారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. మచిలీపట్నం నుంచి సముద్ర రంగంలో కొత్త శకానికి నాంది పలికేలా ఈ షిప్ యార్డ్ ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో మచిలీపట్నం ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ది, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు 2026ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు 1 ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ చెత్త సేకరణ, వేరు చేయడం, రవాణా, శాస్త్రీయ పద్దతుల్లో వ్యర్థాల నిర్వహణకు ఈ నిబంధనలు దోహదపడతాయని తెలిపారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంటూ
1: ఘన వ్యర్థాల నిర్వహణ కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పేరుకుపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
0: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్పై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజుకు 280 నుంచి 290 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం నమోదవుతోందని అధికారులు తెలిపారు. విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అవసరమైన విద్యుత్ను కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. కొరత కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు, ఉత్పత్తి, కొనుగోలు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 8 బోగీలు కొవ్వూరు మెయిన్ లైన్లో పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. కొవ్వూరులో వందే భారత్, తునిలో యలహంక సూపర్ ఫాస్ట్, నర్సీపట్నంలో జన్మభూమి, అన్నవరంలో ఉదయ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైలు రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ ఈ భీమారావు తెలిపారు. లోక్ అదాలత్ లో భాగంగా రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను సులభంగా, వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ గొప్ప అవకాశమని పేర్కొంటూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జస్టిస్ భీమారావు కోరారు. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 11వ తేదీన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని

పాటించాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ 2013లో ప్రకటించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండి చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ కంచె ఫిలిం నుంచి వినేశాం కదా. అయితే మనమైతే అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి నక్షత్రాల పుట్టుక పరిణామం, నక్షత్ర జనాభా, నక్షత్ర సమూహాల నిర్మాణం, పరిణామం, ఇలా ఇవన్నీ, ఇంకా ఆకాశ గంగలు ఎలా ఏర్పడతాయి, ఆస్ట్రాయిడ్స్ అంటేంటి, యువిఐటి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలకు సంబంధించిన పరిశోధనలు అయితే ఆవిడ చేయడం జరిగిందనమాట. అందుకే ఖగోళ శాస్త్రంలో ఆమె సాధించిన విజయాలకు ఎన్నో అవార్డ్స్ కూడా లభించాయి. ఇక 2024లో ఫార్మేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్టార్ క్లస్టర్స్ అండ్ గెలాక్సీస్ రంగంలో చేసిన పరిశోధనలకు గాను భారత ప్రభుత్వం ఆమెకు విజ్ఞాన శ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇక రీసెంట్ గా 2026లో ఆమె కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ కూడా అందుకోవడం జరిగిందనమాట. ఇక ఆ మెడల్ అందుకున్న తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. సో మరి ఏదేమైనప్పటికీ ఒక ఆస్ట్రో ఫిజిసిస్ట్ అంటే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఈ కెరీర్ అమ్మాయిలకి ఎలా ఉంటుంది, ఒకవేళ ఆ కెరీర్ కొనసాగించాలి అంటే ఏం చదవాలి, ఏం చదివితే మనం కూడా శాస్త్రవేత్త అయిపోతాం, సో దీని గురించి డీటెయిల్స్ కొంచెం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చెప్తాను ఒక సాంగ్ తర్వాత, తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో 1 గంట 50 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, మరి ఆస్ట్రో ఫిజిసిస్ట్ అవ్వాలనుకుంటే మాత్రం ఏం చేయాలి? అసలు ఆస్ట్రో ఫిజిసిస్ట్ అంటే ఏంటి అంటే, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అనమాట. అంటే నక్షత్రాల గురించి, గ్రహాల గురించి, గెలాక్సీస్, బ్లాక్ హోల్స్, అసలు విశ్వం ఎలా ఏర్పడింది, ఎలా మారుతోంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం ద్వారా అధ్యయనం చేసే ఒక శాస్త్రవేత్త అనమాట. వాళ్ళనే ఆస్ట్రోఫిజిసిస్ట్ అని చెప్పి పిలుస్తారు. మరి అమ్మాయిలు కూడా ఈ రంగంలో అద్భుతమైన కెరీర్ ని నిర్మించుకోవచ్చు. మరి ఎగ్జాంపుల్, ఇందాక మనం చెప్పుకున్న అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. మరి ఈవిడ లాంటి మహిళా శాస్త్రవేత్తలు నిజంగా యువతలందరికీ కూడా మంచి స్ఫూర్తి అని చెప్పచ్చు. మరి ఆస్ట్రోఫిజిసిస్ట్ అవ్వాలంటే ఏం చదవాలి అంటే, 10th క్లాస్ తర్వాత ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, అవసరమైతే కంప్యూటర్ సైన్స్ కూడా చేయొచ్చు. అంటే ఇంటర్లో, నేను చెప్తోంది, ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఓకే, అది కామన్, ఎంపీసీ మనం చదివేస్తాం. తర్వాత ఇంటర్ తర్వాత ఏంటి, బీఎస్సీ ఫిజిక్స్ లేదా ఆస్ట్రోఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్, ఈ కోర్సెస్ ఏవైనా సరే చేయొచ్చు అనమాట. దీని తర్వాత ఇక పీజీ, సో ఎంఎస్సీ విషయానికి వస్తే ఎంఎస్సీ ఫిజిక్స్ లేదా ఎంఎస్సీ ఆస్ట్రోఫిజిక్స్, మరి ఇది గనక చదివితే నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పీహెచ్డీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ అని కాదు, కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే బెటర్ కాబట్టి, ఎంతైనా ఆస్ట్రోనాట్కి సంబంధించి, ఐ మీన్ శాస్త్రవేత్తకు సంబంధించింది కాబట్టి పీహెచ్డీ కూడా కంప్లీట్ చేస్తే అది కూడా ఆస్ట్రోఫిజిక్స్ కానివ్వండి లేకపోతే ఆస్ట్రోనామీ కానివ్వండి, దీంట్లో ఈ సబ్జెక్ట్స్ లో పీహెచ్డీ కంప్లీట్ చేసుకుంటే చాలా మంచి మంచి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట తర్వాత. సో మన విశ్వాన్ని అర్థం చేసుకునే పరిశోధనలో మహిళలు కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి చక్కగా ఆస్ట్రోఫిజిసిస్ట్ కెరీర్ ని ఎంచుకోవచ్చు అనమాట గర్ల్స్ అందరూ కూడా. అది విషయం. ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. నెక్స్ట్ మీ అందరి కోసం రోబో ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
4: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
5: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
3: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది, యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
5: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
6: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వివిక్ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 2:25 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తాయి. మరి ఎగ్జాక్ట్లీ 2:30 నేనైతే ఇవాళ మన సందర్శనరీ ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మరి హెంగో చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక కాసేపట్లోనే నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను, సో గెట్ రెడీ అనమాట. స్టే ట్యూన్డ్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: వింటున్నారు విభుత్ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ వినేశాం కదా ఫ్రమ్ ద మూవీ ఛాంపియన్. మరి మీరు కూడా సందర్శన సెంటర్లో పార్టిసిపేట్ చేసి మంచిగా ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే తెలుసు కదా నెంబర్ 8662488 నెంబర్ కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ని టైప్ చేసి పంపించవచ్చు. నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు మన సందర్శన సెంటర్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా కూడా చావదు, ఇంతకీ ఏంటది? సో నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా కూడా చావదు, అది ఏంటో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. సో చూద్దాం రకరకాల ఆన్సర్స్ వస్తాయా లేకపోతే కరెక్ట్ గానే గెస్ట్ చేసి పంపిస్తారా చూద్దాం. మెసేజెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో వింటూ స్టేడియో టూ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ మీ అందరి కోసం రేస్ గుర్రం నుంచి ప్లే చేస్తున్నాను సాంగ్. వింటూ స్టేడియో

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే విన్నాం సంద్రజ్ఞని ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, రేసుగురం సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. ఇక నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, చాలా సింపుల్ గా అడిగేశాను. నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కానీ కొట్టినా కూడా చావదంట. అదేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అని కదా. మరి ఇంతకీ ఆన్సర్స్ ఏమంటాయి, మన వాళ్ళు ఏమైనా మెసేజెస్ పంపించారు చూసేద్దాం. నల్గొండ జిల్లా చందంపండి మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు. వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, వీళ్ళందరూ, శ్రీరామదాసు, కృపాచారి, ఓకే, అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టేశారండి. అండ్ ఇంకా ఇప్పటి వరకు అయితే 30 మెసేజెస్ అయితే వచ్చాయి, చూద్దాం. జల్లా జయరామ్ గారు, సరస్వతి, 10 పుట్ల బయలు పాకాల మండలం నుంచి మెసేజ్ పంపించారు, వెల్కమ్ టు సందరేస్ నడి అని అంటున్నారు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్ అండ్ సకుబాయి, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, బాగున్నారా మేడం అంటున్నారా. ఎస్ నేను బాగున్నాను, థ్యాంక్ యూ. ఆన్సర్ ఎక్కడా, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఆన్సర్ పంపించారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే ఇంకా రాలా. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందరగొల్ల నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి, దిస్ ఇస్ బ్రహ్మయ్య అంటూ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు, వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ ఇంకా రాలేదు. సరే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, మాధవి గారు, ఆంజనేయులు గారు, భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ, మమత, ఆత్మకూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు నుంచి నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రం భీమునిపాడు, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, దుర్గాడ. ఓకే, ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష, కరెక్ట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం నుంచి పోచార గ్రామం నుంచి అనమాట, కొట్టూరి లక్ష్మణ్ అండ్ నవనీత, కరెక్ట్ ఆన్సర్. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాడు గ్రామం దొరసారి వారి సత్రం నుంచి మెసేజ్ పంపించారు, దొరవారి సత్రం. ఓకే, తిరుపతి జిల్లా, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, కరెక్ట్ ఆన్సర్. పాత మంగళగిరి నుంచి సాంబశివరావు గారు, మోక్షజ్ఞ గారు, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రాజు గారు బీవీనగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. శేషసాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రం నెల్లూరు, కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్. పాలెం పోలయ్య గారు ఫ్రం ఆలగడ్డ నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రం పెడన, కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట నుంచి, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి శ్రీదేవి గారు, శైలజ గారు, కుమారి గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్, థ్యాంక్ యూ. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి పంపించారు ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు, లక్ష్మీ గారు ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి నాగమణి గారు, మనసు అనుకుంటున్నానండి అంటున్నారా, మనస్సు కాదు. గౌస్ గారు ఫ్రం అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి, ఓకే చెప్పేశాను. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ నుంచి, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు క్వశ్చన్ వినలేదండి అంటున్నారు. ఓకే, నేను రిపీట్ చేస్తాను. నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా చావదు, అది ఏంటి అని అడిగా. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అరుణ్, మోహన్జీ, దివ్యబాయి, అజయ్ అండ్ శృతి, ఊట్కూరు, నారాయణపేట జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు ఎర్రవల్లి మండలం నుంచి గద్వాల జిల్లా పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి, కరెక్ట్ ఆన్సర్. సో అందరు కూడా మోస్ట్లీ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు. సో చాలా ఈజీగా అనిపించింది అనమాట. నెక్స్ట్ మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి, కరెక్ట్ ఆన్సర్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే నీడ కదా, నీడ నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా చావదు.
సో అదనమాట ఆన్సర్ వచ్చేసి. సో నెక్స్ట్ అయితే ఇంకొక క్వశ్చన్ మీ ముందుకి వచ్చేస్తుంది. ఇప్పుడు కడప నుంచి శ్రీదేవి అండ్ శైలజ కూడా మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పరమేష్ గారు ఆన్సర్ గాలి అని పెట్టారు, కాదండి. రాజుల నుంచి బోరెల్లి సంధ్య గారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు బాలాజీ నగర్ నుంచి మహాలక్ష్మి, రామాంజనేయులు, దుర్గా, విజయ, మాన్విత్ అండ్ రిద్విక్, కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా మెసేజ్లు వస్తున్నాయి ఈ నీడకి. ఓకే దెన్, సో ఇక ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడతో అలా ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ మన సందర్శన నదిలో ఒక చెట్టుకు 10 యాపిల్స్ ఉన్నాయన్నమాట. ఒక చెట్టుకు 10 యాపిల్స్ ఉన్నాయి. ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు. ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు. అయినా చెట్టుకు 9 యాపిల్స్ ఉన్నాయి. అది ఎలా సాధ్యం? సో విన్నారు కదా, ఒక చెట్టుకు 10 యాపిల్స్ వేలాడుతున్నాయి. ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు. ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు. అయినా చెట్టుకు 9 యాపిల్స్ ఉన్నాయి. అది ఎలా? ఇంకా ఈ నీడ అని చెప్పేస్తూ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు పెట్టారు మెసేజ్, జాఫర్ గారు మైదుకూరు నుంచి పెట్టారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి ఆంటోనీ ఆరోగ్య స్వామి షాడో అంటూ పంపించారు. సో ఓకే దెన్, సో అందరూ కూడా కరెక్ట్ గా పెట్టేశారు. ఇప్పుడు నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. ఒక

Are you single? Hey, let's go out, man. Your place,

ఎస్విడి గారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 అండ్ ఇప్ టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మనం వినసాం కదా, ఆడవారి మాటలకు అర్థాల వేరులై తర్వాత అల్లుడు సీను, ఈ రెండు మూవీస్ నుంచి. మరి ఇక నేను అడిగిన క్వశ్చన్, ఒక చెట్టుకు 10 ఆపిల్స్ వేలాడుతూ ఉన్నాయి, ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు, ప్రతి ఒక్కరు ఒక ఆపిల్ తీసుకున్నారు, అయినా చెట్టుకు 9 ఆపిల్స్ ఉన్నాయి, ఎలా? మీరు మ్యాథ్స్ టీచరా తేజు అక్క అంటూ కడప నుంచి శ్రీదేవి శైలజ మెసేజ్ పంపించారు. నో నో, మ్యాథ్స్ అంతే అంత ఇష్టం ఉంటే ఏదో వేరేలా ఉండేదండి. సో మ్యాథ్స్ మనకు పడదు. ఇక సరే మీకైనా తెలుస్తుందేమో ఆన్సర్ అని చెప్పి మీరు ఎలా ఉన్నారు మ్యాథమెటిక్స్ లో అని అడుగుతుంటా. సో మొత్తానికి ఆన్సర్ అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా గెస్ చేస్తున్నారు, కానీ ఆన్సర్స్ చూద్దాం. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, ఓకే కరెక్ట్ ఆన్సర్. 2 చెట్లు ఉన్నాయి అని చెప్పేసి ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు కానీ కాదు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి, 9 మంది కింద పడిన ఆపిల్స్ ఏరుకొని ఉంటారండి అంటున్నారా? కాదు, ఒక ఆపిల్ కింద పడింది కాబట్టి ఒకటే తీసుకున్నారు అని చెప్పేస్తూ గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్ అంటున్నారు. కాదండి, రంగారెడ్డి జిల్లా నుంచి, శంకర్పల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. ఫస్ట్ క్వశ్చన్ కి నీడా అని పెట్టారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు వచ్చేసింది, మరి సెకండ్ క్వశ్చన్ కి ఎప్పుడు వస్తుంది? రాజుల నుంచి జయన్న గారు మెసేజ్ పంపించారు, దారిలో తీసుకున్నారు, చెట్టు దగ్గరకు వెళ్ళి తీసుకోలేదండి అంట. కాదండి, ఒక్కొక్కళ్ళు గెస్సింగ్లు ఎలా చేస్తున్నారో చూస్తున్నాను మొత్తానికి. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. విజయ గారు ఫ్రమ్ చిల్లమానూర్ చెను, నీడా అని చెప్పేస్తూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ తో మనకి పంపించింది నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రా గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు, కృష్ణమ్మ గారు, సూపర్. ఇక నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు నమస్తే అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. కౌస్తుభా గారు, మమతా గారు, కాఫీ వర్క్స్, ఆత్మకూరు నుంచి మెసేజ్ పంపించారు. ఒక గెస్సింగ్ బానే ఉంది కానీ అదైతే కాదండి. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, చాలా కష్టపడి చాలా పెద్ద ఆన్సర్ అయితే అనుకున్నారు కానీ అంత లాజిక్ అయితే ఏం లేదండి, చాలా సింపుల్, అసలు క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది నేను అడిగింది ఇంకా చెప్పాలంటే. ఓకేనా, సో ఒక్కొక్కరు ఒక్కొక్క లాజిక్ తో ఆలోచించి పంపించేస్తున్నారు. ప్రతి ఒక్కరు అనేది ఒక పేరు అని, 9 అనేది ఒక పేరు అని, ఆ పేరు గల పిల్లవాడే ఒక ఆపిల్ తీసుకున్నాడు అని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి, ఇవేవి కాదు. సరే ఏం, మురహరి యశోద, జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఒక ఆన్సర్ అయితే పెట్టారు కానీ సరే అది కరెక్టా కాదా నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను. లాస్ట్ పర్సన్ కడప నుంచి వినయ్ అండ్ రవి భాష మెసేజ్ పంపించారు కానీ కాదండి, రాంగ్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, వెళ్ళింది ఒక పిల్లవాడే అందుకని అతని పేరు ఒక 10, సో అతనే తీసుకున్నాడు అంటున్నారా? కాదు. ఓకే, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ తామల, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. రాజశేఖర రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. జాఫర్ గారు మైదుకూరు నుంచి పంపించారు కానీ కాదండి, మీరు అనుకుంటున్నది అయితే కాదు. బాలం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అనసూయ, యమున, జానకంపేట, చిలుక నారాయణ గారు జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు, కాదండి రాంగ్ ఆన్సర్. మధుప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు, తిరుపతి జిల్లా. 9 మంది 9 పండ్లు తీసుకున్నారు, 10వ వాడు చెట్టు మీద ఉన్నాడు, ఒక పండు తీసుకున్నాడు కానీ వాడు ఇంకా చెట్టు దిగలేదా? చెట్టు మీద ఏం చేస్తున్నాడు? కాదండి, బాగుంది వెరైటీగా గెస్ట్ చేశారు కానీ ఆన్సర్ అది కాదు. ఇక నెక్స్ట్ 10 ఆపిల్స్ లో ఒకటి మాత్రమే చెట్టు నుంచి రాలి కింద పడిందంట, సో అందరూ అందుకని అది ఒక్కటే తీసుకున్నారంట. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ పంపించారు. సో ఇలా రకరకాల ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. ఇప్పుడు కాసేపట్లో అయితే మనం న్యూస్ హెడ్లైన్స్ వింటాం, తర్వాత మిగతా మెసేజెస్ అయితే చదువుతాను. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకలను ఈరోజు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల స్మారక స్థూపాన్ని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక మైలురాయి అన్నారు. భవిష్యత్తులోనూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని కోరారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. కొవ్వూరులో వందేభారత్, తునిలో యలహంక సూపర్ ఫాస్ట్, నర్సీపట్నంలో జన్మభూమి, అన్నవరంలో ఉదయ్ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పథకం ఎన్ఎంఎంఎస్ పరీక్షకు 12 అక్టోబర్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో సింపుల్ క్వశ్చన్, ఆన్సర్ క్వశ్చన్ లోనే ఉందని చెప్పాను కదా. సో విన్నాక ఇంత ఈజీనా అనుకుంటారు మీరే. సో ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు మెసేజ్ పంపించారు చెన్నై నుంచి అనమాట. సో అది అయితే చదివేశాను ఇందాక, అది కరెక్టే అంటే ఇంచుమించు కొంచెం పర్ల, ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే అది కాదు. ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు, ఒకరి పేరు ప్రతి ఒక్కరు. సో దారిలో వెళ్తున్న 10 మంది పిల్లల్లో ఒకరి పేరు ప్రతి ఒక్కరు అనే పేరు ఉండుంటుంది, ఆ పేరున్న అబ్బాయి మాత్రమే తీసుకున్నాడేమో.

ఇంకా నైన్ యాపిల్స్ ఉన్నాయి అంటున్నారా? అబ్బా, మేము అడిగే క్వశ్చన్స్ లో ఇన్ని రకాలుగా ఆన్సర్స్ వెతుక్కోవచ్చు అని ఇప్పుడు అర్థమవుతుంది. సో ఏమో, ఏ అంటే నేను చెప్పిన ఆన్సర్ కి ఆర్జే మళ్ళీ ఇది కాదు అది ఇట్లా కూడా అనొచ్చేమో అన్న ఆలోచనలు మీకైతే ఉన్నాయి. సో బాగానే వింటున్నారు, బాగా ఫాలో అవుతున్నారు మా క్వశ్చన్స్ ని మీరు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్. 9 యాపిల్స్ చెట్టుకున్నాయి, ఎందుకు ఎలా ఉన్నాయి, ఎలా సాధ్యం అని నేను అడిగాను. మీరు మళ్ళీ నాకు 9 ఉన్నాయని చెప్తున్నారు. కాదండి, అచ్చంపేట మండలం నుంచి మెసేజ్, రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు మెసేజ్ పంపించారు. ఒకరి పేరు చెట్టు అంటున్నారా? కాదు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్ అండ్ కృష్ణ సంతోష మెసేజ్ పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీరు. నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి మెసేజ్ పంపించారు. లాస్ట్ అతను తీసుకున్న యాపిల్ ఇంకా చెట్టుపైనే ఉందండి, ఎందుకంటే అతను కొంచెం స్లో అనమాట. మీరు కొంచెం సేపు ఆగితే అతనే తీసుకుంటాడు అనమాట అంట. నేను వెరైటీ వెరైటీ ఆన్సర్స్ వింటున్నా. నాగార్జున గారు, లక్ష్మి గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్. కడప నుంచి వినయ్ పూజారి కళ్యాణ్ మెసేజ్ పంపించారు, ఆన్సర్ రాలేదు. ఎస్, కరెక్ట్ ఆన్సర్తో కాదర్ వీరేష్ గారు రాజోలి మండలి నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్, మైదుపూర్ నుంచి జాఫర్ గారు. ఓకే, ఒక ఆన్సర్ అనుకుంటున్నారు కానీ ఎగ్జాక్ట్ అయితే అది కరెక్ట్ కాదు. కడప నుంచి శ్రీదేవి శైలజ భాగమతి, భాగమతి మూవీ నుంచి మందార సాంగ్. కష్టమండి, ఇది సాంగ్ రిక్వెస్ట్ అయితే కాదు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి మెసేజ్ పంపించారు గోవర్ధన్ రావు ఇంద్రబాయి, బట్ రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బందరపల్లి నుంచి గడ్డ మంకయ్య గారు. ఓకే, ఆన్సర్ 10 - 1 = 9 కాదండి, అంటే అది ఓకే, నేను అడిగిన లాజిక్ దాంట్లో లేదు. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఇవన్నీ మీ నుండే నేర్చుకున్నామంటున్నారా? అయ్యయ్యో, సరే. సో ఆన్సర్ ఏంటంటే, ఇంతకీ క్వశ్చన్స్ అయితే, ఐ మీన్ వచ్చిన మెసేజెస్ అన్ని కూడా నేను చదివేశాను, సరిగ్గా వెంటే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. సో ఒక చెట్టుకు 10 యాపిల్స్ వేలాడుతూ ఉన్నాయి, ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు, ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు, అయినా చెట్టుకు 9 యాపిల్స్ ఉన్నాయి. ఎలా అంటే 10 మంది కలిసి ఒక యాపిల్ మాత్రమే తీసుకున్నారు. వాళ్ళు చాలా గుడ్ బాయ్స్ అనమాట, గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్, ఎందుకంటే చెట్టుకి యాపిల్స్ నిండుగా ఉన్నాయి. సో ఒక్కటి చాలే అని చెప్పేసి ఒక్కటే కోసుకొని వెళ్ళిపోయారు, కానీ మిగతా 9 దానికే ఉంచేశారు. సో అదనమాట ఆన్సర్ క్వశ్చన్ లోనే ఉందంటే, ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు అన్న. అదే ప్రతి ఒక్కరూ ఈచ్ యాపిల్ తీసుకున్నారు అంటే, నేను ప్రతి ఒక్కరూ ఒక్కొక్క యాపిల్ తీసుకున్నారు అని అడిగేదాన్ని కదా. సో అదనమాట, జాగ్రత్తగా వింటే కొన్ని ఆన్సర్స్ క్వశ్చన్స్ లోనే ఉంటాయి, అది విషయం. నీ హౌ చాలా వెరైటీగా ఆలోచించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ పంపించేశారు, చాలా బాగా ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను, తర్వాత ఇంకొక క్వశ్చన్ మీకోసం అడిగేస్తాను. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3:15 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. అయితే ఇక ఇవాళ మన సందర్శనలో నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్, ఇప్పుడు మ్యాథ్స్ ఇవన్నిటినీ పక్కన పెట్టేసి ఒక చిన్న జీకే రిలేటెడ్ అడిగేస్తాను. జీకే అంటే పురాణాలకు సంబంధించింది, ఓకేనా? సో కర్ణుడు, మహాభారతంలో కర్ణుడి పేరు బాగా తెలుసు కదా, సో కర్ణుడి విల్లు పేరు ఏంటి, అంటే కర్ణుడి ధనస్సు అని కూడా అనొచ్చు. సో కర్ణుడి విల్లు పేరు ఏంటి, ఆ పేరు రెండు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: FM 101.3.
1: వింటున్నారు వివిధ భారతీయ పెంపు అనేది.

7.3 నేను మీ ఆర్జే తేజు అండ్ మనమైతే ఉన్నాం సందర్శనండి. ప్రోగ్రామ్ లో బ్యూటిఫుల్ సాంగ్ అందరివాడు ఫిల్మ్ నుంచి అయితే వినేశాం కదా. అండ్ ఇక 3:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. కర్ణుడి విల్లు పేరు ఏంటి అని అడిగాను, మరి ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు నాకు మెసేజ్ పంపించండి అన్నాను కదా. పెడిన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ 50 మెసేజ్లు వచ్చేసాయి ఏకంగా. 50 మెసేజ్లు నేను ఎంత ఫాస్ట్ గా చదవగలుగుతాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్లు పంపించేశారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత మెసేజ్ చేశారు ఒక ఎం నరేష్, మెర్సీ గుప్తా, రోజా, సిరిజ, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, వీళ్ళందరూ పెట్టిన ఆన్సర్ చూస్తే నాకు నవ్వు వచ్చేసింది. చిత్రగుప్తుడు అంట. చిత్రగుప్తుడు ఎవరండి? ఇంతకీ యముడి దగ్గర ఉండేవాడు చిత్రగుప్తుడు కదా. కానీ ఇదైతే కాదు, నేనేం అడిగాను, కర్ణుడి విల్లు పేరు అని అడిగా. మీరు రాంగ్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు మెసేజ్ చేశారు కరెక్ట్ గా. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో సునీల్ కృష్ణ గారు తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట, దమ్మపేట నుంచి మెసేజ్ పంపించారు. దమ్మపేట మండలం కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. హరివిల్లు అంటున్నారా ఎవరు? గౌస్ గారు అనంతపూర్ నుంచి. కాదండి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. తేజు గారు ముందు ప్రశ్న ఆన్సర్ భలే ఉందండి అంటున్నారా. కొన్ని ఆన్సర్స్ అలానే ఉంటాయి, చాలా సిల్లీగా ఫన్నీగా. సో ఇప్పటికి ప్రశ్నకు ఆన్సర్ మాత్రం ఇది అని చెప్పేస్తూ కరెక్ట్ గా మెన్షన్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎరుమిలి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రంజిత్ రెడ్డి రంగాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ బోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి నాగమణి గారు కరెక్ట్ ఆన్సర్. లేఖన ఫ్రం శ్రీవారి నగర్ మదనపల్లి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రం భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ గారు నల్గొండ జిల్లా నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వెంకటాచలపతి గారు, రమేష్ గారు అనంతపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్ తో పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. కుసుమ గారు ఫ్రం అంబటి నగర్ కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం, గ్రామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్. దామర్ల పెదమస్తానరావు గారు, చినమస్తానరావు గారు మంగళగిరి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. విజయలక్ష్మి గారు ఫ్రం పెదకొండూరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు కరెక్ట్ ఆన్సర్. గుంతకల్ నుంచి విజయ పరమేష్ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం, దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. దేవసేన ఫ్రం తిరుపతి కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుంచి భాస్కర్ రావు అండ్ రాణి కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు గాంధీవం అంటున్నారు. గాంధీవం కాదు కదా, అది అర్జునుడిది కదా. సో కర్ణుడిది నేను అడుగుతోంది, కర్ణుడి విల్లు పేరు. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ ఓకే చెప్పేశాను. రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. చాలా మంది పేర్లలోనే ఈ ఆన్సర్ ఉందండి. సో ఇప్పుడు నేను చదివిన మెసేజెస్ లోనే బోల్డ్ పేర్లు చదివాను నేను. ఇక మెసేజ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. స్వప్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగరాజు గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. బివి సుబ్బారావు గారు మార్కపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ కాలనీ నుంచి మావురపూర్ సతీష్ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ రాజు గారు బీవి నగర్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, శ్రీహవాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. సుమాని అన్సారీ గోమదేవం పెడర నుంచి మెసేజ్ పంపించి గాండివమ్మా, ఇంతకు మీ పేరు స్పెల్లింగ్ లేవో మిస్టేక్లు ఉన్నాయి కాబట్టి చదివింది ఇంతకు, దాంట్లో నాకు ఆన్సర్ అయితే కనిపించలేదు. జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి అక్షయదేవి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్.
ఎం నరేష్ మెస్సి, విజయ రోజా వీళ్ళందరూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. నాగార్జున

లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, అనంతపూర్ డిస్ట్రిక్ట్. కరెక్ట్ ఆన్సర్. వెంకీ గారు అనంతపూర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కోనకొండ రమణారావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. పంతాడి శ్రీనివాసరావు గారు గంగాభవాని కోనసీమ జిల్లా మోరిపాలెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, పెడన జోగులందరి కాలనీ నుంచి అప్పలరాజు గారు. తేజు గారు మెసేజ్లు చూసి భయపడ్డమా? తేజు గారిని చూస్తే మెసేజ్లే భయపడాలినా? అలాగని ఎక్కువ ఎక్కువ వచ్చేస్తే ఓకే, ఎట్ ఏ టైం మనం చదవడం కష్టం కదా. సరే, రాజుల నుంచి బోరెళ్లి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు ఫ్రమ్ సింధవటం మండలం కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాలు గారు కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. చిరంజీవి గారు రమేష్ మహేష్ అండ్ నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు బైరాగి వీళ్ళందరూ కరెక్ట్గా. నెక్స్ట్ నల్గొండ జిల్లా దమ్మోజు వెంకటాచారి గారు కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా నుంచి ఎర్రవల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ పద్మబాయి శ్రీవాణి అండ్ జగదీష్ శివారాణి కరెక్ట్ ఆన్సర్. భారతి కిషోర్ ఫ్రమ్ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ మెసేజ్ ముంత పెద్దన్న గారు గురుగుంట్ల నుంచి మార్కాపురం జిల్లా అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. మొత్తానికి ఆన్సర్స్ అయితే కరెక్ట్గా గెస్ చేసి పంపించేశారు. మరి ఇంతకీ కర్ణుడి విల్లు పేరు ఏంటి అంటే విజయ. సో చాలామంది పేర్లు ఇప్పుడు నేను విజయలక్ష్మి విజయ చాలా చదివాను కదా. సో విజయ ధనస్సు విజయ విల్లు. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక వెన్నెలవల్లి విజయ అని చెప్పి మెసేజ్ పంపించారు. సో ఇదన్నమాట.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువరాజ్ తేజు అండ్ ఇక మనమైతే ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో. నేనైతే క్వశ్చన్ అడిగాను, ఇంకా నా పేరు కూడా విజయ అండి అని చెప్తూ విజయ గారు మెసేజ్ పంపించారు. ఓకే, కర్నూలు నుంచి అనమాట. సో ఇక ఇప్పుడైతే నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఆ సాంగ్ ఏ సినిమాలో గెస్ట్ చేస్తారా? సో ఇప్పుడు నేను ప్లే చేయబోయే పాట జస్ట్ కొంచెం అలా వినిపించేసి ఆపేస్తాను. ఆ వినిపించి ఆపేసిన పాట ఏ సినిమాలోదో గెస్ చేసి నాకు మెసేజ్ చేయాలి. హీరో కూడా ఎవరో చెప్పాలి. ఓకేనా? సో హీరో ఎవరు, ఆ పాట ఏ సినిమాలోది, మరి జాగ్రత్తగా వినండి ఆ సాంగ్ ని.

చాలు, ఈ కొంచెం సాంగ్ వింటే చాలు, ఈ పాటికి హీరో ఎవరు, సినిమా పేరేంటి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. ఇప్పుడు మీరు విన్న ఈ చిన్న లైన్ ఏదైతే ఉందో అది ఏ మూవీలోది అండ్ అందులో హీరో ఎవరు. సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఇక నేను మీ ఆర్జే తేజు. సో అందరూ ఈ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, సో ఇప్పుడు నాకు వచ్చిన మెసేజెస్ అయితే ఏకంగా 71, సో కొంచెం గ్యాప్ తీసుకుని అయినా సరే మొత్తం మెసేజెస్ అయితే చదివేస్తాను. సరే, ఇందాక నేను ప్లే చేసిన చిన్న చిక్కుబుక్కు పోరి అనే టైటిల్ ఉంది కదా, సో ఆ పాట ఏ సినిమాలోది అండ్ ఇందులో హీరో ఎవరు అని అడిగా. సో విని చాలా కాలం అయినప్పటికీ కూడా మీరు జస్ట్ అలా ట్యూన్ వినగానే బలి పట్టేస్తారండి ఆన్సర్స్ లో. ఆన్సర్స్ కదా, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇక అందరు కూడా కరెక్ట్ గానే పెట్టారు కాబట్టి ఓన్లీ మీ నేమ్స్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా చదివేస్తా, సరేనా? ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని మెన్షన్ చేస్తాను. ఇక పెట్టిన జోగరందర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, నెక్స్ట్ మెసేజ్ తాడేపల్లి నుంచి నాగమణి గారు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, విజయ గారు అండ్ మహాలక్ష్మి, రామాంజనేయులు, దుర్గా, మన్విత్ అండ్ రిద్విక్, కర్నూలు బాలాజీ నగర్ నుంచి, కనకారావు గారు ఫ్రం పెటన, పాలోజు గోపాలకృష్ణమాచారి గారు ఫ్రం నాయుడుపేట, నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు నుంచి రమేష్ మహేష్, నెక్స్ట్ అంజి, ఏంటి మీ పేరేంటి చెప్పలేదు నాకు, అయ్యో మీ పేరేంటి, సాయినా, ఓకే సాయి గారు మెసేజ్ చేశారు. తర్వాత మైదుకూరు నుంచి జాఫర్ గారు, ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముసాపేట నగర్ మహబూబ్ నగర్ జిల్లా, శ్రీ ఫ్రం విశాఖపట్నం, ముల్లగూరి విజయ్ కుమార్ ఫ్రం అనంతపురం, గౌస్ గారు ఫ్రం అనంతపూర్, భారతీ కిషోర్ గారు ఫ్రం అనంతపూర్, ఎస్ నందికొట్కూరు నుంచి కుదుష్ బాషా అండ్ కరెంట్ షఫీ, కామతి శంకర్ గారు ఫ్రం రాజోలి, జనార్దన్ ఫ్రం కందూరు అన్నమయ్య జిల్లా, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, నెక్స్ట్ ఘట్టు మండలం నుంచి త్యాగరాజు గారు జోగులమ్మ గద్వాల జిల్లా, వై గోపి గారు బతిబండ్ల, విజయలక్ష్మి గారు ఫ్రం పెద్దకొండూరు, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ కౌస్తుభా ఫ్రం ఆత్మకూర్, ఓకే కరెక్ట్ ఆన్సర్, మండూరు లక్ష్మీదేవి గారు, వెంకటగిరి సాలి కాలనీ, ఎస్ కరెక్ట్ ఆన్సర్. తో అనంతపూర్ నుంచి రమేష్ వెంకటాచలపతి మెసేజ్ చేశారు, మస్తాన్ అండ్ ఫ్యామిలీ ఫ్రం అనంతపూర్, ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు, మాధవి ఆంజనేయులు గారు ఫ్రం భూదాన్ పోచంపల్లి, వల్లపల్లె నుంచి దామర్ల ఆంజనేయులు గారు అండ్ హైమ, వెంకీ ఫ్రం గోనెగండ్ల, స్వప్న గారు, తర్వాత రామకృష్ణ కాలనీ నుంచి మావరపు సతీష్, సుజాత శ్రీనివాస్ గారు దొండదేవరపాడు నుంచి, సాయి అనంతపురం నుంచి అండ్ యువరాజు కూడా, వీర కనకారావు గారు ఫ్రం వీరభద్రాపురం, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి అండ్ కృష్ణమ్మ, పోలవరం నుంచి భాస్కర్ రావు గారు అండ్ రాణి గారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం, నెల్లూరు బైరాగి మండలం నుంచి శ్రీను, రమేష్ అండ్ మహేష్ అండ్ చిరంజీవి, ఓకే నాగరాజు గారు ఫ్రం పెడన, మహమ్మద్ ఇనాయతుల్లా గారు ఫ్రం భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు, రమాదేవి గారు ఫ్రం ఇసుకపల్లి, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెదమస్తానరావు గారు, నెక్స్ట్ రాజేష్ అండ్ అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట నుంచి, గన్నవరం నుంచి కాదు, గన్నవరం మీ ఇంటి పేరా?

0: ఎక్కడ? శ్రీనివాస్ గన్నవరం. ఓకే, శ్రీనివాస్ గన్నవరం ఫ్రమ్ తిరుపతి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, తర్వాత గడ్డ మంకయ్య గారు ఫ్రమ్ బందరపల్లి నెల్లూరు జిల్లా, అనంతపురం నుంచి మెసేజ్ పెద్దవడుగూరు విలేజ్ నుంచి కుమారి లక్ష్మి వెంకటేష్ శ్రీనివాసులు. కరెక్ట్ ఆన్సర్. మృగరాజు ఫిలిం అనుకుంటున్నారు మీరు, కాదు, రాంగ్ ఆన్సర్. హీరో కరెక్టే గాని. నెక్స్ట్ వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యచారి గారు, విజయలక్ష్మి గారు, మీరు పట్టిన మెసేజ్ అనమాట అది మృగరాజు అని, కానీ అది రాంగ్. ఎస్ భీమేశ్వరరావు ఫ్రమ్ బెడన. ఓకే, కరెక్ట్ ఆన్సర్. హన్మకొండ జిల్లా తరాలపేట మండలం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ గా. పంతాడు శ్రీనివాసరావు గారు, గంగా భవానీ ఫ్రమ్ మోరిపాలెం, కరెక్ట్ ఆన్సర్. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇంకా చేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్ అండ్ రామ్ చరణ్, ఎస్ అందరివి కరెక్ట్ గానే వస్తున్నాయి. నెక్స్ట్ ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఫ్రమ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం, తర్వాత కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని అండ్ మాయ, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, నాసికా వేణు ఫ్రమ్ దేశాయిపేట, రాజశేఖర్ రాజు ఫ్రమ్ బీవీ నగర్ నెల్లూరు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, అనంతపూర్ నుంచి అనురాధ గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కొట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్యకుమార్, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. నెక్స్ట్ విజయ పరమేష్ గారు ఫ్రమ్ గుంతకల్, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ చెన్నై, మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షర అండ్ కృప, కానూరు నుంచి తాతారావు గారు, మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి, మంగళగిరి నుంచి యశోద గారు, తర్వాత సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, శివాన్వి, మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత, కబ్బల్దొడ్డి నుంచి. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, ఓకే ఇది చదివేశాను. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ. నెక్స్ట్ కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి, గద్వాల్ నుంచి దేవి గారు మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే కానీ రాంగ్ అండి. నెక్స్ట్ మార్కాపురం జిల్లా నుంచి డ్రైవర్ బాబు గారు, ముంతా పెద్దన్న గారు బురగుంట్ల నుంచి, సో కరెక్ట్ గా పెట్టారు. అనకాపల్లి జిల్లా నుంచి రమ్య అండ్ సాయి మెసేజ్ చేశారు. ఇక హాయ్ అండి అంటూ ఆన్సర్ అయితే కరెక్ట్ గా వచ్చింది, కానీ మీ పేరు మర్చిపోయారా, పేరు పెట్టలేదు. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ గడ్డ మంకయ్య గారు మెసేజ్ పంపిస్తున్నారు, థ్యాంక్ యూ. మా ఊరు పేరు చదవలేదు అంటున్నారా, మీ ఊరు పేరు ఇప్పటికి వచ్చిన ఎన్నో మెసేజెస్ లో చదివి వినిపిస్తూనే ఉన్నాను. బహుశా ఈ ఫాస్ట్ లో నేను ఆల్రెడీ మీ పేర్లన్నీ కూడా చదివాను. దమ్మోజు వెంకటాచారి గారు ఫస్ట్ పేర్లు అయితే వచ్చేసాయి, ఊరు పేరు అంటే బై మిస్టేక్ ఇందాక మాత్రమే మిస్ అయింది, ఇంతకు ముందు అన్ని క్వశ్చన్స్ కి చదివా, అది మళ్ళీ మెన్షన్ చేస్తున్నారా. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న, శివగంగ, రాజుల నుంచి జయన్న గారు. మళ్ళీ సాంగ్ వినిపించండి అంటున్నారా, మళ్ళీ సాంగ్ అంటే కష్టం, ఆన్సర్ రివీల్ అయిపోయింది కూడా మోస్ట్లీ. థ్యాంక్ యూ. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఇంతకు నేను వినిపించిన ఆ పాట ఏ సినిమాలోది, హీరో ఎవరు అంటే అంజీ ఫిలిం, హీరో చిరంజీవి గారు. సో 350 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతుంది కాబట్టి టైం ఇక లాస్ట్ మనం అంజీ మూవీ నుంచి విందాం సాంగ్. ఇది ఇక్కడతో ఇక సందర్శ నడి అలా క్లోజ్ చేసేద్దాం, మరి నెక్స్ట్ వివిధాలో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ అందరి కోసం అంజీ ఫిలిం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నారు. అందరూ కూడా అంజీ అండ్ చిరంజీవి గారు అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్స్ అయితే మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అందరికి మెసేజ్లు చేసినందుకు. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చిక్కుపుక్కు పోరి, చిక్కుపుక్కు పోరి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం వచ్చే కీలక దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

వరుసగా కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజెష్కియాన్, చైనా అధ్యకుడు జీ జిన్పింగ్ తో మోదీ సమావేశాలు అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. న్యూఢిల్లీలో రేపటి నుండి 2 రోజుల పాటు సెప్టెంబర్ 12-13 తేదీల్లో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకుడు పుతిన్ సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో వీరు సమావేశమయ్యారు. డిఫెన్స్, ట్రేడ్, రేర్ఎర్త్ తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 1070 లేదా 1800425-01-01 నంబర్లను సంప్రదించాలని హోంమంత్రి వి అనిత సూచించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ ఈ భీమారావు తెలిపారు. లోక్ అదాలత్ లో భాగంగా రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు 2026 అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు 1 ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ చెత్త సేకరణ, వేరుచేయడం, రవాణా శాస్త్రీయ పద్దతుల్లో వ్యర్థాల నిర్వహణకు ఈ నిబంధనలు దోహదపడతాయని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియంను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, సివిఎస్ఓ మురళీకృష్ణ మ్యూజియంలోని ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

3.3 వింటూనే చేస్తున్నారు కదా. నేను మీ ఆర్జే తేజు. ఇక 4:04 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తాయి. మరి ఇప్పుడు వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి వివిధలో ఈ రోజు థీమ్ ఒకే హీరో సాంగ్స్ అనమాట. మరి ఏ హీరో సాంగ్స్ విందాం అంటే, ఇంకెవరు ఉన్నారు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సాంగ్స్ మీ అందరి కోసం వినిపించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి ఆయన వాకింగ్ స్టైల్, అసలు మన రజనీకాంత్ స్టైల్ కి పెట్టింది పేరు కదా. మరి బ్యూటిఫుల్ సాంగ్స్, మన ఇంట్రొడక్షన్ సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి రజనీకాంత్ గారి మూవీస్ లో అన్నిట్లో కూడా. సో అన్ని మిక్స్ చేసి చక్కగా రజనీకాంత్ గారి పాటలన్నీ మనం ఇప్పుడు వివిధాలో వినేద్దాం. ఫస్ట్ మీ అందరి కోసం నరసింహ నుంచి ప్లే చేస్తున్నాను. నా పేరు నరసింహ అంటూ, సో నా దారి రహదారి అంటూ డైలాగ్ గుర్తు చేస్తుంది కదా. తర్వాత ముత్తు నుంచి కూడా ఒక బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం, ఒక్కడే ఒక్కడు మునగాడు ప్లే చేస్తాను. ఇంకా ఇలా వరుసగా మన రజనీకాంత్ గారి సాంగ్స్ మీకోసం వస్తూ ఉంటాయి, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి FM 101.3. నేను మీ ఆర్జే తేజు.

Shakti FM 101.3. వివిధ భారతి మెగాహెర్స్ పై వింటున్నారు వివిధ ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక రజనీకాంత్ గారి సాంగ్స్ అయితే వింటూనే చేస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే చంద్రముఖి ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టేడియం టూ వివిధ భారతి FM 101.3.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: మీటింగ్స్ వచ్చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్కి వెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ చంద్రముఖి నుంచి కబాలి నుంచి వినేశారు కదా. మరి వివిధ ప్రోగ్రామ్ లో మనమున్నాం, రజనీకాంత్ గారి సాంగ్స్ అయితే వింటున్నాము. మరి అసలు ఇండియాలో రజనీకాంత్ గారిని అభిమానించని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అనుకోవచ్చు. ఎందుకంటే మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఒకసారి అన్నారు, అభిమానించే అంటే సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరూ రజనీకాంత్ గారి అభిమానులే అని చెప్పేసి. నిజంగా ఆయన లైఫ్ స్టోరీ మనందరికీ చాలా ఇన్స్పిరేషన్ కదా. ఒక మామూలు బస్ కండక్టర్ శివాజీరావు గైక్వాడ్

నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ గా ఎదిగారు ఆయన. మరి ఆయన ఇండియన్ సూపర్ స్టార్ మాత్రమే కాదు, ఏషియన్ సూపర్ స్టార్ సో అలా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు మలేషియా, సింగపూర్, చైనా, జపాన్ ఇక్కడ అందరూ కూడా వీరాభిమానులు ఉన్నారనమాట. అండ్ ముఖ్యంగా మన తెలుగు వారికైతే అసలు ఆయన దగ్గర చేసిన సినిమాలు అయితే చాలానే ఉన్నాయి. అండ్ ఫస్ట్ మూవీ అంతులేని కథ 1976 లో వచ్చింది, బాలచంద్ర గారి డైరెక్షన్ లో. అండ్ ఇందులో ఈ మూవీలో రజనీకాంత్ గారు హీరో కానీ మామూలుగా జయప్రద గారికి అన్నయ్యగా, ఒక బాధ్యత లేని భర్తగా, అండ్ తర్వాత మారిపోయిన మనిషిలాగా చాలా గొప్పగా యాక్ట్ చేస్తారనమాట ఈ సినిమాలో. అండ్ ఇంకా తెలుగు సినిమా, తెలుగు ప్రజలకి బాగా దగ్గర చేసిన సినిమాల గురించి చెప్పాలంటే చిలకమ్మ చెప్పింది, జీవన పోరాటం, దళపతి, పెదరాయుడు. ఇక చిన్న ప్లే చేసింది చిన్న రోల్ అయినప్పటికీ బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ అనమాట పెదరాయుడులో. అండ్ ఇంకా భాష ఫిలిం అసలు 70s and 80s లో ఆయనలోని ఒక నటుడు ఆడియన్స్ ని బాగా మెప్పించేశాయని చెప్పొచ్చు. అండ్ ఇంకా 90s లో చూసుకుంటే వరుసగా కమర్షియల్ హిట్స్ తో సూపర్ గా మంచి సూపర్ హిట్స్ అయితే అందుకున్నారు. అండ్ స్టైల్ ఐకాన్ చేసింది కూడా ఈ 90s లో రిలీజ్ అయిన సినిమాలే అనమాట. మెయిన్ గా డైలాగ్స్ కానివ్వండి, ఫిలిమ్స్ లో వచ్చిన భాష ఫిలిం లో డైలాగ్ అందరికి బాగా గుర్తు కదా. సో ఒక్కసారి చెప్తే ఈ భాష, ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే అని. అండ్ తర్వాత రిలీజ్ అయిన నరసింహ సినిమా, సో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఈ సినిమా మాత్రం. అసలు ఎన్నిసార్లు చూసినా అసలు బోరే అనిపించదు. ఇక చంద్రముఖి ఫిలిం, అరుణాచలం, శివాజీ, రోబో, ఇలా ఒకటా రెండా ఎన్ని ఎన్ని మంచి మంచి సినిమాలతో మనం ముందుకు వచ్చేసారు. సో అలా మనం హ్యాపీగా సాంగ్స్ అని వింటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మీకోసం శివాజీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. రజనీకాంత్ గారు నటించిన సాంగ్స్ మీకోసం వస్తూ ఉంటాయి, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు ఆడిన ముచ్చట పడిపడి పెరిగిన పచ్చని పసిరిక చెడమడ చెడమడ కురిసిన మంచు గుడగుడ గుడగుడ ఉడికిన ఇగి పరుగుడు కాలువ మడిచిన బీడ మెర మెర మెర మెర తిప్పిన మీస మనసుని బదలం.

మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు వినండి ఫిలిం గీతాలు. ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

0: చావా కుప్పలూరు చావా. ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చు వెతుకుని తిని బతికే నీకు శిష్టందు కట్టాలరా
1: అని ఫెళ ఫెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

ఫిలిం గీతల కార్యక్రమం మీరు వింటున్నారు. ఇప్పుడు వినండి గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట. వేటూరి సాహిత్యానికి బప్పిలారి స్వరాలు కూర్చారు.

కార్యక్రమంలో తర్వాత వినండి. ముఠామేస్త్రి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట. సంగీతం రాజ్కోటి.

మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం మార్కాపురం ఫిలిం గీతాలు. తర్వాత వినండి ముగ్గురు మనగాళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి బృందం పాడిన పాట. భువనచంద్ర సాహిత్యం, విద్యాసాగర్ సంగీతం.

తర్వాత వినండి. రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట, భువనచంద్ర సాహిత్యం, బప్పిలహరి సంగీతం.

ఫిలిం గీతాలు వింటున్నారు. తర్వాత నిప్పురవ్వ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి బప్పిలహరి స్వరాలు కూర్చారు.

ఫిలిం గీతాల్లో తర్వాత వినండి. చెన్నకేశవరెడ్డి ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర కలిసి పాడుతున్న పాట, సంగీతం మణిశర్మ.

0: గన్నే.
1: వినబోతున్న ఈ పాట బద్రి చిత్రం కోసం రమణ గోగుల సునీత పాడుతున్నారు. వేటూరి సాహిత్యానికి రమణ గోగుల స్వరాలు కూర్చారు.

తర్వాత వినండి అన్నవరం చిత్రం కోసం మనోగంగా కలిసి పాడుతున్న పాట. చంద్రబోస్ సాహిత్యానికి రమణ గోగుల స్వరాలు కూర్చారు.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్టంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్టంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్టంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగిన 8వ కలెక్టర్ల సదస్సు 2వ రోజున రెవెన్యూ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ది

0: పురపాలక విద్యుత్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, శతాబ్ద కాలం నుంచి వివాదంలో ఉన్న భూ సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామని చెప్పారు. వివిధ జిల్లాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీసర్వే ప్రక్రియ పూర్తయిన భూములకు బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రత కల్పించాలని, ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. పీఎం సేతు కార్యక్రమాన్ని విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలని తెలిపారు. విద్యుత్ రంగం, పీఎం సూర్యఘర్ పథకం సద్వినియోగం, విద్యుత్ రంగంపై ఎల్ నినో ప్రభావం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తూ,
1: యు ఆర్ అనలైజింగ్ టెంపరేచర్ అండ్ ఆల్సో యు ఆర్ అనలైజింగ్ ఇన్కమ్ అండ్ పెస్ట్ ఆల్ పారామీటర్ 3-4 పారామీటర్స్. వన్ ఈస్ ఇన్కమ్, సెకండ్ ఈస్ టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్, నెంబర్ 3 కంట్రోల్ ఆఫ్ పెస్ట్, ఫోర్త్ ఈస్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ది సాయిల్. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఫోకస్ మ్యాక్రో మైక్రో. అందులో ఎప్పుడేశాడు ఏంటి అన్ని రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి విల్ టేక్ మ్యాక్రో లెవెల్ ఈచ్ కాన్స్టిట్యూన్సీ ఈచ్ విలేజ్ ఎవ్రీథింగ్ దెన్ విల్ హ్యావ్ ఎన్ అసెస్మెంట్.
0: రాష్టంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలోని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ నిర్వహిస్తోన్న ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్పో 2026 ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో పారిశ్రామిక వృద్దిని పెంచడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0 విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పాలసీ ద్వారా 2030 నాటికి ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే వినూత్నమైన దృక్పథాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ద్వారా 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ఫైల్స్ క్లియరెన్స్ లో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ఫైళ్ల పరిష్కారంలో వరుసగా 3వసారి మొదటి స్థానంలో నిలిచి తన పనితీరును చాటుకున్నారు. అత్యంత వేగంగానే కాకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా ఫైళ్లను పరిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి ముందుకు సాగుతున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ పరిపాలనలో జాప్యాన్ని తగ్గిస్తూ నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో ఈ ఫైలింగ్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని మహిళా కళాశాలలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న ఆయన విద్యార్థినులకు విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వినాయక చవితిని మట్టి విగ్రహాలు, పర్యావరణానికి హాని చేయని వస్తువులతో జరుపుకుని నిజమైన భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వినాయక చవితి ముందు రోజు వరకు ఈ పంపిణీ నిరాటంకంగా సాగుతుందని తెలిపారు. ఇంకోవైపు ఈ మట్టి విగ్రహాల పంపిణీ కోసం స్థానిక కుమ్మరులతో మాట్లాడి ప్రత్యేకంగా చేయించామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున స్థానిక కుల వృత్తుల వారికి స్థానికంగానే మరింత ఉపాధి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తరప్రదేశ్ తీర ప్రాంతాల వద్ద ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
2: ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదు 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ వర్షాలు ఒకటి లేదు 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న 3 రోజుల

పాటు ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నదని మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఎటువంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూంలను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అల్పపీడన పరిస్థితిపై ఎప్పటికప్పుడు సందేశాలు పంపాలని అధికారులకు సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 112 1070 1800 1800 0001 అందుబాటులో ఉంచామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. నేతన్న భరోసా పథకం కింద పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించవలసిన అవసరం లేదని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బ్యాంక్ స్టేట్మెంట్కు బదులుగా మాస్టర్ వీవర్ ధృవీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందిస్తే సరిపోతుందని ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. దీనివల్ల అర్హత ఉన్న నేతన్నలు దరఖాస్తు ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయని మంత్రి తెలిపారు. వైద్య శిబిరాలతో గ్రామీణ ప్రజలకు ఆయుష్ సేవలను మరింత చేరువ చేస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా ఆయుష్ వైద్యాధికారిని డాక్టర్ టి హేమాక్షి అన్నారు. జిల్లాలోని కె వెంకటాపురం గ్రామంలో ఈరోజు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలు దీర్ఘకాలిక సమస్యలు, కాలానుగుణ రుగ్మతలను ఆమె పరీక్షించి అవసరమైన ఆయుర్వేద మందులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు, సూచనలతో ఆయుర్వేదం, హోమియో వైద్యం ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆయుష్ సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్టంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సదస్య రాష్ట్రాణాం నేతార భారత మండపమిత్యత్ర భారత నవాన్వేషణ ప్రదర్శనం ద్రష్టుం శక్నువంతి. తే సంయుక్త వృక్షరోపణం అపి కరిష్యంతి. యస్యానంతరం ప్రధానమంత్రిణా మోదీవర్యేణ గాలా డినరాఖ్యం సంయుక్త భోజం ఆయోజిష్యతే. శిఖర సమ్మేళనే ప్రధానమంత్రిణా బ్రిక్స్ నేతృభిః సహ అనేకాని ద్వైపాక్షిక సమ్మేళనాని ఆచరిష్యంతే. శ్వస్తనాదారభమాణస్య అష్టాదశే బ్రిక్స్ శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం నవదిల్ల్యాం సంపూర్ణ విశ్వస్య నైకాః నేతారః సమాగచ్చంతీతి ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఉక్తం. అద్య సామాజిక సంచారపటలే శ్రీమోదీ విశ్వాసం ప్రకటితవాన్ యత్ అస్మిన్ సమ్మేళనే వివిధ విషయేషు సకారాత్మిక అర్థపూర్ణా చర్చా భవిష్యతి. యస్య మార్గదర్శకః ఉద్దేశ్యమస్తి విశ్వస్య కళ్యాణమితి. భారత మండపమిత్యత్ర భవిష్యతి ద్విదివసాత్మకం శిఖర సమ్మేళనం. బ్రాజిల్, చీన్, మిస్ర్, ఇథియోపియా, ఇండోనేషియా, భారతం, ఇరాన్, రూస్, సౌదీ అరబ్, దక్షిణ ఆఫ్రికా, యుఏఈ ఇత్యాదీని ఏకాదశాని ప్రముఖాని ఉదయోన్ముఖాని వికాసశీలాని చ రాష్ట్రాణి ఏకత్రితాని భవంతీతి అస్మాకం సంవాదదాత ఉక్తవాన్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూసదేశస్య రాష్ట్రపతిః వ్లాదిమిర్ పుతిన్ ఇత్యేతౌ అద్య సాయం నవదిల్ల్యాః భారత మండపమిత్యత్ర ద్విపక్షీయ మంత్రణాం కృతవంతౌ. ఉభావపి నేతారౌ పరస్పర హిత సంబంధేషు విస్తరేణ విచార విమర్శం అకురుతాం. మేలనేస్మిన్ శ్రీమోదినా ప్రాచీన తమిళ దార్శనిక కవేః తిరువల్లువరస్య తిరుకురల్ ఇత్యాఖ్యస్య గ్రంథస్య రూసీ భాషానువాదః రాష్ట్రపతయే పుతిన మహోదయాయ ఉపహారత్వేన సమర్పితః. ప్రధానమంత్రి మోదీ రాష్ట్రపతిః పుతినః చ భారత మండపం ఇత్యత్ర ఆయోజితాయాం ఇనోప్రోమ్ ప్రదర్శనీం అవలోకయతాం. రాష్ట్రపతిః పుతినః బ్రిక్స్ శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం అద్య ప్రాతఃకాలే ఏవ రాష్ట్రీయ రాజధానిం ప్రాప్తవాన్. ప్రధానమంత్రి మోదీ అద్యైవ సాయంకాలే ఇరాన్ దేశస్య రాష్ట్రపతినా మసూద్ పెజేష్కియన్ ఇత్యమునా సహాపి ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. పశ్చిమ ఏషియా క్షేత్రస్య వర్తమానాం స్థితిం సంవీక్ష్య ఇయం మంత్రణా అతీవ మహత్వపూర్ణా మన్యతే. ఇతోపి స్వకీయ వ్యస్త దినచర్యాయాః అంగత్వేన ప్రధానమంత్రి మోదీ సంయుక్త రాష్ట్ర సంఘస్య మహాసచివేన అంటోనియో ఇతరష్ మహోదయేన సహాపి మేలిష్యతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాష్యతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. షడ్విశత్యధికద్విసహస్రతమస్య బ్రిక్స్ వ్యాపారమంచః అద్య నవదిల్ల్యాః భారతమండపమిత్యత్ర సమారబ్ధః. అస్మిన్ ఆయోజనే సదస్య రాష్ట్రేభ్యః సహస్రాధికాః నిగమాధికారిణః వాణిజ్య మంత్రిణః విత్తీయ నేతారః వైశ్విక నివేశకాః ఔద్యోగికాభినవ ప్రవర్తకాశ్చ ఏకత్రితాః భవంతి. అద్య ప్రాతః సంబోధయన్ విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః నిరూపితవాన్ యత్ బ్రిక్స్ సంఘటనస్య వింశతి వర్షపూర్తౌ వర్ధమానాయాః వైశ్విక అనిశ్చితతాయాః మధ్యే అధికదృఢతాయై సతతవికాసాయ సహకారాయ చ దృఢసంకల్పః ఆవశ్యకః. సహ అవోచత్ యత్ గభీరసహకారేణ దృఢతరసహభాగితయా చ సతతవికాసస్య సంవర్ధనం కామ్యం. అతఏవ సుదృఢతా ప్రత్యేకస్య రాష్ట్రస్య ఆర్థిక రణనీతేః కేంద్ర బిందుభూతా సంజాతా. అపరత్ర మంచస్య ఉద్ఘాటన సత్రం సంబోధయతా వాణిజ్యోద్యోగ మంత్రిణా పీయూష గోయలేన బ్రిక్స్ దేశేభ్యః ఆహ్వానం కృతం యత్ స్వకీయం ఆర్థిక సామర్థ్యం జనానాం కృతే ఉద్యోగావసరేషు సంపత్తౌ సమృద్ధౌ చ పరిణమయితుం తైః పరస్పరం మిలిత్వా కార్యం కరణీయం. సంయుక్త రాజ్య అమెరికాయాం సంజాతస్య భీషణస్య నవ ఏకాదశ ఇత్యాఖ్యస్య ఆతంకవాది ప్రహారస్య పంచవింశతితమే స్మృతి దివసే భారతేన ఆతంకవాద నిర్మూలనాయ స్వకీయ దృఢసంకల్పః
पुनरपि निरूपितः। प्रधानमन्त्री नरेन्द्र मोदी अवोचत् यत् यद्यपि आतंकवादस्य स्वरूपं नैरन्तर्येण परिवर्तते तथापि

0: सर्वप्रकारकस्य आतंकवादस्य विरोधं कर्तुं भारतस्य संकल्पः सर्वथा निष्कंपः दृढश्च वर्तते। एतस्य घोरप्रहारस्य पञ्चविंशतितमे वार्षिकोत्सवे अद्य सामाजिक संचारपटलीय सन्देशे श्रीमोदी निरूपितवान् यत् आतंकवादेन जगति असंख्यानां निरपराधिनां जीवनं विनाशितम्। सः प्रत्यपादयत् यत् भारतं विगत दशकेभ्यः आतंकवाद विरोधि संग्रामे अग्रिम पंक्तौ संस्थितमस्ति। प्रधानमन्त्रिणा अस्मिन् घोर प्रहारे मृतेभ्यः अश्रुपूर्णा श्रद्धाञ्जलिः समर्पितः, अथ च तेषां शोक संतप्त परिवाराणां कृते ऐक्यभावः प्रकटितः। भारतस्य ऋतु विज्ञान विभागेन अद्य छत्तीसगढ़ राज्ये, तटीय आंध्र प्रदेशे, ओडिशा राज्ये च प्रचण्डतोपि प्रचण्ड वृष्ट्यै नारंगवर्णीया संचेतना दत्तास्ति। अरुणाचल प्रदेशः, असम, मेघालय, झारखण्ड, केरलम्, माहे, मध्यप्रदेश, तेलंगाना, उत्तराखण्ड, विदर्भ, पश्चिम बंग, सिक्किम, गुजरात इत्येतेषु प्रदेशेष्वपि अग्रिमाणि दिनानि यावत् प्रचण्ड वृष्टिः भवितुम् अर्हति। एतदतिरिच्य दिल्ली नगरे आगामिनि द्वित्रि दिनानि यावत् आकाशः मेघावृतः स्थास्यति, अतिलघु वर्षापि भवितुमर्हति। कनिष्ठ एशिया चषक हॉकी क्रीडायां भारतीय कनिष्ठ पुरुषदलम् अद्य प्रथमायाम् उपान्त्य स्पर्धायां मलेशिया देशम् एकस्योत्तरे त्रिभिः अंकैः पराजित्य चीन देशस्य मोकवी नगरे अंतिम स्पर्धायां स्थानं प्राप्तवत् इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం మేం ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 6:30 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో మోకాళ్ల నొప్పులు పరిష్కార మార్గాలు ఈ అంశం గురించి డాక్టర్ మోహన్ సాయికృష్ణ గారితో పరిచయం వింటారు. అనంతరం ఫిలిం గీతాలు వినవచ్చు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక ఈ సాయంత్రం 7:15 నుండి 7:30 వరకు, తిరిగి 8:40 నుండి రాత్రి 9:00 వరకు ఫిలిం గీతాలు వినవచ్చు. ఈ సాయంత్రం 7:30 నుండి రాత్రి క్రికెట్ మ్యాచ్ పూర్తయ్యే వరకు దుబాయ్లో జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్లో భాగంగా పాకిస్తాన్ మరియు శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. సంప్రదాయ సెట్లపై మన ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. అంటే యాప్లలో వినేవాళ్ళు మన మార్కాపురం ప్రోగ్రామ్స్ మిస్ కాకుండా వినవచ్చండి. ఓన్లీ రేడియో సెట్ల మీద మాత్రమే క్రికెట్ కామెంటరీ వస్తుంది, శ్రోతలు గమనించగలరు. ఇక 7:45 నుండి 8:00 వరకు వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:00 నుండి 8:30 వరకు విద్యా ఉద్యోగ సమాచారం, ఫిలిం సాంగ్ తెలుసుకుందాం రండి, ఇవన్నీ ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో. ఈనాటి తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ నుంచి. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 శ్రీ కాకర్ల సురేంద్రబాబు బృందం వారు పాడిన కులుకు భజన గీతాలు వింటారు జానపద రంజన్లో. రాత్రి 10:30 నుండి 11:00 వరకు ఆపాత మధురాలు వినవచ్చు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో రేపు ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం వినవచ్చు. 6:05 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో విష్ణు సహస్రనామ స్తోత్రం వింటారు గానం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఏకత్వం గురించి వ్యాఖ్యానం శ్రీ రొక్కం కామేశ్వరరావు.

6:35 చేను ముచ్చట్లలో ఆరోగ్య ప్రయోజనాలిచ్చే ఆకుకూరలు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో కాలుష్యరహిత వినాయకుణ్ణి పూజిద్దాం సంభాషణ వింటారు. తర్వాత ప్రపంచ ఫస్ట్ ఎయిడ్ దినోత్సవం విశేషాలు వినవచ్చు. 7:45 మృదుమధుర గీతమంజరి భావలహరి ప్రసారమవుతుంది. రేపు ఉదయం 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ సినిమా పాటల కార్యక్రమం. ఇది శనివారం రోజు కాబట్టి మహిళా శ్రోతలకు ప్రత్యేకం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో వాయు కాలుష్యంతో నష్టాలు నివారణ చర్యలు శ్రీమతి సిహెచ్ సువర్ణకుమారి గారి ప్రసంగం. అనంతరం ధనం మూలం ఇదం జగత్ శ్రీమతి టి అన్న గారి ప్రసంగం వింటారు. ఇక రేపు ఉదయం 10:00 నుండి సాయంత్రం 4:50 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేదతీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
3: అందరికీ సామాజిక భద్రత, అటల్ పెన్షన్ యోజన మోదీ గారి సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు 7 కోట్ల కంటే ఎక్కువ లబ్ధిదారులు ఈ పథకంలో చేరారు. మీరు కూడా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వారైతే నెలవారీ అటల్ పెన్షన్ యోజనతో తప్పనిసరిగా లభించే 3 ప్రయోజనాలను పొందవచ్చు. వివరాలకు మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో సంప్రదించండి.
5: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు ఆరోగ్య సలహాలు. ఈనాటి కార్యక్రమంలో మోకాళ్ళ నొప్పులు పరిష్కార మార్గాలు గురించి డాక్టర్ మోహన్ సాయికృష్ణ గారితో పరిచయం వింటారు.
6: మన శరీరాన్ని ముందుకు నడిపించే ముఖ్యమైన భాగాల్లో మోకాళ్ళు కూడా ఒకటి. నడవడం, మెట్లు ఎక్కడం, కూర్చోవడం లేదా లేవడం, ఇలా మన రోజువారీ పనుల్లో ప్రతి కదలికలోనూ మోకాళ్ళు ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మోకాళ్ళ నొప్పులు, కీళ్లలో శబ్దాలు, వాపు, నడవడంలో ఇబ్బందులు చాలా మందిని వేధిస్తున్నాయి. ఇప్పుడు అసలు మోకాళ్ళ సమస్యలు ఎందుకు వస్తాయి? వయసు వల్ల మాత్రమేనా, లేక మన జీవన శైలి వలన, అధిక బరువు వలన, లేక ఆహారపు అలవాట్లు కూడా కారణమా? ఈ సమస్యలను ముందుగానే గుర్తించడం ఎలా? తప్పనిసరిగా ఎప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాలి? ఈ విషయాలపై మనకు అవగాహన కల్పించడానికి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ మోహన్ సాయికృష్ణ గారు మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. మన ఆకాశవాణి తరపున వారికి హృదయపూర్వక స్వాగతం. ముందుగా మోకాళ్ళ నొప్పులు సాధారణంగా కనిపించే ప్రధాన కారణాలేమిటో వారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్కారం సార్.
7: నమస్కారం అండి, నేను డాక్టర్ మోహన్ సాయికృష్ణ. నేను ఎముకలు, కీళ్లు, నరములు, వెన్నెముక ఆపరేషన్ల సర్జన్ని. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ని.
6: ఓకే సార్.
7: ముఖ్యంగా ఈ ఆకాశవాణి కేంద్రానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్గా వాళ్ళకి నేను థ్యాంక్ యూ సో మచ్ మేడం.
6: మీకు కూడా సార్. ఈ కాలంలో చాలా మంది మోకాళ్ళ నొప్పులు

0: ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. మరి ఈ మోకాలు నొప్పి రావడానికి ప్రధాన కారణాలు ఏమంటారు?
1: ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా మనం చూసేది కొంచెం 50 ఏళ్ళు పైపడిన వాళ్ళలో సర్వసాధారణంగా చూస్తుంటాము.
0: అవును.
1: అలాగే కొంతమంది తక్కువ వయసు ఉన్న వాళ్ళలో కూడా మోకాలు నొప్పులు చూస్తూ ఉంటాము. ముఖ్యంగా కారణం వచ్చేసి మోకాలు నొప్పులు రావడానికి ఓల్డ్ ఏజ్ అయితే ఒక విధంగా ఉంటుంది, యంగ్ ఏజ్ లో ఒక విధంగా ఉంటుంది. ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఏజ్ రిలేటెడ్ గా బోన్స్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడము, కండరాల స్ట్రెంగ్త్ తగ్గిపోవడము, లోపల గుజ్జు ఉంటుంది మోకాళ్ళ మధ్యలో, ఆ గుజ్జు అనేది ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఒకటి, యంగ్ ఏజ్ లో అంటే వాళ్ళకి ఏదైనా స్పోర్ట్స్ ఇంజురీస్, దెబ్బ తగలడం, మోకాళ్ళకి దెబ్బ తగిలి లోపల లిగమెంట్స్ కానీ మెనిస్కస్ అంటాం డిస్కులు ఉంటాయి, వాటి ఇంజురీ అయినప్పుడు ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోకుండా జస్ట్ ఒక రెస్ట్ ఇచ్చేసి వదిలేయడం వల్ల ఏమవుతుందంటే అవి క్రానిక్ పెయిన్ కింద మారిపోయి గుజ్జు అనేది చిన్న చిన్నగా అరిగిపోవడం మొదలవుతుంది. సో యంగ్ ఏజ్ లో ఒకలా ఉంటుంది, ఓల్డ్ ఏజ్ లో ఒక విధంగా ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కీళ్లవాతం అని ఉంటుంది. కీళ్లవాతం అని ఉన్న వాళ్ళలో యూజువల్ గా 20 ఏళ్ల నుంచే స్టార్ట్ అవుతాయి కీళ్లవాతాలు. సో వాళ్ళల్లో కూడా ఈ కీళ్లవాతం వల్ల ఏమవుతుందంటే లోపల జాయింట్ కార్టిలేజ్ ని ఈ కీళ్లవాతం అనేది తినేస్తా ఉంటుంది, వాళ్ళల్లో కూడా నొప్పులు స్టార్ట్ అవుతా ఉంటాయి.
0: ఓకే, అంటే ఇప్పుడు చిన్న వయసు పిల్లల్లో కూడా కీళ్లవాతం వల్ల నొప్పులు రావచ్చు అని అంటారు?
1: రావచ్చు. ఎప్పుడైనా సరే నొప్పులు ఎప్పుడు మనకు సిగ్నిఫికెంట్ అంటే నొప్పితో పాటు వాపులు వచ్చాయంటే అది కొంచెం సీరియస్ ఇష్యూ కింద నెక్క. అదే చిన్న వయసులో రావడానికి కారణాలు ఏదో దెబ్బలు తగలడం, స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటాయి, పిల్లల్లో దెబ్బలు తగలడం వల్ల నొప్పులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇవేమీ కాకుండా కొంచెం మోకాలు నొప్పులు అనేది వచ్చేదానికి అవకాశం రావడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా తగ్గిపోయింది. ఎక్కడ చూసినా జంక్ ఫుడ్డే ఉంటుంది, ప్యాకెట్స్ లో కుర్కురే అని, చిప్స్ అని, లేస్ అని, బేకరీ ప్రొడక్ట్స్ అని, పేస్ట్రీలు, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ ఉంటున్నాయి. సో వీటిల్లో యూజువల్ గా ఏంటంటే మన బోన్స్ కి కావాల్సిన స్ట్రెంగ్త్ అనేది దాని ద్వారా రాదు. ప్లస్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అందులో యాడ్ చేసే చాలా ప్రిజర్వేటివ్స్ కానీ, ఎమల్సిఫైర్స్ అని చాలా కెమికల్స్ యాడ్ చేస్తూ ఉంటారు అందులో ఎక్కువ స్టోరేజ్ ఉండడం కోసం ప్యాకెట్ ఫుడ్. ఈ ప్యాకెట్ ఫుడ్స్ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయడమే మంచిది, అది స్లో పాయిజనింగ్ లాగా వర్క్ అవి బోన్ ని వీక్ చేస్తా ఉంటాయి అవి. సో యూజువల్ గా పెయిన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది పిల్లల్లో.
0: అలాగే సార్, ఇప్పుడు అధిక బరువు మోకాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు?
1: ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా మెయిన్ ఫ్యాక్టర్ ఓవర్ వెయిట్ అండి. యూజువల్ గా మనం నడిచినప్పుడు ఒక కాలు మీద నిలబడినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 60 కేజీలు ఉంటామనుకోండి, 60 కేజీల బరువు మనం ఒక కాలు మీద నిలబడ్డప్పుడు మన మోకాల మీద ఎంత బరువు అవుతుందంటే దానికి 4 టైమ్స్ బరువు పడుతుంది. అంటే ఇప్పుడు 60 కేజీల బరువు ఉన్న మనము ఒక కాలు మీదే నిలబడ్డప్పుడు, అంటే నడిచేటప్పుడు ఒక కాలుని పైకి లేపి ఒక కాలుని నేల మీద కానిస్తాం కాబట్టి ఒక కాలు గుండా వెయిట్ ట్రాన్స్ఫర్ అనేది 4 టైమ్స్ ఆఫ్ అవర్ బాడీ వెయిట్ కి వెళ్తుంది. సో 6 x 4 ఆల్మోస్ట్ 240-250 కేజీస్ ఆఫ్ వెయిట్ ఒక్క మోకాలు మీదే పడుతుంది. సో అరుగుదల అనేది రావడానికి ఓవర్ వెయిట్ కూడా చాలా ముఖ్య కారణం.
0: ఓకే, ఇప్పుడు అలా నొప్పి వస్తున్నప్పుడు మోకాల్లో కొంతమందికి ఒక శబ్దం వస్తుంటుంది, కట్ కట్ అనే శబ్దం వస్తూ ఉంటుంది, అలా రావడం ఒక సాధారణమేనంటారా లేదా మోకాళ్ళ అరుగుదల కిందకి వస్తుందంటారా?
1: అంటే చాలా మందికి సౌండ్ వస్తుంటుందండి, మనం ఫింగర్స్ కూడా ఇట్లా బెండ్ చేసి నొక్కినప్పుడు టక్ టక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఆ సౌండ్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన జాయింట్ లో ఫ్లూయిడ్ ఉంటుంది, వాటర్ లాగా ఉంటుంది, అందులో కొంచెం నైట్రోజన్ బబుల్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల సర్వసాధారణంగానే జాయింట్లలో మనం నొక్కినప్పుడు పెయిన్ ఏం లేకుండా ఇట్లా టక్ టక్ అనే సౌండ్ వచ్చినా దాని గురించి ఎక్కువ భయపడక్కర్లేదు, వరి అవనక్కర్లేదు. ఎప్పుడు భయపడాలి అంటే కొంచెం ఏజ్ రిలేటెడ్ గా పెద్దగా అరిపోయినప్పుడు 50-45 ఇయర్స్ దాటిన తర్వాత మోకాలు మడిచి చాపినప్పుడు కటకటకట అని సౌండ్ వస్తూ ఉంటుంది, అది ముఖ్యమైన ఫ్యాక్టర్ అండి. అది నొప్పితో పాటు ఉన్నప్పుడు ఆ టక్ టక్ టక్ సౌండ్ వస్తుంది, నొప్పితో ఉన్నప్పుడు మాత్రం అది సిగ్నిఫికెంట్ ముఖ్యమైన కారణమే. దాన్ని కొంచెం మనం ఎక్స్రేస్ గానీ ఇట్లాంటివి తీసుకుని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది.
0: ఓకే అండి. మరి మోకాలు నొప్పి ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలంటారా లేక వ్యాయామం చేయొచ్చు అంటారా?
1: ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ మేడం. ఈ చాలా మంది సమస్యతో వస్తూ ఉంటారు నా దగ్గరికి. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు, మోకాళ్ళు అరిగినప్పుడు, అంటే స్టేజెస్ ఉంటాయి అరగడంలో, గ్రేడ్ 1, 2, 3, 4 అంటే ఇంక మొత్తం అరిగిపోవడమే. ఈ మోకాళ్ళ అరుగుదల స్టేజ్ లో ఏదైనా స్టేజ్ లో ఉన్నప్పుడు
0: మన శరీరాన్ని ముందుకు నడిపించే,
1: అంటే ఇప్పుడు 60 కేజీల బరువు ఉన్న మనము ఒక కాలు మీదే నిలబడ్డప్పుడు, అంటే నడిచేటప్పుడు ఒక కాలుని పైకి లేపి ఒక కాలుని నేల మీద కానిస్తాం కాబట్టి ఒక కాలు గుండా వెయిట్ ట్రాన్స్ఫర్ అనేది 4 టైమ్స్ ఆఫ్ అవర్ బాడీ వెయిట్ కి వెళ్తుంది. సో 6 x 4 ఆల్మోస్ట్ 240-250 కేజీస్ ఆఫ్ వెయిట్ ఒక్క మోకాలు మీదే పడుతుంది. సో అరుగుదల అనేది రావడానికి

0: ఓవర్ వెయిట్ కూడా చాలా చాలా ముఖ్య కారణం.
1: ఓకే, ఇప్పుడు అలా నొప్పి వస్తున్నప్పుడు మోకాల్లో కొంతమందికి ఒక శబ్దం వస్తుంటుంది, కట్ కట్ అనే శబ్దం వస్తూ ఉంటుంది, అలా రావడం ఒక సాధారణమేనంటారా లేదా మోకాళ్ళ అరుగుదల కిందకి వస్తుందంటారా?
0: అంటే చాలా మందికి సౌండ్ వస్తుంటుందండి, మనము ఫింగర్స్ కూడా ఇట్లా బెండ్ చేసి నొక్కినప్పుడు టక్ టక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఆ సౌండ్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన జాయింట్లో ఫ్లూయిడ్ ఉంటుంది, వాటర్ లాగా ఉంటుంది, అందులో కొంచెం నైట్రోజన్ బబుల్స్ ఉంటాయన్నమాట. దానివల్ల సర్వసాధారణంగానే జాయింట్లలో మనం నొక్కినప్పుడు పెయిన్ ఏం లేకుండా ఇట్లా టక్ టక్ అనే సౌండ్ వచ్చినా దాని గురించి ఎక్కువ భయపడక్కర్లేదు, వరి అవనక్కర్లేదు. ఎప్పుడు భయపడాలి అంటే కొంచెం ఏజ్ రిలేటెడ్ గా పెద్దగా అరిపోయినప్పుడు 50-45 ఇయర్స్ దాటిన తర్వాత మోకాలు మడిచి చాపినప్పుడు కటకటకట అని సౌండ్ వస్తూ ఉంటుంది, అది ముఖ్యమైన ఫ్యాక్టర్ అండి. అది నొప్పితో పాటు ఉన్నప్పుడు ఆ టక్ టక్ టక్ సౌండ్ వస్తుంది, నొప్పితో ఉన్నప్పుడు మాత్రం అది సిగ్నిఫికెంట్, ముఖ్యమైన కారణమే. దాన్ని కొంచెం మనం ఎక్స్రేస్ గానీ ఇట్లాంటివి తీసుకుని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది.
1: ఓకే అండి, మరి మోకాలు నొప్పి ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలంటారా లేక వ్యాయామం చేయొచ్చంటారా?
0: ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ మేడం, ఈ చాలా మంది సమస్యతో వస్తూ ఉంటారు నా దగ్గరికి. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు, మోకాళ్ళు అరిగినప్పుడు, అంటే స్టేజెస్ ఉంటాయి అరగడంలో, గ్రేడ్ 1, 2, 3, 4 అంటే ఇంక మొత్తం అరిగిపోవడమే. ఈ మోకాళ్ళ అరుగుదల స్టేజ్లో, ఏదైనా స్టేజ్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు అందరు ఏమంటారంటే నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్, కానీ నేను చాలా దూరం నడుస్తున్నాను, రోజు మార్నింగ్ వ్యాయామం చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, 2 కిలోమీటర్లు నడుస్తాను నేను అంటారు. కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వీలైనంత వరకు నడవకపోవడమే మంచిది. కానీ చాలా మంది నడవకపోతే ఎలా సార్ మాకు షుగర్ ఉంది, అది ఎలా కంట్రోల్ అవుద్ది అని కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులు అరుగుదల ఉన్న వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ వచ్చేసి సైక్లింగ్ తొక్కడం అండి, వీలైనంత వరకు సైక్లింగ్ తొక్కుతూ ఉండాలి. ఇంకొకటి క్వాడ్రసెప్స్, అంటే మన మోకాళ్ళ పైన ఉండే కండ, పెద్ద కండని క్వాడ్రసెప్స్ మజిల్ అంటాము, ఆ కండను స్ట్రెంగ్తెన్ చేసే ఎక్సర్సైజ్లు ఉంటాయండి, కూర్చొని చేసేవి ఉంటాయి, పడుకుని చేసేవి ఉంటాయి, సింపుల్ ఎక్సర్సైజ్. అవి చేయడం వల్ల సైక్లింగ్ ఒకటి, ఈ క్వాడ్రసెప్స్ స్ట్రెంగ్తెన్ చేసే ఎక్సర్సైజ్ ఒకటి, స్విమ్మింగ్ అండి ఎక్సర్సైజ్, బెస్ట్ ఎక్సర్సైజ్ మోకాలు అరిగిపోయిన వాళ్ళకి సైక్లింగ్ బెస్ట్ ఎక్సర్సైజ్, స్విమ్మింగ్, ఈ క్వాడ్రసెప్స్ స్ట్రెంగ్తెనింగ్ ఎక్సర్సైజ్, మోకాళ్ళ దగ్గర కూర్చుని గానీ పడుకుని గానీ చేసే ఎక్సర్సైజ్లు ఉంటాయి, అవి చేసుకోవడం మంచిదండి. ఎంత ఎక్కువ నడిస్తే మోకాళ్ళ మీద అంత ఎక్కువ బరువు ట్రాన్స్ఫర్ అవుతుంది, సో నొప్పి వచ్చేదానికి అంత ఎక్కువగా ఉంటుంది. సో వీలైనంత వరకు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ తగ్గించుకుని ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూసుకోవడం మంచిదండి, సైక్లింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ ఎప్పటికైనా.
1: సో ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు వాకింగ్ అనేది తగ్గించుకోవాలి, ఎదర్ వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్ అయినా సరే సైక్లింగ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అంటారు.
0: సైక్లింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏంటంటే బాచిపట్లు వేసుకుని కూర్చోవడం చేయకూడదు, మెట్లెక్కి దిగేది చేయకూడదు. ఇంకా బాత్రూమ్ అనేది ముఖ్యంగా పైన కూర్చునేది వెస్టర్న్ టైప్ ఉంటుంది, కోమెడ్ పైకి కూర్చునేది ఉంటుంది. సో వీలైనంత వరకు ఇవన్నీ మార్పించుకుంటే యాక్టివిటీ మాడిఫికేషన్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్లనే ఈ మోకాళ్ళ నొప్పులు అనేది చాలా వరకు తగ్గుతాయి.
1: ఓకే, అలాగే డాక్టర్ గారు, మోకాళ్ళ సమస్యలను మొదట్లోనే గుర్తించడానికి కనిపించే లక్షణాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: మొదట్లోనే గుర్తించాలి అంటే వాళ్ళకి ఫస్ట్ వచ్చే సింప్టమ్ ఏంటంటే పెయిన్ అండి. సో ఇంతకుముందు బాగానే నడిచేవాళ్ళు, ఇప్పుడు కొంచెం దూరం నడిచినా నొప్పులు వస్తున్నాయి, 200-300 మీటర్లకే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కాళ్ళ మోకాళ్ళలో లైట్ గా వాపులు వస్తున్నాయి, చిన్న చిన్నగా వాపులు స్టార్ట్ అవుతున్నాయి, అంటే అది మోకాళ్ళ అరుగుదల అనేది స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది అని మనం అనుకుని బేసిక్ అనేది మనకి ఎక్స్రే మోకాళ్ళకి ఎక్స్రే తీపించుకుని, అంటే ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఎక్స్రేస్ లో కూడా పేషెంట్ ని పడుకోబెట్టి తీస్తారు ఎక్స్రే, పేషెంట్ ని పడుకోబెట్టి ఎక్స్రే తీయడం వల్ల జాయింట్ స్పేస్ అనేది మనకి క్లియర్ పిక్చర్ రాదు, క్లియర్ ఐడియా రాదు. సో ఎప్పుడైనా సరే కొంచెం నిలబెట్టి స్టాండింగ్ ఎక్స్రే అంటాం, స్టాండింగ్ ఎక్స్రే తీపిస్తే ఆ జాయింట్ స్పేస్ అనేది ఎంత తగ్గిపోయింది అనేది మనకు అర్థమవుతుంది.
1: అంటే ఎక్స్రేలో తెలిసిపోతుంది అంటారా?
0: ఎక్స్రేలో తెలిసిపోతుంది మేడం, ఇన్వెస్టిగేషన్ మోకాళ్ళ అరుగుదలకి ఎక్స్రేనే.
1: ఓకే,
0: తక్కువ కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ అవి తీపించుకోవాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది.
1: స్టార్టింగ్ లో వాళ్ళకి నొప్పులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఎక్స్రే ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటారు. ఓకే, ఇప్పుడు చాలా మంది మోకాళ్ళ నొప్పులు రాగానే ఇంట్లోనే కొన్ని నూనెలు రాయడము, వేడి కాపడం వంటివి చేస్తూ ఉంటారు, మరి అది ఎంతవరకు ఉపయోగం అంటారు?
0: ఈ వేడి కాపడం అవి టెంపరీ రిలీఫ్ అండి, మెయిన్ గా లోపల జాయింట్ లో గుజ్జు ఉంటుంది, కార్టిలేజ్ అంటాం, కార్టిలేజ్ అరిగిపోయిన దాన్ని బట్టి, ఎముక అరిగిపోయిన దాన్ని బట్టి మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ అరిగిపోయిన దాన్ని బట్టి ఆ పెయిన్ తో పాటుగా లోపల అందరికీ సైనోవియల్ ఫ్లూయిడ్, అంటే కొంచెం లిక్విడ్ ఉంటుంది, మన కొబ్బరి నూనె లాగా ఉంటుంది జాయింట్ లో లూబ్రికేషన్ పర్పస్ కోసం అని చెప్పేసి సైనోవియల్ ఫ్లూయిడ్. సో ఈ మోకాళ్ళ నొప్పులు అరిగిపోయిన వాళ్ళకి ఏంటంటే లోపల నీరు అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుద్ది, నీరు ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఏంటంటే వాపు వస్తుంది.

0: సో వాపు వచ్చినప్పుడు యూజువల్గా ఐస్ పెట్టడం మంచి హ్యాబిట్ అండి. నొప్పి వచ్చినప్పుడు ఐస్ పెడుతూ ఉండడం రెగ్యులర్గా, ఉదయం ఈవినింగ్ ఐస్ పెట్టాలి. ఈ వీలైనంత వరకు ఈ మసాజులు అనేవి అవాయిడ్ చేయాలండి. ఆయింట్మెంట్ పూసి బాగా, ఆయింట్మెంట్ పూయడం పర్వాలేదు, పైపైన పూయొచ్చు, కానీ మసాజెస్ అనేవి చేయకూడదు. మసాజ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా వాపు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఒకటి, వాపు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఐస్ పెట్టాలి, వీలైనంత వరకు ఐస్ పెట్టుకోవడము. కొంతమందికి మూమెంట్ ఫ్రీ అవ్వడం కోసం అప్పుడప్పుడు వాపు లేనప్పుడు వ్యాక్స్ థెరపీ అంటే ఫిజియోథెరపీ సెంటర్స్ లో వ్యాక్స్ థెరపీ అని కూడా ఉంటుందండి, కొంచెం వేడి పెట్టడం. వ్యాక్స్ థెరపీ అంటే ఏం లేదు, వేడి పెడతా ఉంటాము. వేడి అద్దుతా ఉంటే ఏంటంటే కొంచెం లూబ్రికేషన్ పెరిగి మూమెంట్ ఫ్రీ అవుద్ది. కానీ వీలైనంత వరకు వాపు అరిగినప్పుడు ఐస్ పెట్టుకుంటా ఉండి పైపైన ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. మసాజెస్ అయితే చెయ్యొద్దు.
1: ఇప్పుడు చెప్పారు కదా సార్ ఐస్ ప్యాక్ పెట్టమన్నారు, అలాగే హార్ట్ ప్యాక్ కూడా ఫిజియోథెరపీ దాంట్లో పెట్టించుకోమన్నారు, మరి వీటి రెండింటికి ఏమైనా తేడాలు ఉంటాయా?
0: 100% ఉంటాయండి. యూజువల్ గా ఏదైనా వాపు వచ్చినప్పుడు ఐస్ పెడితే ఏమవుతుందంటే లోపల ఉండే బ్లడ్ సప్లైయర్స్ అవన్నీ కన్స్ట్రిక్షన్ అయ్యి ఆ వాపు అనేది తగ్గుతుంది. సో వేడి పెట్టినప్పుడు ఇంకా వాపు అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడెప్పుడు హార్ట్ పెడతామంటే ఏదైనా ఇప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు మనకి ఐస్ పెడతాం, ఎందుకంటే వాపు ఇమీడియట్ గా తగ్గిస్తుంది ఐస్. ఎప్పుడు వేడి పెట్టాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చేతికి ఆపరేషన్ చేసాము, రిస్ట్ దగ్గర ఫ్రాక్చర్ ఉంది, ప్లేట్ పెట్టారు, ఆపరేషన్ చేసాము, ఒక మనం ఏంటంటే యూజువల్ గా ఒక 2-3 వీక్స్ సిమెంట్ పట్టి కడతాం. సిమెంట్ పట్టి తగ్గగానే వాళ్ళకి రిస్ట్ మొత్తం ఫింగర్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి, టైట్ అయిపోతాయి అన్నమాట. అలాంటి వాళ్ళకు వేడి పెడితే ఏమవుతుందంటే లోపల లూబ్రికేషన్ అది బాగా నడిచి మూమెంట్ అనేది ఫ్రీ అవుద్ది. సో మూమెంట్ అనేది ఫ్రీ అవ్వడం కోసం వేడి కాపడం పెడతాం. ఎక్యూట్ అంటే ఇమ్మీడియట్ గా దెబ్బ తగిలినప్పుడు, వాపు వచ్చినప్పుడు వాపు తగ్గించడం కోసం ఐస్ పెడతాం. వాపు తగ్గితే ఆటోమేటిక్ గా పెయిన్ కూడా తగ్గుతుంది.
1: మరి ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది కూడా ఈ మోకాళ్ళ నొప్పులతోటి బాధపడుతూ ఉన్నారు సార్, అంటే ఆహారంలో ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా?
0: 100% అండి. ఆరోగ్యం మంచిగా ఉండాలి అంటే డెఫినెట్ గా మనం తీసుకునే ఆహారం, తాగే నీరు పర్ఫెక్ట్ గా క్లియర్ గా ఉంటేనే అది మన హెల్త్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో ఈ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హాస్పిటల్స్ లో కూడా పేరెంట్స్ వాళ్ళు పిల్లల్ని ఏడిపించకుండా ఉండడం కోసమని చిప్స్ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ తెస్తారండి. అవి చాలా చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి పిల్లల ఆరోగ్యం మీద. అంటే యూజువల్ గా ఈ జంక్ ఫుడ్, అంటే ఏదైనా సరే ప్యాకెట్స్ లో దొరికేది తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా వాళ్ళ హెల్త్ కి కావాల్సిన సఫిషియంట్ న్యూట్రియంట్స్ అనేది దాని ద్వారా రాదండి. ఇంకా అదేంటంటే ఆ జంక్ ఫుడ్ ఏదైతే ఉందో అది యూజువల్ గా స్లో పాయిజనింగ్ లాగానే పనిచేస్తుంది. సో అందులో వాడే కెమికల్స్ గానీ, ప్రిజర్వేటివ్స్ గానీ, మైదా, ఇంకా రిఫైన్డ్ పామ్ ఆయిల్, ఇంకా పంచదార, షుగర్, ఇవన్నీ మన హెల్త్ ని ఇంపాక్ట్ చేసేవే. ముఖ్యంగా మన హెల్త్ తో పాటు థైరాయిడ్ ని ఎఫెక్ట్ చేస్తాయండి ఇవన్నీ. సో ఇప్పుడు చాలా మంది పిల్లల్లో ఎర్లీ ఏజ్ లోనే థైరాయిడ్ చూస్తున్నాము. వాళ్ళు తినే ఫుడ్ ఒక మెయిన్ ఫ్యాక్టర్ అండి. అలాంటి ఫుడ్, ఇంకొకటి ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను, కూల్ డ్రింక్స్ అండి. విపరీతంగా తాగుతున్నారండి. కూల్ డ్రింక్స్ లో ఉండేది అన్ని కెమికల్స్ విత్ షుగర్, అదొకటి చాలండి. మనకి ఎర్లీ ఏజ్ లో కంట్రీ భారతదేశం అనేది షుగర్ క్యాపిటల్ అయిపోయింది, డయాబెటీస్ కి క్యాపిటల్ అయిపోయింది. రీజన్ ఏంటంటే ఈ జంక్ ఫుడ్, ఈ కూల్ డ్రింక్స్, ఇంకోటి ముఖ్యంగా స్ట్రెస్, అది పక్కన పెట్టేస్తే ఫుడ్ విషయాల్లో మాత్రం ఈ బేకరీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, ఇవన్నీ చాలా బ్యాడ్ సైన్స్ చూపిస్తున్నాయి పిల్లల మీద. సో వీలైనంత వరకు పిల్లలకి ఇవి అందించకపోవడమే మంచిది. ఇంకా తినవలసింది నువ్వులు ఉండలు, అంటే నువ్వుల్లో కాల్షియం బాగా ఉంటది, అది బాగా పెట్టచ్చు పిల్లలకి, మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా మన పాతకాలంలో వాడే ట్రెడిషనల్ అరిసెలు అవన్నీ హెల్దీ ఫుడ్డే తినొచ్చు. దాంతోపాటు పప్పు ముద్దలు, పప్పు ముద్దల్లో ప్రోటీన్ ఉంటుంది, బెల్లం ఉంటుంది, మనకు కావాల్సిన ఐరన్ కూడా దొరుకుతుంది. ఇంకా మన కూరల్లో మనం యూజువల్ గా చేసేది ఏంటంటే అన్నం చాలా ఎక్కువ తింటామండి, 3 పాటలు అన్నం తింటాం, 1 పాట కర్రీ తింటాం. సో ఇప్పుడు అన్నంలో బియ్యంలో క్వాలిటీ అనేది తగ్గిపోతుందండి, పోషకాహారం ఉండట్లేదు బియ్యంలో. సో వీలైనంత వరకు బియ్యం తగ్గించుకొని, రైస్ తగ్గించుకొని, ఈ కొరలు, తృణధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, సొద్దలు, ఇవన్నీ వీటి వైపు మారడం చాలా మంచిదండి. బయట తిరిగే ఫుడ్ ని వీలైనంత వరకు తగ్గించుకుంటే, కూరలు ఎక్కువ తినండి, అన్నం క్వాంటిటీ తగ్గించుకోండి, కూరలు ఎక్కువ తినాలి, నాన్ వెజ్ తినొచ్చు. నాన్ వెజ్ లో కూడా చాలా ముఖ్యంగా నాన్ వెజ్ లో B12 విటమిన్లు ఉంటాయి, అవి తినాలి. డైలీ ఎగ్ తినొచ్చు. ఇంకా కూరల్లో కరివేపాకు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి, ఆకుకూరలు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి, మునక్కాయలు, మునగాకు, ఇవి చాలా హెల్త్ కి ఇంప్రూవ్ చేస్తాయండి. పాలు, పాల ప్రొడక్ట్స్, ఇవన్నీ, పెరుగు, మజ్జిగ, మన ఇంట్లోనే ఇవన్నీ తయారు చేసుకుంటాం కాబట్టి మన ఇంట్లోనే ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అండి. బయట దొరికే ఫుడ్, ముఖ్యంగా జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేస్తే మంచిది.
1: ఇప్పుడు కొంతమందికి ఉదయం నిద్ర లేచిన వెంటనే మోకాళ్ళు బిగుసిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటాయి, అది దేనికి సంకేతం అంటారు?
0: ఇప్పుడు చాలా మందికి మోకాళ్ళు

0: ఒకటే బిగుసుకుపోవడం కాదు మేడం, యూజువల్గా చేతి వేళ్ళు కూడా బిగుసుకుపోయి జాయింట్లు బిగుసుకుపోయి ఉంటాయి, దాన్ని స్టిఫ్నెస్ అంటాము. అది యూజువల్గా ఏంటంటే ఈ కీళ్ళవాతం అంటాం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే నిద్ర లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. సో చేతులు మోకాళ్ళు ఇవన్నీ బిగుసుకుపోతాయి, టైట్గా ఉండిపోతాయి. సో డే పాస్ అయ్యే కొద్ది కొంచెం గంట 2 అవర్స్ 3 అవర్స్ మనం పనిచేసే కొద్ది మధ్యాహ్నం కల్లా రిలీవ్ అయిపోతూ ఉంటాయి. ఈ నొప్పులు విత్ స్వెల్లింగ్స్ వాపు ఉన్నప్పుడు మాత్రం అది కీళ్ళవాతం కింద మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం, చాలా మందికి రెగ్యులర్గా చూసేది విటమిన్ D3, విటమిన్ B12, మిథైల్ కోబాలమిన్, విటమిన్ డి. అందరిలో నేను ఆల్మోస్ట్ చెక్ చేసిన వాటిలో 100లో 99 మందికి వీటి డెఫిషియన్సీ ఉంటుంది. సో వాటి వల్ల కూడా మనకి ఎర్లీ మార్నింగ్ నీరసంగా అనిపించడము, బిగుసుకుపోయినట్టు అనిపించడము, నిద్ర లేచిన తర్వాత కూడా టైర్డ్గా అనిపించడం, అలసిపోయినట్టు అనిపించడము, యాక్టివ్గా లేకపోవడం బ్రెయిన్, ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది మన బ్లడ్ లెవెల్స్లో.
1: ఓకే, చలికాలంలో మోకాలు నొప్పులు ఎక్కువగా ఉంటాయనిపిస్తుంటాయి కొంతమందికి, ఎందుకంటారు?
0: అవునండి, చలికాలంలో మోకాలు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా అంటే ఏసీలో బాగా చలిలో పడుకున్నా సరే మనకు వ్యాసో కన్స్ట్రిక్షన్ అంటాం, బ్లడ్ సప్లై అనేది మనకి కొంచెం రిలేటివ్గా తగ్గడం వల్ల, సర్క్యులేషన్ అనేది క్లియర్గా ఉండకపోవడం వల్ల జాయింట్లలో కొంచెం స్టిఫ్నెస్ పెయిన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చలికాలాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది.
1: అదే, మరి మోకాలు నొప్పులు తగ్గించుకోవడానికి కేవలం కాల్షియం మాత్రలు తీసుకోవడమే సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా మెడిసిన్ కూడా తీసుకోవాలంటారా?
0: మోకాళ్ళ నొప్పులు యూజువల్గా మజిల్ రిలేటెడ్, బోన్ రిలేటెడ్, స్ట్రెంగ్తెనింగ్కి కాల్షియము, విటమిన్ D3, విటమిన్ B12, మెగ్నీషియము, జింక్, విటమిన్ సి ఇవి సరిపోతాయండి. కాల్షియంతో పాటు విటమిన్ D3 కూడా కంపల్సరీ వేసుకోవాలి. విటమిన్ D3 లేకుండా ఉట్టి కాల్షియం వేసుకున్నా అది అంత మన బోన్లోకి అబ్జార్ప్షన్ కాదు. మనం తిన్న విటమిన్ D3 మన పేగులలో నుంచి రక్తంలోకి అబ్జార్బ్ కావాలన్నా విటమిన్ D3 కంపల్సరీగా కావాలి. కిడ్నీ సమస్యలో ఉన్న వాళ్ళకి విటమిన్ D3 ప్రొడక్షన్ చాలా చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళలో కూడా ఇట్లా నొప్పులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ సప్లిమెంట్స్ కూడా తీసుకోవడం మంచిది. ఇంకొక ముఖ్య విషయం కార్టిలేజ్, ఒకవేళ గనక కార్టిలేజ్ డ్యామేజ్ అయింది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది కార్టిలేజ్ ప్రొడక్షన్కి పెద్ద పెద్ద డబ్బాలతో టాబ్లెట్స్ వాడుతూ ఉంటారండి, హైలూరినిక్ యాసిడ్ టాబ్లెట్స్, కాండ్రైటిన్ సల్ఫేట్స్ అని ఇవి వాడుతూ ఉంటారు. అవి కూడా కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి అవి కంపల్సరీ వాడితే స్టార్టింగ్ స్టేజ్ నుంచి వాడడం విత్ చిన్న చిన్న క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని నేనైతే ఇంతకుముందు చెప్పాను, ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ సఫిషియంట్ విటమిన్ డి 3 లెవెల్స్ మన బ్లడ్ లో ఉంచుకుంటూ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటే మాక్సిమం మన మోకాళ్ళ నొప్పులు అనేది స్టేజ్ అనేది ముందుకు వెళ్లకుండా మనకు రిలీఫ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
1: ఓకే, అంటే మోకాలు సమస్యను ముదరకుండా ముందుగానే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు.
0: ఎగ్జాక్ట్లీ అండి.
1: ఓకే, ఇప్పుడు చాలా మంది మోకాళ్ళ నొప్పి వయసులో ఒక భాగమే అని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, వారికి మీరు ఏం చెప్తుంటారు?
0: ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు చాలా చాలా కామన్ అయిపోయాయండి. మెయిన్గా ఇంతకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కారణాలు అవి, వాటితో పాటు ఫుడ్ విషయం గురించి మనం ఇప్పుడు కేర్ తీసుకుంటాం కానీ మనం తాగే వాటర్ గురించి ఎవరు కేర్ తీసుకోవట్లేదు. మనం తాగే వాటర్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇంతకుముందు మన మార్కాపురం ఏరియా అంతా ఫ్లోరైడ్ వాటర్, ఉప్పు నీళ్ళ వాటర్. సో అవి తాగడం వల్ల చాలా మంది అంటే టీడీఎస్ అని ఉంటుందండి, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అని. టీడీఎస్ లెవెల్స్ అంటే మనం తాగే నీళ్ళలో ఉప్పు శాతం ఎంత ఉందని చూసుకునే ఒక చిన్న పెన్ లాంటి మెషిన్ ఉంటుంది. సో అది యూజువల్గా మనకి కొన్ని కొన్ని ఏరియాస్లో మన మార్కాపురం అటు సైడ్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది, 1500 2000 ఉంటుంది టీడీఎస్ లెవెల్స్. అవన్నీ ఏంటంటే విపరీతమైన ఉప్పు ఉంటుంది వాళ్ళు. ఆ నీళ్లు తాగడం వల్ల ఏమవుతుందంటే మన కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయండి, ఎందుకంటే మనం ఫిల్టర్ చేసేది మన కిడ్నీ కాబట్టి టోటల్ సాల్ట్ అంతా వెళ్లి కిడ్నీలో డిపాజిట్ అయిపోయి కిడ్నీ రాళ్ళలు తయారయ్యి కిడ్నీ ఫంక్షన్ ని డామేజ్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్ కి దారి తీయడం వల్ల చాలా మంది డయాలసిస్ చేసుకోవాల్సిన సమస్యలు వస్తున్నాయి. ఎముకలు అవి కూడా డామేజ్ అవుతున్నాయి ఈ సాల్ట్ వాటర్ వల్ల. సాల్ట్ వాటర్ అంటే ఎముకలో ఎప్పుడైనా సరే ఎముకల్లోకి వచ్చే సాల్ట్, ఎముకల్లోంచి వెళ్లే సాల్ట్ బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు మాత్రమే మన బోన్స్ అనేవి క్వాలిటీ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఫ్లోరైడ్ నీళ్లు ఈ సాల్ట్ వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఈ బోన్స్ లో డిపాజిట్ అయ్యే సాల్ట్ ఎక్కువ అయిపోవడం వల్ల, దాని నుంచి బయటకు వచ్చే సాల్ట్ తగ్గిపోవడం వల్ల బోన్స్ అనేవి బ్రిటిల్ గా ఎండు కర్రపుల్లలాగా అయిపోయి నొప్పులు రావడము, తొందరగా ఇరిగిపోవడము జరుగుతూ ఉంటాయండి, ఎముకలు ఫ్రాక్చర్ అవడం జరుగుతూ ఉంటది. అలా అని ఇప్పుడు తర్వాత ఏం చేస్తున్నారంటే జనాలందరూ ఫిల్టర్ నీళ్లు తాగడం మొదలుపెట్టారు. ఫిల్టర్ నీళ్లు తాగొచ్చు మంచిదే, కానీ ఎప్పటి వరకు అంటే దాంట్లో మినిమం మనకు కావాల్సిన సాల్ట్ అనేది మినిమం మన బోన్స్ కి బోన్ మినరల్ డెన్సిటీ అంటాం BMD. ఈ బోన్ మినరల్ డెన్సిటీ అనేది మనకి కరెక్ట్ గా ఉన్నప్పుడే మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి. BMD మెయింటైన్ అవ్వాలంటే ముఖ్యంగా మన తాగే నీళ్లలో మినిమం మన బాడీకి సరిపోయేంత సాల్ట్ అనేది ఉండాలి. సో యూజువల్ గా ఇప్పుడు మనకి వచ్చే సాగర నీళ్లలో 300 to 400 ఉంటుందండి టీడీఎస్ లెవెల్స్. ఇంతకు ముందు బావుల్లో మన పూర్వం మన పేరెంట్స్ వాళ్ళ జేజీ జయజన.

0: నా తాత వాళ్ళ బావు మంచినీళ్ళ బావుల్లో సఫిషియంట్ సాల్ట్ ఉండడం వల్ల చాలా వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు. 100 ఏళ్ళు 103 ఏళ్లకైనా నొప్పులు లేకుండా తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకు కొంతమంది కంప్లీట్ గా ఫిల్టర్ వాటర్ అని చెప్పేసి మినిమం మనకేంటంటే 150 అన్న టీడీఎస్ ఉంటే తాగడానికి మనకు బోన్స్ అనేవి స్ట్రెంగ్త్ ఉంటుంది. మన బోన్స్ లో బిఎండి మెయింటైన్ అవుద్ది, బోన్ మినరల్ డెన్సిటీ అనేది మెయింటైన్ అవుద్ది. ఇప్పుడు మనం తాగే నీళ్ళల్లో బయట ఫిల్టర్ నీళ్ళల్లో ఎంత ఉంటుందని మహా అయితే 10, 16, 17, 30 అలా ఉంటుంది. సో ఆ మినరల్స్ అనేవి మన బోన్స్ కి కావాల్సినవి మనం తాగే నీళ్ళ ద్వారా ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల కూడా ఇప్పుడు మనకు కొంచెం దూరం నడిచిన ఒళ్ళు నొప్పులు రావడము, కీళ్ళ నొప్పులు రావడము, జాయింట్ నొప్పులు రావడము ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందికి మెమరీ తగ్గిపోవడము, ఇంకా కొంతమందికి జుట్టు తెల్లబడ్డము, జుట్టు ఊడిపోవడము ఇలాంటి సమస్యలు, అంటే మనకు కావాల్సిన మినరల్స్ ని మనం నీళ్ళ ద్వారా తీసుకోవట్లేదు, దానివల్ల కూడా మనకు సమస్యలు వస్తాయి.
1: మరి డాక్టర్ గారు, ఈ మోకాళ్ళకు సంబంధించిన సమస్యల్లో ఫిజియోథెరపీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు?
0: ఫిజియోథెరపీ అంటే ముఖ్యంగా ఎక్సర్సైజ్, మన ఇంటి దగ్గరే కూర్చొని చేసుకునే ఎక్సర్సైజ్ వల్లనే చాలా వరకు రిజల్ట్ వస్తుందండి. నేను చెప్పినట్టు క్వాడ్రిసెప్స్ అయితే ఒక కంఫర్టబుల్ వాళ్ళ దగ్గరలో ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఇట్లా ఎక్సర్సైజ్ గురించి చెప్తారు. సో అవి మన ఇంటి దగ్గరే ఉండి చేసుకోవచ్చు, సపరేట్ గా ఫిజియోథెరపీ సెంటర్స్ కానీ వెళ్లాల్సిన అవసరం లేదు.
1: డాక్టర్ గారు, మరి మోకాళ్ళ సమస్యలకు జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయంటారా?
0: మోకాళ్ళ సమస్యలకి జన్యుపరమైన కారణాలు అవి ఒకటే, అవి తక్కువ ఏజ్ లోనే అంటే చిన్న వయసులోనే అవి బయటపడతాయండి. సో యూజువల్ గా జన్యుపరమైన కారణాలు అంటే బర్త్ డిఫెక్ట్స్ అంటాం, అంటే మోకాళ్ళు వంకర అయిపోవడము, తుంటి ఎముకల్లో జాయింట్ లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం చిన్న వయసులోనే ఇవి కనిపెట్టేస్తామండి. సో జన్యుపరమైన కారణాలకి ఈ ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కి అంతగా రిలేషన్ ఉండదండి మాక్సిమం.
1: మోకాళ్ళ ఆరోగ్యానికి సరైన చెప్పులు వేసుకోవడం కూడా ముఖ్యమైన అంటారా?
0: ఎగ్జాక్ట్లీ అండి, చెప్పులు అనేది ఎప్పుడు మెయిన్ ఫ్యాక్టర్ చేస్తుందంటే అండి, చాలా మందిలో నేను చూసిన వాళ్ళల్లో మోకాళ్ళ నొప్పులు తక్కువ ఏజ్ లోనే స్టార్ట్ అయిన వాళ్ళల్లో, అంటే 30 ఏళ్లకి స్టార్ట్ అయిన వాళ్ళల్లో ఫ్లాట్ ఫుట్ అంటే అరికాలు అనేది స్ట్రైట్ గా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ఏజ్ లో అంటే కంజెనిటల్ గా, అంటే మన బర్త్ మన ఫెమిలియల్ ఇంట్లో వాళ్ళ సంబంధంగా పేరెంట్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే మన పాదంలో ఆర్చెస్ అనేవి ఉండవు, ఆర్చ్ లాగా ఉండాలి పాదము, ఫ్లాట్ ఫుట్ అంటాం, అంటే అది సమాంతరంగా ఉంటది. మనం అడుగు పెట్టినప్పుడు మన పాదం మొత్తం నేలకు తగలదు, ఆర్చెస్ అంటాం. ఆర్చెస్ అనేవి మెయింటైన్ లేని వాళ్ళల్లో ఈ మోకాళ్ళ నొప్పులు ఎర్లీగా వస్తాయి. సో వాళ్ళల్లో ఏంటంటే మనం ఆర్చ్ మీడియల్ ఆర్చ్ సపోర్ట్స్ చెప్పులు అని ఉంటాయండి, అవి సపరేట్ గా ప్రిస్క్రైబ్ చేస్తాము. అవి మీడియల్ ఆర్చ్ సపోర్ట్స్ ఇన్సర్ట్స్ కూడా వస్తాయి షూలలో పెట్టుకునేవి, పిల్లలలో షూలో ఇన్సర్ట్స్ ఇవి కూడా ఉంటాయండి. సో మీడియల్ ఆర్చ్ సపోర్ట్స్ పెట్టుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గేదానికి, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది.
1: ఓకే డాక్టర్ గారు, మోకాళ్ళ నొప్పి చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకుండా దాని కారణాన్ని తెలుసుకుని సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం. మోకాళ్ళ ఆరోగ్యంపై ఎన్నో విలువైన విషయాలను, మన సందేహాలకు సమాధానాలు అందించిన డాక్టర్ మోహన్ సాయి కృష్ణ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి.
2: మీరింతవరకు మోకాళ్ళ నొప్పులు పరిష్కార మార్గాలు గురించి డాక్టర్ మోహన్ సాయికృష్ణ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

సినిమా పాట విన్నారు. సమయం సాయంత్రం 7:05, ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు 3-1 తేడాతో మలేషియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరుదేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తొలిసారిగా నిర్వహించిన రష్యా అంతరిక్ష పారిశ్రామిక ప్రదర్శన ఇనో ఫ్రామ్ ఇండియాను ఇరువురు నేతలు సందర్శించి అందులో పాల్గొన్న ప్రతినిధులతో మాట్లాడారు. 24వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలో పర్యటించవలసిందిగా పుతిన్ ఆహ్వానించగా ప్రధాని మోదీ ఆ ఆహ్వానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా పుతిన్ కు తమిళ ప్రాచీన కావ్యమైన తిరుక్కురళ్ రష్యన్ అనువాద ప్రతిని కానుకగా అందించారు. అలాగే పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు రాత్రి ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సదస్సు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రమపోసాతో సహా బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి స్పష్టమైన లక్ష్యాలతో పనిచేస్తోందని తెలిపారు. సభ్యదేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్యాన్ని సాధించడం, కూటమి వ్యాప్తంగా సేవల రంగంలో వాణిజ్య విస్తరణ అవకాశాలు అన్వేషించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి విదేశాంగ మంత్రి

డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, విభిన్నమైన పరస్పర ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ ఒకే వేదికపైకి తెస్తుందని తెలిపారు. ఇది సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, నూతన అవకాశాలు విస్తరించడానికి చక్కటి వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక మంత్రి మక్సిమ్ రెషెత్నికోవ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా 4వ వంతు ఉందని, సుస్థిరమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని అన్నారు. సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి, హరిత డిజిటల్ రంగ పరివర్తనను వేగవంతం చేయడానికి, మార్కెట్లలోని విస్తృత అవకాశాలను వినియోగించుకోవడానికి సభ్యదేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య ప్రతిపాదనలో ఉన్న చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి అమలు చేసేందుకు ఐరోపా కమిషన్ ఐరోపా మండలికి తన ప్రతిపాదనను సమర్పించింది. ఐరోపా మండలి ఆమోదిస్తే భారత్ ఐరోపా సమాఖ్యల చరిత్రలోనే ఇది అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్కు ఎగుమతయ్యే 96% ఐరోపా వస్తువులపై సుంకాల తగ్గింపు లేదా మినహాయింపు లభించడం వల్ల ఏడాదికి దాదాపు 4 బిలియన్ యూరోల పన్ను ఆదా అవుతుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ప్రతి ఏటా 180 బిలియన్ యూరోల కంటే ఎక్కువ విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఐరోపా మండలి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి ఐరోపా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026లో మాట్లాడుతూ ఆమె, భారత్లోని యువత అవకాశాల కోసం ఎదురుచూడకుండా కొత్త వేదికలను, పరిష్కారాలను సృష్టిస్తోందని, దేశ సాంకేతిక ఫిన్టెక్ రంగ విస్తరణలో యువశక్తి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కృత్రిమ మేధస్సును రెండు వైపులా పదునున్న కత్తిగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి, ఇది మోసాలను వేగంగా గుర్తించడానికే కాకుండా కొత్త తరహా సైబర్ నేరాలకు కూడా ఉపయోగపడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఏఐ వినియోగంలో భద్రత, పారదర్శకత, నియంత్రణల సంస్థల పర్యవేక్షణ అత్యంత కీలకమన్నారు. సైబర్ భద్రత వినియోగదారుల రక్షణను పెంచడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యకులు పునీత్ చందోక్తో కలిసి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గ్లోబల్ టెక్నాలజీ పెట్టుబడులకు భారతదేశం ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కీలక ఖనిజాలు, భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ మెటల్స్ పై 3వ గ్లోబల్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్వచ్ఛమైన ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ, అంతరిక్ష రంగాల అభివృద్దికి ఈ ఖనిజాలే ప్రధానమైనవని పేర్కొన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల ప్రారంభ దశ నుంచే పారిశ్రామిక వర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధన, పరిశ్రమలు, ప్రభుత్వం, సాంకేతిక రంగాల మధ్య సమన్వయం ఉంటేనే స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు సుస్థిరమైన ప్రగతిని సాధించగలరని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి బ్రిక్స్ కూటమిలో కీలక దేశంగా నిలిచిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన 5 దేశాల జాబితాలో ఉండేదని, అప్పట్లో పెరిగిన ద్రవ్యోల్బణం, విధానపరమైన నిరోధకత, అవినీతి వల్ల అంతర్జాతీయంగా విశ్వసనీయత తగ్గిందని విమర్శించారు. గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును నమోదు చేయడం పట్ల ఐఎంఎఫ్ ప్రశంసించిందని కూడా గుర్తు చేశారు. జూనియర్ ఆసియా కప్

0: హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. చైనాలోని మోఖిలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 3-1 తేడాతో మలేసియాను ఓడించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖవీందర్ 1 గోల్ సాధించాడు. ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాతో తలపడుతుంది. 2వ సెమీఫైనల్లో దక్షిణ కొరియా 4-1 తేడాతో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. కాగా రేపు జరిగే జూనియర్ మహిళల సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్ లలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరట్వాడా, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఈస్ట్ రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా రాబోయే 2 రోజులు ఇటువంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సినిమా పాటలు వింటారు. ముందుగా బాహుబలి చిత్రం కోసం రేవంత్ మోహన భోగరాజ్ పాడుతున్న పాట

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జిని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

0: వస్తోంది. మరికొన్ని క్షణాల్లో దుబాయ్లో జరగనున్న మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్లో భాగంగా పాకిస్తాన్ మరియు శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి సంప్రదాయ రేడియో సెట్లలో క్రికెట్ కామెంటరీ వినిపిస్తుంది. అలాగే యాప్స్ అంటే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఓటీటీ మాధ్యమాల ద్వారా మీరు మన ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5 కార్యక్రమాలు నిర్విరామంగా వినవచ్చు. శ్రోతలు గమనించగలరు. క్రికెట్ కామెంటరీ వచ్చే సమయంలో మన యాప్లందు అంటే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మరియు ఓటీటీ యాప్ల ద్వారా శ్రోతలు రెగ్యులర్గా వచ్చే కార్యక్రమాలు మిస్ కాకుండా ఈ ఏర్పాటు
1: 2026లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య జరిగే రెండవ సెమీఫైనల్ మ్యాచ్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం రేడియో సెట్లో ఎఫ్ఎం ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధంగా కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
2: క్రికెట్ మ్యాచ్ కా సునే సే పెహలే ఆయే సున్తే హై విశేష్

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ఫిలిం గీతాల కార్యక్రమానికి శ్రోతలకు పునఃస్వాగతం. ఇప్పుడు వినండి అల్లుడు అదుర్స్. ఈ చిత్రం కోసం జస్ప్రీత్ జాజ్ పాడుతున్న పాట

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

తర్వాత వినబోతున్న ఈ గీతం అలా వైకుంఠపురంలో చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాడుతున్నారు. సంగీతం ఎస్ తమన్.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

సినిమా పాటలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 7:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

కీలక పథకంగా ఆవిష్కృతమైంది. బ్యాంకింగ్ సేవలకు ఆమడ దూరంలోనే అతి సామాన్య పేద వర్గాలను, ప్రధానంగా గ్రామీణులను బ్యాంకుల ముందుకు తెచ్చే లక్ష్యంతో ప్రకటించిన ఈ పథకం కేవలం పక్షం రోజుల్లోనే అమల్లోకి వచ్చింది. దేశంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకు ఖాతా ద్వారా ఆర్థిక సార్వజనీతనకు బీజం పడింది. సామాన్యులకు సైతం ఆర్థిక సాధికారత లక్ష్యంగా ప్రారంభమైన జన్ధన్ యోజన సామాజిక ఆర్థిక సాంకేతిక సాధికారత దిశగా మహావృక్షంగా విస్తరించింది. సార్వజనీన వృద్ధికి పటిష్ట పునాదులు వేసింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, అటల్ పింఛన్ పథకాలతో సమానంగా ఒక దశలో అంతకు మించి ఈ పథకం విస్తరించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి స్వనిధి వంటి కార్యక్రమాలకు సమాంతరంగా పీఎం జనధన్ సాగుతూ ఆర్థిక స్వావలంబనకు ఆసరాగా నిలుస్తోంది. ప్రధానంగా అట్టడుగు వర్గాలు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు రుణాలను అందుబాటులోకి తేవడానికి ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తోంది. దేశానికి స్వతంత్రం లభించిన తరువాత సుమారు 68 సంవత్సరాలు బ్యాంకు ఖాతాలు కొందరికే, కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. దేశ జనాభాలో 69% మంది బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్నారు. 1969లో బ్యాంకుల జాతీయకరణ తరువాత మరో 6.5 దశాబ్దాల పాటు కూడా అదే పరిస్థితి కొనసాగింది. 50 కోట్ల మందికి పైగా కనీసం బ్యాంకు ఖాతా కూడా ఉండేది కాదని నివేదికలు చెబుతున్నాయి. 12 ఏళ్ల క్రితం వరకు బ్యాంకు ఖాతాలు సంపన్న వర్గాలకే పరిమితమైన హక్కుగా అనిపించేది. గౌరవనీయులు నరేంద్ర మోడీ నేతృత్వంలో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బ్యాంకింగ్ రంగంలో, ముఖ్యంగా బ్యాంకు పొదుపు ఖాతాల విషయంలో స్పష్టమైన మార్పు వచ్చింది. అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలని, అందులోనూ శూన్య నిల్వ అంటే జీరో బ్యాలెన్స్ ప్రాతిపదికపై ఖాతాలు ఉండాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అలా జన్ధన్ ఖాతాల పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకింగ్ సేవలను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవటంతో పాటు సార్వజనీన వృద్ధికి బలమైన పునాది వేసింది. దేశంలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యం కావడం ఈ పథకం సాధించిన తొలి విజయంగా చెప్పవచ్చు. ప్రతి కుటుంబానికి ఒక ఖాతా అనే నినాదంతో ప్రారంభమైన ఈ పథకం

ప్రతి వ్యక్తికి ప్రతి పౌరుడికి ఒక ఖాతా అనే దిశగా విస్తరించింది. 10 సంవత్సరాలు వయసు దాటిన వారు ఈ ఖాతాలు తెరిసేందుకు అర్హులు కావటం, జీరో బ్యాలెన్స్తో ఖాతా తెరిసే వెసులుబాటు కారణంగా నిరుపేదలు కూడా బ్యాంకింగ్తో అనుసంధానమయ్యే అవకాశం కలిగింది. అయితే ఈ పథకం జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభమైనప్పటికీ ఆయా ఖాతాల్లో సగటు జమ 5,000 రూపాయలకు మించటం హర్షణీయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించటానికి, ఆర్థిక వ్యవస్థలో పేదలకు ప్రమేయం కల్పించేందుకు మధ్యవర్తులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను లబ్ధిదారులకే నేరుగా అందించడానికి రూపొందించిన ముఖ్య పథకం జన్ధన్. ఆధార్, సంచారవాణి, బీమా, పింఛన్, డిజిటల్ చెల్లింపుల వంటి సేవలను సామాన్యులకు చేరువ చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. పొదుపు చేయటానికి, రుణాలు పొందటానికి, వ్యాపారాలను ప్రారంభించటానికి, ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఈ ఖాతాలు భరోసా ఇస్తున్నాయి. దేశంలో 58 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు జన్ధన్ యోజన పరిధిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఖాతాల్లో తప్పనిసరిగా ఇంత మొత్తం నిల్వ ఉండాలనే నిబంధన లేకపోయినప్పటికీ 3.10 లక్షల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఈ జన్ధన్ ఖాతాలలో 5 వంతులు గ్రామీణ, చిన్న తరహా పట్టణ ప్రాంతాల బ్యాంకు శాఖలలో ఉన్నాయి. ఈ ఖాతాలు తెరవడంలో ఉత్తరప్రదేశ్ 10.51 కోట్ల ఖాతాలతో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. 7.01 కోట్ల ఖాతాలతో బీహార్, 5.72 కోట్ల ఖాతాలతో పశ్చిమ బెంగాల్, 3.87 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, 3.85 కోట్ల ఖాతాలతో మహారాష్ట్ర తరువాతి వరుస స్థానాల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జన్ధన్ పథకంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఈ ఖాతాల్లో సగానికి పైగా, అంటే 32.72 కోట్లకు పైగా ఖాతాలు మహిళల పేర్లపైనే తెరవటం గమనార్థం. దీని ద్వారా కుటుంబ పరంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటంలో వారు భాగస్వాములైనట్లయింది. ఈ ఖాతాలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం మహిళలను మరింత శక్తివంతంగా మారుస్తోందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు తమ వద్ద కాస్తో కూస్తో ఉన్న డబ్బులను ఇళ్లలోనే దాచుకోవటమో లేదా వడ్డీ వ్యాపారుల వద్ద పదిలపరుచుకోవటమో చేసే సామాన్యులు నేడు జీరో బ్యాలెన్స్ జన్ధన్ ఖాతాల కారణంగా బ్యాంకు ఖాతాల్లో జాగ్రత్తగా పదిలపరుచుకుంటున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల నుండి జీవిత బీమా, ప్రమాద బీమా, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం పొందగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకు మిత్ర ద్వారా బ్యాంకు సేవలు పొందుతున్నారు. ప్రజలకు చట్టబద్ధంగా అందవలసిన సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోనే జమ కావాలన్న లక్ష్యం జన్ధన్ పథకం ఆవిర్భావానికి బీజం వేసింది. అయితే ఈ పథకం ప్రారంభంలో దీని పనితీరుపై చాలా మందిలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే విపత్తులు, సంక్షోభ సమయాల్లో ప్రభుత్వం నుంచి సహాయం పొందటంలో ఈ ఖాతాలు కీలక ఉపకరణాలుగా మారాయి. అలా జన్ధన్ పథకం తన పనితీరును చాటి చెప్పింది. COVID-19 మహమ్మారి భయాందోళనలు సృష్టించినప్పుడు ఈ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ ఖాతాలే అందుబాటులో లేకపోతే అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం అందుకోవటం కష్టమయ్యేది అని అనేక మంది లబ్ధిదారులు చెప్పటం మాధ్యమాల్లో కనిపిస్తుంది. ప్రభుత్వం పేదలకు అందించే పథకాలన్నీ క్రమేపీ జన్ధన్ ఖాతాల్లో అనుసంధానమయ్యాయి. తద్వారా సామాజిక ఆర్థిక సాధికారతకు పునాది పడటంతో పాటు విస్తరణ కొనసాగుతోంది. వంట గ్యాస్ నిధులు, రాయితీలు, ఉపాధి పథకం వేతనాలు, కిసాన్ సమ్మాన్ నిధి వంటి చెల్లింపులన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పేదలకు, అసంఘటిత రంగంలోని వారికి గతంలో క్రెడిట్ స్కోరు ఉండేది కాదు. ఆ మాటకు వస్తే అసలు ఆ విషయం పట్ల వారికి అవగాహన ఉండేది కాదు. దాంతో వారికి బ్యాంకు రుణాలు లభించేవి కావు. ప్రస్తుతం NDA ప్రభుత్వం చూపిన చొరవ, తెచ్చిన సంస్కరణల ఫలితంగా రుణాల లభ్యతకు మార్గం సుగమమై వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడింది.
సంపన్న వర్గాలు సామాజిక హోదాకు గుర్తుగా భావించే డెబిట్ కార్డు సామాన్యులకు కూడా అందుబాటులో

0: వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం ఖాతాదారులకు 40.89 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. వాటి ద్వారా డిజిటల్ చెల్లింపులు ముమ్మరమయ్యాయి. జన్ధన్ ఖాతాలతో అనుసంధానమైన ఇతర పథకాలను స్థూలంగా పరిశీలిస్తే ఇటీవల వెల్లడైన గణాంకాల ప్రకారం ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన కింద 27.8 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 58.78 కోట్లు, అలాగే అటల్ పెన్షన్ యోజన కింద 9.29 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రధాని స్వనిధి పథకంలో భాగంగా దాదాపు 84 లక్షల మంది వీధి వ్యాపారులకు 17,000 కోట్ల రూపాయలకు పైగా హామీ రహిత రుణాలు మంజూరయ్యాయి. జన్ధన్ ఖాతాలు తెరిచేందుకు నిబంధనలు సులభతరమని అధికారులు వివరిస్తున్నారు. ఆధార్ కార్డు లేదా నెంబరు అందుబాటులో ఉంటే ఇతర పత్రాలు అవసరం లేదు. ఒకవేళ ఆధార్ కార్డు అందుబాటులో లేకపోతే అధికారికంగా చెల్లుబాటు అయ్యేలా ఓటర్ గుర్తింపు కార్డు గాని, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డులలో ఏదో ఒకటి సరిపోతుంది. ఈ పత్రాలలో ఖాతాదారుడు చిరునామా కూడా ఉంటే అది గుర్తింపు పత్రంగాను చిరునామాకు రుజువుగాను ఉపయోగపడుతుంది. చిరునామా మారిన సందర్భాల్లో మాత్రం ప్రస్తుత చిరునామాకు సంబంధించిన స్వీయ ధృవీకరణ పత్రం అందజేయవలసి ఉంటుంది. 10 సంవత్సరాల పైబడిన వారెవరైనా జన్ధన్ ఖాతా తెరవచ్చు. ఇప్పటికే బ్యాంకు ఖాతా కలిగి ఉన్నవారు జన్ధన్ యోజన ప్రయోజనాల కోసం కొత్త ఖాతా తెరవవలసిన అవసరం లేదని, ప్రస్తుత ఖాతా ద్వారానే రూపే కార్డు పొంది బీమా ప్రయోజనాలకు అర్హులు కావచ్చని నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో సాధించిన అపూర్వమైన స్థాయిని, విప్లవాత్మక ఫలితాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళతాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలకు సాధికారత కల్పించడంలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఈ పథకం సాటిలేని ప్రభావాన్ని చూపిందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆర్థిక అనుసంధానం చివరి అంచె వరకు కొనసాగితే దేశం సమిష్టిగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజనతో కలిగిన ప్రయోజనమే అందుకు నిదర్శనం. ప్రజలకు సామాజికంగా గౌరవం పెరగడంతో పాటు తన భవిష్యత్తును తామే నిర్దేశించుకోగల శక్తిని పెంచుకోగలిగారు. పిఎం జన్ధన్ పథకం విజయవంతం కావటానికి అలుపెరగని కృషి చేసిన వారందరికీ అభినందనలు. మెరుగైన జీవన ప్రమాణాల దిశగా దేశ ప్రజలకు భరోసా ఇవ్వడానికి వారు చేసిన కృషి ఫలించింది అని ప్రధాని అన్నారు. ఆర్థిక సమ్మిళత్వాన్ని అపూర్వ స్థాయిలో సాధించవచ్చని జన్ధన్ నిరూపించిందని భారత స్టేట్ బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రశంసించారు. సామాజిక ఆర్థిక భద్రతను కల్పిస్తూనే వ్యవస్థను ప్రోత్సహించే పథకాలన్నిటికీ మూలస్తంభంగా నిలుస్తున్న జన్ధన్ యోజన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో నమోదు కావటం విశేషం. ఈ పథకం ప్రపంచంలోని వర్ధమాన దేశాల్లో సార్వజనీన ఆర్థిక విధానానికి సమాంతరంగా నిలిచింది. కేవలం గణాంకాల్లోనే కాకుండా సత్ఫలితాలనిస్తూ సామాన్యుల్లో ఏర్పడిన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ పథకం విజయపదంలో సాగుతున్న జన్ధన్ యోజన వికసిత భారత్ సంకల్ప సాకారంలో కీలక అంశంగా సహకరిస్తుందని విశ్వసిద్దాం.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి విన్నారు. రచన ఆరవల్లి జగన్నాథ స్వామి, పఠనం డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న.

ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం జాతీయ వార్తలు, నేషనల్ న్యూస్. ముందుగా ఉద్యోగ సమాచారం. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నందు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. యుఐఐసి అంటే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఫుల్ ఫామ్. ఇందులో ఉద్యోగాల పేర్లు పోస్ట్ 1 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 జనరలిస్టులు 200 పోస్టులు. పోస్ట్ 2 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 హిందీ ఆఫీసర్లు 25 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీల సంఖ్య 225. విద్యార్హతలు పోస్ట్ 1కు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో 60% మార్కులు ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 55% మార్కులు ఉండాలి. ఇక పోస్ట్ 2కు నిర్దేశించిన హిందీ లేదా ఇంగ్లీష్ సబ్జెక్టు కాంబినేషన్లతో మాస్టర్స్ డిగ్రీలో 60% మార్కులు ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 55% మార్కులు ఉంటే సరిపోతుంది. ఇక వయోపరిమితి వివరాలు. జూన్ 30, 2026 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎంపిక విధానం ప్రిలిమ్స్, మెయిన్స్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇంకా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు వివరాలు. సాధారణ అభ్యర్థులకు 1000 రూపాయల ఫీజు మరియు జీఎస్టీ. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ యుఐఐసి ఉద్యోగులకు 250 రూపాయల ఫీజు ఇంకా జీఎస్టీ చెల్లించాలి. దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ సెప్టెంబర్ 28 ఈ సంవత్సరం, అంటే ఈ నెల 28వ తేదీలో గల పంపుకోవాలండి. ఇతర వివరాలకై వెబ్సైట్ చిరునామా uiic.coin. వెబ్సైట్ చిరునామా మరొకసారి చదువుతాను, uiic.co.in. ఉద్యోగ సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట.

సినిమా పాట విన్నారు. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం జాతీయ వార్తలు నేషనల్ న్యూస్ వింటారు. జాతీయ వార్తలు మొదటి అంశం. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే లైన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం. భారతదేశ వ్యాప్తంగా పలు రైల్వే క్యారిడార్లలో 4 లైన్ల నిర్మాణం చేపట్టడానికి, 8 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దక్షిణాదిలో 5, ఉత్తరాదిలో 3 ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనివలన తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు 10,021 కోట్లు అంచనా వేయగా కేబినెట్ ఆమోదం లభించినట్లు కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఇక రెండవ అంశం. రాకెట్ శకలాల రీసైకిల్ కేంద్రం చెన్నైలో ప్రారంభం. నింగిలోకి ప్రయోగించిన రాకెట్లను అలాగే వదిలేయకుండా వాటి శకలాలు ఎక్కడ పడ్డాయి అనేది గుర్తించి సేకరించి మళ్లీ వినియోగించే ప్రక్రియను ఐఐటి మద్రాస్ వారు ఇంక్యుబేటెడ్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ సంస్థ ప్రారంభించింది. ఈ విధానంలో రాకెట్ తయారీ ఖర్చును 80% వరకు తగ్గించవచ్చని ఈ సంస్థ ప్రతిపాదించి దాన్ని ఇప్పుడు నిజం చేసింది. మరోవైపు తాము వినూత్నంగా రూపొందిస్తున్న ఏకభాగ 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్లను చెన్నైలోని స్టిఫ్ కేంద్రంలో పరీక్షించనున్నట్లు వారు తెలిపారు. ఇలా ఒకే చోట రాకెట్ భాగాల తయారీ, వాటి నాణ్యత, పరీక్షలు, ప్రయోగానికి సిద్ధం చేసే వ్యవస్థను తీసుకొచ్చిన భారతదేశపు తొలి సంస్థగా అగ్నికుల్ కాస్మోస్ ఘనత సాధించినట్లు సంస్థ సీఈఓ శ్రీనాథ్ రవిచంద్రన్, సీఓఓ మొయిన్ ఎస్పీఎంలు తెలిపారు. ఇక మూడవ అంశం. గమ్యం చేరిన ఇస్రో శాటిలైట్ EOS-5. ఈ నెల అంటే సెప్టెంబర్ 4వ తేదీన ఇస్రో ప్రయోగించిన EOS-5 GSAT-1 ఉపగ్రహం GSLV రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లింది. ఫలితంగా ఈ ఉపగ్రహం కక్షలో భూమికి అతి దగ్గరి బిందువైన పెరిజీకి సుమారు 20,000 కిలోమీటర్ల నుంచి 34,903 కిలోమీటర్లకు పెరిగింది. EOS-5 ఉపగ్రహ జీవితకాలాన్ని మొదట 7 సంవత్సరాలుగా ఇస్రో నిర్దేశించింది. అయితే ఇంధన వినియోగం, కక్షలోకి ప్రవేశపెట్టిన తీరు తదితర సానుకూల అంశాల దృష్ట్యా ఇది 9 సంవత్సరాలకు పైగా మన దేశానికి సేవలు అందించనుంది. మరిన్ని వివరాలు వినబోయే ముందు ఈ సినిమా పాట విందాం.

తెలుసుకుందాం రండిలో జాతీయ వార్తలు వింటున్నారు. తర్వాతి అంశం, అడోబ్ నూతన సీఈఓగా భారత్కు చెందిన అనిల్ చక్రవర్తి నియామకం. అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అడోబ్కు నూతన సీఈఓగా భారత్కు చెందిన అనిల్ చక్రవర్తి నియమితులయ్యారు. 2026 డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీ అనిల్ చక్రవర్తి ఐఐటి వారణాసి నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సిలో బీటెక్ చదివి మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ మరియు పిహెచ్డి పట్టాలు పొందారు. ఈయన 2020 సంవత్సరం జనవరిలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో అడోబ్లో చేరి ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇక 5వ అంశం, బ్రిక్స్ సభ్య దేశాల 3 రోజుల శిఖరాగ్ర సదస్సు ఢిల్లీలో ప్రారంభం. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్ న్యాయ ప్రముఖులతో 3 రోజుల శిఖరాగ్ర సదస్సును భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ 2026 సెప్టెంబర్ 4వ తేదీన ఢిల్లీలో ప్రారంభించారు. బ్రిక్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరియు సహకారాన్ని పెంపొందించడంలో న్యాయ వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, వాణిజ్య వివాదాలను పరిష్కరించడానికి ఒక మధ్యవర్తిత్వ వేదికను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రతిపాదించారు. ఇక 6వ అంశం, సెప్టెంబర్ నెల 13వ తేదీన ఢిల్లీలో తొలి టీ20

మ్యాచ్ ప్రారంభం. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 13వ తేదీన అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో రాత్రి 7 గంటలకు భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా తొలి T20 మ్యాచ్ జరగనుంది. ఈ టీ ట్వంటీ సిరీస్కు ఏసీబీ అంటే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇస్తోంది. అయినప్పటికీ ఈ మ్యాచ్లన్నీ ఢిల్లీలోనే అంటే మన భారతదేశంలోనే జరుగుతుండడం విశేషం. ఇక 7వ అంశం, సెప్టెంబర్ 13న మహిళల ఆసియా కప్ T20 2026 ఫైనల్స్. సెప్టెంబర్ 13 ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మహిళల ఆసియా కప్ T20 ఫైనల్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఇది భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 13వ తేదీన రాత్రి 7:30 ప్రారంభం కానున్నది. ఇప్పుడు మరొక సినిమా పాట విందాం.

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కొట్టిన శత్రునాథు ధూమకేతు తన సైన్యంతో

సినిమా పాట విన్నారు. ఈనాటి తెలుసుకుందాం రండిలో మీరింతవరకు నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు విన్నారు. ఇంతటితో ఈనాటి మన యువవాణి యోజనల కార్యక్రమం సమాప్తం.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం రాత్రి 8:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: వస్తోంది కొద్ది క్షణాల్లో. తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు 18వ శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కానుంది. ఈ మహత్తర కార్యక్రమానికి జాతీయ రాజధాని తుది ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు షీజిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకులు అబ్దుల్ ఫతా ఎల్సీసీ, ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకులు మషూద్ పెజెష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, ప్రపంచ జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లలో ప్రపంచ జీడీపీ సుమారు 2.5 రెట్లు పెరిగిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం దాదాపు 2 రెట్ల వేగంతో పురోగతి సాధించిందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజా ప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు బ్రిక్స్ దేశాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం వాటి భవిష్యత్ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
2: विश्व की 50% पॉपुलेशन, 40% जीडीपी और 25% से अधिक ट्रेड को रिप्रेजेंट करते हैं. इतना ही नहीं, इन वर्षों में जहां ग्लोबल जीडीपी करीब 2.5 गुना हुई है, वहीं ब्रिक्स देशों की कंबाइंड जीडीपी करीब 4.5 गुना हुई है.
1: భారతదేశ సుదీర్ఘ తీర ప్రాంతం సముద్ర వనరులకు, నీలి ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన అవకాశాలను అందిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఢిల్లీలో కోస్టల్ ఎకాలజీ, సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ 2026పై ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి వర్చువల్గా ప్రసంగిస్తూ, భారత్ స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించుకుంటూనే లోతైన సముద్రంలోని వనరులను అన్వేషించే దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. సముద్రపు లోతులను అన్వేషించేందుకు రోబోలు, జలాంతర్గాములను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో దేశం సాధిస్తున్న పురోగతి సముద్ర వనరులను అర్థం చేసుకోవడానికి, వినియోగించుకోవడానికి కొత్త అవకాశాలను కల్పిస్తుందన్నారు. తీర ప్రాంత సముద్ర పర్యావరణం కోసం భారతదేశ సంసిద్ధతను బలోపేతం చేయడంలో

సముద్ర పరిశీలన, నిఘా, సమాచార ప్రసారం, రిమోట్ సెన్సింగ్, డేటా, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 12 నుండి 19 తేదీ వరకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ ప్రచారం కొనసాగుతుందని తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం వచ్చే వివిధ దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్యాభివృద్ది, ప్రజల మధ్య సంబంధాల రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలోని సంఘర్షణలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న కీలక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా ఇరు దేశాల నాయకులు తమ దృక్పథాలను పంచుకున్నారు. సంఘర్షణలను పరిష్కరించడంలో చర్చలు దౌత్యమే మార్గమని, శాంతి ప్రయత్నాలకు సహాయం చేయడానికి భారత్ సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. అమెరికాలోని 9/11 దాడులు జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మృతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులు అర్పించారు. ఉగ్రవాదం వల్ల ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని మరణాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా పోరాడుతూనే ఉందన్నారు. ఉగ్రవాదం ముప్పు అనేక రకాలుగా మారుతోందని, ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న అన్ని ప్రయత్నాలకు భారత్ నిరంతరం మద్దతిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2014లో న్యూయార్క్లోని 9/11 మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించినప్పటి దృశ్యాలను కూడా నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అదేవిధంగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. రాబోయే 2 రోజులలో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఈరోజు జరిగిన మొదటి సెమీఫైనల్లో మలేషియాలను 3-1 తేడాతో ఓడించింది. దీంతో చైనాలోని మోకీలో జరిగే ఫైనల్లో స్థానం సంపాదించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖ్వీందర్ 1 గోల్ చేశారు. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ పూల్ ఏలో తమ చివరి మ్యాచ్లో చైనీస్ తైపీని 15-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. అలాగే ఈరోజు జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియా పాకిస్తాన్ను 4-1 తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. కాగా భారత జూనియర్ మహిళల జట్టు రేపు జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో ఆడనుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,902 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి 121 పాయింట్ల నష్టంతో 74,781 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 79 పాయింట్లు నష్టపోయి 23,398 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.57 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $103 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ $4,347 వద్ద ట్రేడ్ అవుతోంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈరోజు జలంధర్లోని డేరా సచ్ఖండ్ బల్లను సందర్శించి సంత్ నిరంజన్ దాస్జీ మహారాజ్ను కలిశారు. ఈ సందర్భంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసి సామాజిక ఐక్యత, సమానత్వాన్ని ప్రోత్సహించిన సంత్ రవిదాస్జీ చేసిన సేవలను కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. సమాజంలో సామాజిక సామరస్యం, ఐక్యత కోసం కృషి చేస్తూ సంత్ నిరంజన్ దాస్జీ మహారాజ్ ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ

బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సంప్రదాయ రేడియో సెట్లలో క్రికెట్ కామెంటరీ కంటిన్యూ అవుతుంది. అలాగే మన ఆకాశవాణి ఎఫ్ఎం 101.5 మార్కాపురం కార్యక్రమాలు యాప్లో, అంటే మొబైల్ యాప్లో న్యూస్ ఆన్ ఎయిర్ లేదా ఓటీ ద్వారా శ్రోతలు మిస్ కాకుండా వినవచ్చు. వినండి. చిత్రమంజరి ఫిలిం గీతాల కార్యక్రమానికి శ్రోతలకు పునఃస్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట.

పడుతున్నా తెల్ల చీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశ.

చిత్రమంజర్లో ఫిలిం గీతాలు వింటున్నారు. తర్వాత అల్లారి అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట.

101.5 ఎఫ్ఎం మార్కాపురం ద్వారా మీరు వింటున్నారు చిత్రమంజరిలో ఫిలిం గీతాలు. తర్వాత సుందరకాండ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడుతున్నారు. సంగీతం ఎంఎం కీరవాణి,

చిత్రమంజర్లో తర్వాత వినండి. ఈశ్వర్ చిత్ర కోసం రాజేష్ ఉషా పాడుతున్న పాట శ్రీవెన్నెల సాహిత్యానికి ఆర్పి పాటనాయక్ స్వరాలు కూర్చారు.

చిత్రమంజరి కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. తిరిగి ఈరోజు రాత్రి 9:30 ప్రసారమయ్యే పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమంలో శ్రోతలు మరిన్ని ఫిలిం గీతాలు

వినగలరు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సమయం రాత్రి 9 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. మొదటిసారిగా ఈ వాట్సాప్ సందేశాన్ని పంపినవారు న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, ఆర్ రఘు, నాగలక్ష్మి, వీరంతా పాలకొల్లు నుంచి. వీరు కోరుతున్నారు అత్తకైముడు అమ్మాయికి మొగుడు చిత్రం నుంచి ఎస్పి బాలు పాడిన మెరుపుల అనే పాట. రాఘవేంద్ర గారు, మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఈ పాట వినండి మరి.

ఈ సందేశాన్ని వాట్సప్ పంపించిన వారు మహారాష్ట్ర కుందల్వాడి నుంచి సవన్కర్ గంగాధర్ విజయలక్ష్మి రాజేష్ రాకేష్ రిషిత వీరు కోరుతున్నారు అల్లుడా మజాక చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మా ఊరి దేవుడు అందాల రాముడు వినండి అండి సవన్కర్ గారు వినండి వినిపించండి మీ ఫ్రెండ్స్ అందరికీ.

పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఈ వాట్సాప్ సందేశాన్ని పంపిన వారు అంబటి నరసింహారెడ్డి, లావణ్య, రిషికేశ్ రెడ్డి, త్రిదీక్షారెడ్డి, పొన్నాపురం కాలనీ, నంద్యాల జిల్లా నుంచి. వీరు కోరుతున్నారు మాంగళ్య బంధం, సుహాసిని నటించింది ఈ చిత్రం నుంచి ఎస్ జానకి గారు పాడిన పాట కోవెల దీపం కోరుకుంది అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. నరసింహారెడ్డి గారు మీకోసం, మీ ఫ్యామిలీ కోసం వినండి.

తర్వాత ఈ వాట్సాప్ సందేశాన్ని పంపిన వారు కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీరందరూ కోరుతున్నారు. శోభన్ బాబు, లక్ష్మీ నటించిన పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం కోసం ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈ పాటను ప్రసారం చేయాలని కోరారు. చౌటుప్పల్ నుంచండి రాముడు గారు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, అందరికీ వినిపించండి మరి.

101.5 ఎఫ్ఎం మార్కాపురం ద్వారా మీరు వింటున్నారు పాటకు వేలాయరా. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు తర్వాత ఈ వాట్సాప్ సందేశాన్ని పంపుతున్నారు సాయి మనీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరంతా బెంగళూరు కర్ణాటక రాష్ట్రం నుంచి. పాటకు వేలాయరాలో మాకోసం ధర్మక్షేత్రం చిత్రం నుండి అరే ఇంకా జంకా జింకా పెంకితనంగా అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. సాయి మనీష్ గారు మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం అందరూ వినండి.

పాటకు వేలాయరాలు చివరి వాట్సాప్ సందేశం పంపిన వారు శ్రావణి వంశీకృష్ణ అయాన్ అన్విక భూదాన్ పోచంపల్లి నుంచి వీరంతా కోరుతున్నారు. జై చిరంజీవ చిత్రం నుంచి జై జై గణేష పాడిన వారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం బృందం. వినేద్దాం మరి చివరిసారిగా.

పాటకు వేలాయరా. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈరోజు దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్లో భాగంగా పాకిస్తాన్ మరియు శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల

వారంలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది సాంప్రదాయ రేడియో సెట్లపై. అలాగే మన మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం 101.5 కార్యక్రమాలు యాప్లలో, అంటే న్యూస్ ఆన్ ఎయిర్ ఇంకా ఓటీటీ యాప్లలో మీరు మిస్ కాకుండా వినవచ్చు. ఇప్పుడు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం జానపద రంజని కార్యక్రమంలో భాగంగా శ్రీ కాకర్ల సురేంద్రబాబు బృందం వారు పాడిన కులుకు భజన గీతాలు వింటారు.

0: మీరింతవరకు జానపద రంజని కార్యక్రమంలో శ్రీ కాకర్ల సురేంద్రబాబు బృందం వారు పాడిన కులుకు భజన గీతాలు విన్నారు.
1: ఉదయాన్నే పలకరించే పాట, సాయంత్రాన సేద తీర్చే పాట, జ్ఞాపకాల దారిలో నడిపించే పాట, మనసులో చిరునవ్వులు పూయించే పాట.
2: ప్రతిరోజు ఉదయం 7:45 ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో పాటల పరిమళాన్ని ఆస్వాదించండి, స్వరాల సౌందర్యంలో విహరించండి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జిని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

టీ20 క్రికెట్ మ్యాచ్ కంటిన్యూ అవుతుంది. సంప్రదాయ రేడియో సెట్లలో అలాగే మన ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కార్యక్రమాలు యథావిధిగా యాప్లో అంటే న్యూస్ ఆన్ ఎయిర్ ఇంకా ఓటీటీ ద్వారా శ్రోతలు మిస్ అవ్వకుండా వినండి. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు ఆ పాత మధురాలు పాత చిత్రాల నుండి మెలోడీలు వింటారు. ముందుగా గండికోట రహస్యం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట

ఆపాత మధురాలు వింటున్నారు. తర్వాత బాలభారతం చిత్రం కోసం ఘంటసాల పాడుతున్న పాట ఆరుద్ర సాహిత్యానికి సాలూరు రాజేశ్వరరావు స్వరాలు కూర్చారు.

మీరింతవరకు ఆపాత మధురాలు పాత చిత్రాల నుండి మెలోడి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం సమయం రాత్రి 11 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.